ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 22వ తేదీ బుధవారం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో పి సుశీల గారు గానం చేసిన శ్రీకృష్ణ కర్ణామృతం 2వ భాగం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 6:30. ఇప్పుడు విందాం వినదగు మాట. వ్యాఖ్యాత శ్రీ ఎంయు పండిట్.
1: ఈ సృష్టిలోని ప్రతి తత్వానికి, పదార్థానికి, వస్తువుకు భగవంతుడు ఏదో ఒక విలువను, ప్రయోజకత్వాన్ని, ప్రత్యేకతను ఆపాదించి పరులకు ఏదో ఒక విధంగా ఉపయోగపడాలని కోరుకుంటాడు. ఈ ప్రపంచంలో ఎవరూ స్వతంత్రులు కాదు. ఒకరిపై మరొకరు ఆధారపడి జీవించడం వల్ల ఇతర వ్యక్తుల వస్తువుల విలువలు, గొప్పతనం వెలుగులోకి వస్తాయి. ఒకరినొకరు గౌరవించుకొని కలిసిమెలిసి జీవిస్తే మనుషుల మధ్య సంఘీభావం, ప్రేమానురాగాలు, ఆత్మీయత అనుబంధాలు పెరుగుతాయి. నిస్వార్థంగా పరోపకారం చేయడం ద్వారా కూడా ఎదుటివారిలో ప్రేమ, విధేయత, కృతజ్ఞతాభావం లాంటి గొప్ప గుణాలు అంకురిస్తాయి. భగవంతుడు మానవజాతి నుండి వీటినే ఆశిస్తాడు. స్వచ్ఛమైన, నిష్కల్మషమైన ప్రేమకు ఎవరైనా దాసోహం అంటారు. కడుకు భగవంతుడు కూడా భక్తునికి వశమైపోతాడు. ఇది లౌకిక విజయాలకు, ఆధ్యాత్మిక ఉన్నతికి బాగా ఉపయోగపడే రహస్యం. ఈ సృష్టిలో విరాజమానమై ఉన్న ప్రకృతి, పంచభూతాది దివ్యశక్తులు, సూర్యభగవానుడు మరియు సమస్త జీవరాశుల్లో ఒక మానవుడు తప్ప అన్నీ తమ తమని విధులను, ధర్మాలను ఎంతో బాధ్యతగా, క్రమం, నియమం తప్పకుండా ఆచరిస్తుంటాయి. అందువల్లనే అందరూ మానవజాతితో

0: సౌఖ్యంగా బ్రతకగలుగుతున్నారు. ఇప్పటికైనా మానవజాతి తమ తప్పిదాలను ధర్మాలను తెలుసుకుని చక్కదిద్ది కొనకపోతే మానవ జన్మకు తీరని కళంకం ఏర్పడగలదు. ప్రకృతి శక్తుల ధర్మ నిర్వహణలో కనిపించే నియమ నిబద్ధత, అంకితభావం, సేవా తత్పరత, క్రమశిక్షణ మరియు వారి జీవరాశుల పట్ల చూపే దయా ప్రేమ అసాధారణం, అసమానం. మానవులు వీటిని ఆచరించడం ద్వారా భగవంతుని ప్రీతికి, ప్రేమకు పాత్రలు కాగలరు. సద్గుణోపాసన ద్వారా భగవంతుణ్ణి శీఘ్రంగా చేరుకోవచ్చును. సూర్యభగవానుడు అపర పరమేశ్వరావతారంగాను కనిపించే దైవంగాను ప్రసిద్ధి కాచారు. ప్రాత సంధ్య వేళల్లోనే ప్రాణికోటికి దర్శనమిచ్చే వీరిని భక్తి శ్రద్ధలతో కృతజ్ఞతాభావంతో నోరారా స్తుతించి, చేతులారా పూజించి, కనులారా దర్శించుకుంటే మన పాపకర్మల భారం క్షయమై ఈ తప్పిదములు తొలగిపోయి ఈశ్వరత్వంలో నెరవేరుతాయని ఇతిహాసాలు, పురాణాలు చాటుతాయి. అలా నిత్యం చేసిన వారు ఇహపర సౌఖ్యాలను తప్పక పొందగలరు. పంచభూతాలైన గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశ తత్వాలు బాహ్య ప్రపంచంలోనే కాక జీవరాశుల శరీరాల్లో కూడా నిక్షిప్తమై ఉండడం భగవంతుడు చేసిన ఒక గొప్ప ఏర్పాటు. తత్కారణంగా జీవరాశులన్నీ సుఖంగా మనగలుగుతున్నాయి. వీరిలోని భూతదయ, నిష్కపట ప్రేమ, సేవా తత్పరత, అంకితభావం, ఓర్పు ప్రాణికోటికి వరాల లాంటివే. మంచి చెడు, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా వాయువు విశ్వమంతటా కదులుతూ జీవరాశులకు ఊపిరినందించి వాటిని సజీవంగా, సచేతనంగా ఉంచగలుగుతున్నది. చల్లగాలుల వల్ల జీవరాశులు ఊరడిల్లి సంతోషంగా, హాయిగా జీవించగలుగుతున్నాయి. ఆ చల్లగాలులే కారుమబ్బులను కరిగించి అమృత ప్రాయమైన తీయని నీటిని వర్షరూపంలో భూమండలానికి అందించి జీవరాశులకు బ్రతుకునిస్తున్నది. అందువల్లనే నేల పచ్చగా, కనువిందుగా, సస్యశ్యామలమై పాడి పంటలతో, జలకళలతో, జీవకళలతో అల్లాడుతుంటుంది. గాలి, నీరు పరస్పరం సహకరించుకోవడం వల్లనే ఇవన్నీ సాధ్యపడుతున్నాయి. శరీరంలో ఉన్న జఠరాగ్ని కారణంగానే ఆకలి దప్పులు ఏర్పడి జీవరాశులకు జీవశక్తి, కదలికలు సాధ్యమవుతున్నాయి. ప్రకృతిలో కనిపించే అగ్నితత్వం ద్వారా వేడిమీ వెలుతురు ప్రపంచానికి లభిస్తున్నాయి. వంటలు వండడానికి, వినాశకర క్రిములను అంతమొందించడానికి వేడిమి ఎంతో అవసరం. మాతృప్రేమకు, సహనానికి మారుపేరైన భూమాత ఎలాంటి వివక్ష లేకుండా అన్ని రకాల ప్రాణులను, జడ పదార్థాలను ఎంతో దయతో, ఓర్పుతో భరించి వాటి ఉనికికి, నిలకడకు ఆధారమవుతున్నది. ఈ విధంగా భగవస్వరూపాలైన ప్రకృతి శక్తులు వారి వారి ధర్మాలను, బాధ్యతలను ధర్మం, నియమం, క్రమం తప్పకుండా పాటిస్తూనే ఉన్నాయి. ఈ ప్రపంచంలో గల సమస్త జీవరాశులు ఒక మానవుడు తప్ప కడుకు కల్పించిన సూక్ష్మజీవులు కూడా ధర్మం తప్పకుండా బాధ్యతాయుతంగా వాటి వంతు సేవలు, సహాయం ఇతరులకు అందిస్తూనే ఉన్నాయి. కానీ అన్నీ తెలుసుననుకునే మానవులు మాత్రం తమ స్థాయిని, ప్రమాణాలను మరిచి ప్రవర్తిస్తున్నారు. అమితమైన కోరికలు, సుఖాలు, భోగలాసం కారణంగానే చరిత్రహీనులుగా మారిపోతున్నారు. స్త్రీ పురుషులనే విజ్ఞత, తారతమ్యం లేకుండా దుష్ట వ్యసనాలకు, దురలవాట్లకు మరుగుతున్నారు. కొందరు ధర్మవిరుద్ధంగా అడవుల్లోని పచ్చని చెట్టు చేమలను, వన్యప్రాణులను, వర్షకారకమైన కుండా గుట్టలను ధ్వంసమరించుతున్నారు. ఇందుకు నిరసనగా ప్రకృతి శక్తులు భూకంపాలను, సునామీలను, జల ప్రళయాలను, అగ్ని ప్రమాదాలను సృష్టించి హెచ్చరించిన మానవుల దురాగతాలు ఏమాత్రం ఆగడం లేదు. దీనికి మానవులు మూల్యం చెల్లించక తప్పదేమో. అదుపు తప్పిన నేటి పరిస్థితులను చక్కదిద్దడం మానవ సాధ్యం కాదేమో. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదన్నట్లు ఇప్పటికైనా మనుషులు తాము చేసిన తప్పిదాలను, పాపాలను తెలుసుకుని పశ్చాత్తాప హృదయంతో భగవంతుని ముందు నీవే దిక్కుని ప్రణమిల్లితే దయామయులైన భగవంతుడు, ప్రకృతి శక్తులు క్షమించి శాంతించగలరు. అప్పుడే నేటి సమస్యలన్నీ శమసిపోయి సుఖశాంతులు తిరిగి రాగలవు.
1: శ్రీ ఎంయు పండిట్ గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో. సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో గొర్రెలు, మేకపిల్లల సంరక్షణలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సిద్ధరాంపురం పశు పరిశోధనా స్థానం పశు వైద్యాధికారి డాక్టర్ పి రఘుకిరణ్ నాయుడు గారు అందించే వివరాలు విందాం.
2: రైతు సోదరులందరికీ నమస్కారం. మనం ఈరోజు గొర్రె మరియు మేక పిల్లలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వాటి యొక్క మెలకువల గురించి మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనము ఈ యాజమాన్య పద్ధతుల్లో తీసుకున్నట్లయితే గొర్రె పిల్లలు

ఎక్కువగా లాభసాటిగా ఉండేది ఆ గొర్రెలు, పొట్టేళ్ల తర్వాత పిల్లల్లోనే మనం లాభాలు అనేది చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాము అని అంటే, శాస్త్రీయ పద్ధతిలో పుట్టే పిల్లలకు మొదటి రోజు నుంచి అలాగే 90 రోజుల వరకు ఎట్లాంటి శాస్త్రీయ పద్ధతుల్లో పిల్లలను కాపాడుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా అందరం మనము ఏమని తెలుసుకుంటుంటామంటే, పిల్ల పుట్టినప్పటి నుంచి తీసుకోవాలి జాగ్రత్త అని అనుకుంటాము. కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నుంచే తల్లిని బాగా చూసుకుంటేనే పిల్ల కూడా బాగా ఉంటుంది. సో తల్లి ఆరోగ్యంగా ఉంది అనుకుంటే పిల్ల కూడా, వచ్చే పిల్ల ఆరోగ్యంగా బయటికి వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం తల్లికి 20 జాగ్రత్తలు ఫస్ట్ తీసుకోవాలంటే, లాస్ట్ నెలలో అంటే ఈనడానికి లాస్ట్ నెలలో గొర్రెకు అధికంగా కొద్దిగా గడ్డి ఇవ్వడము, అలాగే దాణా ఇవ్వడం వంటిది చేయాలన్నమాట. అలాగే చివరి నెలలో ఈటీ వ్యాక్సిన్ కానీ అలాగే ధనుర్వాపు అనే వ్యాధికి సంబంధించిన టీకాలు అనేటివి ఇచ్చినట్లయితే అది పిల్లలకు కూడా పుట్టిన తర్వాత కూడా సోకకుండా ఉండడానికి వీలు ఉంటుందన్నమాట. అలాగే తల్లికి మంచి ఖనిజ లవణాలు కలిగిన మిశ్రమాలు, అలాగే విటమిన్ ఏ, విటమిన్ డి, అలాగే సెలీనియం ఇటువంటి ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల పుట్టిన తర్వాత పిల్లకు కూడా రోగాలు రాకుండా బలంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఈనడానికి ముందు తల్లిని కూడా చాలా శుభ్రంగా నీట్గా పెట్టుకోగలగాలి. ఎలాగా అంటే, తొడ భాగాలు కానీ ఈ తోక భాగం కానీ అలాగే అక్కడ ఉన్న వెంట్రుకలు ఎక్కువగా ఉన్నట్లయితే మనం కత్తిరించుకోగలిగితే కూడా చాలా మంచిది. ఎందుకంటే అక్కడ దుమ్ము కానీ అలాగే కొద్దిగా ధూళి అనేది ఉంటుంది కాబట్టి ఈనడానికి ముందు కొద్దిగా తీసినట్లయితే ఈనేటప్పుడు ఎటువంటి దుమ్ము కానీ ఏది కూడా లేకుండా ఉంటుంది. సో అలాగే పిల్ల గనక పుట్టిన వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం తెలుసుకుందాం. పిల్ల పుట్టిన వెంటనే 10 నుంచి 20 నిమిషాల లోపు నిలబడుతుంది, అలాగే జున్ను పాలని తాగుతుందన్నమాట. సో ఇలా తాగేటప్పుడు ఎటువంటి చూసుకోవాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్ల బయటికి వచ్చిన వెంటనే మంచి గుడ్డతో మనము దాని ముక్కుని అలాగే శరీరాన్ని మనము తూర్చుకోవాలన్నమాట. అలాగే మనము తల్లిని కూడా చూడాలి, తల్లి అసలు బిడ్డను చూసుకుంటుందా లేదా అనేది. మనం చూసినట్లయితే నేచురల్గా గొర్రెపిల్లని తల్లే నాకుతూ ఉంటుంది. ఎందుకంటే అలా నాకడం వల్ల ఆ పిల్ల యొక్క శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది, బయట ఉన్న వాతావరణానికి తట్టుకునే శక్తిని కలగజేసేలాగా చూసుకుంటుంది. అలా చూసుకొని పక్షాన మనము మంచి టవాల్తో, డ్రై ఉన్న టవాల్తో తీసుకొని ముక్కు అలాగే నోరు చుట్టుపక్కలంతా కూడా మనము శుభ్రంగా చేయాలి. అలాగే పాలు తాగుతుందో లేదో కూడా మనము చూసుకోగలగాలి. అలాగా 10 నుంచి 15 నిమిషాల్లోపలే పిల్ల ఈనిన 10-15 నిమిషాల్లోనే నిలబడి జున్ను పాలు తాగుతుందో లేదో చూసుకోగలగాలి. ఒకవేళ తాగని పక్షాన మనమే తల్లిని పిల్లని పట్టుకొని పాలు తాగించడం అనేది మనము చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక జాగ్రత్త ఏంటి తీసుకోవాలి అని అంటే, బొడ్డు దగ్గర 1-2 అంగుళాల దూరంలో మనము ఒక సన్నటి దారం అనేది కట్టి మంచి బ్లేడు కానీ సిజర్తో కానీ మనం కట్ చేసుకోగలగాలి. అలా చేసిన తరువాత ఏదైనా అయోడిన్ కానీ టించర్ వంటి వాటితో మనము శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే పిల్ల కింద నేలగా ఉంటుంది కాబట్టి బొడ్డు నుండి కూడా కొన్ని సూక్ష్మక్రిములు లోపలికి వెళ్ళి ప్రమాదాన్ని చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం పిల్ల బయటికి వచ్చిన వెంటనే 1-2 అంగుళాల దూరంలో బొడ్డును కత్తిరించి అయోడిన్ లాంటిది పూసేసి ఆ తర్వాత మనము పాలు తాగించుకోవడం అనేది చూసుకోగలగాలి. ఇంకా ఎలా చేసుకోవచ్చు అంటే, ఏవైనా యాంటీబయాటిక్ పౌడర్లు కూడా ఉన్నా కూడా ఆ బొడ్డు దగ్గర కూడా మనము అంటించినట్టే కూడా మంచి జరుగుతుంది. ఒకవేళ కొన్ని తల్లులు పాలు కనుక తాపించలేని పరిస్థితిలో ఉన్నా లేదా చనిపోయి ఉన్నా అలాంటి సమయంలో కూడా పిల్లలకు ఆవు పాలు అనేది మనము త్రాగించవచ్చు. సో ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకోగలగాలి. ఇంకా ఈ పుట్టిన పిల్లలలో రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈ జున్ను పాలు అనేది తాగించాలి. జున్ను పాలు తాగించడం వల్ల ఆ పాలలో మాంసకృతులు, విటమిన్లు, మినరల్స్ అలాగే రోగ నిరోధక శక్తి కలిగే యాంటీబాడీస్ అనేటివి ఉంటాయి. సో అవి ఉండడం వల్ల, ఆ పాలు తాగడం వల్ల యాంటీబాడీస్ రావడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక పిల్ల కనుక తీసుకున్నట్లయితే, మీకు ఇందాక అన్నట్టు తల్లి బాగుంటేనే పిల్ల బాగుంటుంది అని అన్నాను. తల్లి ఎంత ఆరోగ్యంగా ఉంటే పిల్ల కూడా మంచి బరువుతో బయటకు వస్తుంది. అలా మంచి బరువుతో వచ్చిన పిల్ల చాలా వరకు వాతావరణంలో తట్టుకుని నిలబడగలిగే శక్తి ఉంటుంది. సాధారణంగా పిల్ల 2 నుంచి 3 కానీ 3.5 కిలోల బరువు కనుక వచ్చిందంటే మంచి బరువు వచ్చినట్టు, అదే 2 కన్నా తక్కువ వచ్చిందనుకోండి చాలా బలహీనమైన పిల్ల పుట్టినట్టు, దాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టం ఉంటుంది. సో మనము 48 నుంచి 72 గంటల వరకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, తల్లిని పిల్లని వేరు చేయకుండా ఖచ్చితంగా ఒక పాకలోనే పెట్టుకొని తల్లి చూసుకుంటుందో లేదా

0: పాలు తాగించుకుంటుందా లేదా అనేది ఖచ్చితంగా గమనించుకోవాలి రైతులు. సో ఇలా చేసుకోవడం వల్ల 3 రోజుల వరకు తల్లి పిల్లతోనే ఉంటుంది, పాలు తాపించుకుంటూ ఉంటుంది, అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇక్కడ మనం పాకను కూడా చాలా శుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏం చేయాలి అని అంటే, పాక అనేది తడిగా లేకుండా ఉండేలా చూసుకోవాలన్నమాట. సో చాలా వెట్టుగా ఉండాలి, అంటే పొడిగా ఉండాలి. ఇలా పొడిగా ఉండడం వల్ల ఎటువంటి అనారోగ్యాలు కూడా రాకుండా ఉంటాయి. సో మనము ఈ పిల్లలలో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మంచి నీరు అనేది పెట్టుకోవాలి, 3 రోజులు తల్లితో పాటే పిల్లని ఉంచుకోవాలి. ఆ తర్వాత మనము 3 రోజుల తర్వాత పిల్లకు యాంటీబయాటిక్స్ పౌడర్లు దొరుకుతాయి, ఆక్సిటెట్రాసైక్లిన్ అనేటివి, ఇలాంటివి నీళ్ళల్లో కలిపి ఆ పిల్లలకు మనము 3 రోజులు తాపించగలగాలి. ఆ తర్వాత 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు ఇలాంటి రోజులలో మనము లివర్ టానిక్ మందులు, అలాగే బి కాంప్లెక్స్ మందులు లాంటివి తాపించాలి. అలాగే 15వ రోజు, అంటే పుట్టిన 15వ రోజు మనము నట్టల నివారణ అనేది మనము చేసుకోగలగాలి. సో అలా చేసినప్పుడు లోపలుండి ఏవైనా పురుగులు కానీ ఏవైనా ఉన్నా చనిపోతాయి. సో ఈ 15వ రోజు ఆల్బెండజోల్ అనే నట్టల నివారణ అనేది చేసుకోవాలి. అలాగే 15 రోజులు దాటిన తర్వాత పిల్లకు మనము క్రీప్ ఫీడ్ అనేది కానీ చిన్న పచ్చిగడ్డి అనేది కూడా మనము ఇవ్వచ్చు. సో ఎలాంటిది ఇవ్వాలి అని అంటే, పప్పు జాతికి సంబంధించిన ఏదైనా కూడా, అలసంద కానీ, పిల్లి పెసర కానీ, హెడ్జ్ లూసర్ను కానీ, ఇలాంటివి పిల్లకు 15 రోజులు దాటిన తర్వాత గడ్డి రూపంలో మనము ఇయ్యొచ్చు. అలాగే వేప కొమ్మలు కూడా నరికి మనం వేలాడతీసి ఇచ్చినట్లయితే అవి తినడం మొదలవుతుంది. అలా తింటున్నప్పుడు ఆ కిందున్న మట్టి కూడా తినకుండా ఉంటాయి అన్నమాట. అలాగే దీని ద్వారా ఏమవుతుందంటే, గడ్డి తింటుంటుంది కాబట్టి పొట్ట అనేది కూడా బాగా డెవలప్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి రైతు సోదరులు ఖచ్చితంగా కూడా. అలాగే 15 రోజుల నుంచి మనం క్రీ ఫీడ్ అనేది ఇస్తున్నాము అని అన్నాము. సో ఈ దాణాలు మనము ముఖ్యంగా మొక్కజొన్న 1 40 కేజీలు కానీ, శనగపిండి 1 35 కేజీలు కానీ, అలాగే వరి తౌడు అనేది 10-12 కేజీలు కానీ, అలాగే మొలాసిస్ అనేది 5 కేజీలు, మినరల్ మిక్సర్ అనేది 2 కేజీలు, ఉప్పు అనేది 1/2 కేజీ, ఇలా ఈ మిశ్రమంలో మనము కలుపుకొని 100 నుంచి 150 గ్రాములు కొద్ది కొద్దిగా ఇవ్వడం వల్ల శరీర బరువు కూడా పెరుగుతూ వస్తుంది, అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇవన్నీ
1: మీరింతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో గొర్రెలు, మేక పిల్లల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిద్ధరాంపురం పశు పరిశోధనా స్థానం పశు వైద్యాధికారి డాక్టర్ పి. రఘుకిరణ్ నాయుడు గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. క్రీడలు క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి 1వ తేదీన ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించనున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్తో కూడా ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట అభివృద్దికి సంబంధించిన పలు అంశాలు

0: కేంద్ర సహకారంపై వారితో చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు, హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేసి ఫేజ్ 1ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాల పనులను త్వరగా పూర్తి చేయాలని, అవసరమైతే ప్రత్యేక బృందాలతో భూసేకరణ చేపట్టాలని సూచించారు. అలాగే వికారాబాద్, నారాయణపేట ఔటర్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని, పారిశ్రామిక వాడలు, ఎడ్యుకేషన్ హబ్లకు భూసేకరణను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు, ఆర్ఎస్కేలను ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ల నిరసనపై అమరావతిలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా సాంకేతికతను వినియోగించి సేవలను మరింత సులభతరం చేస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల ఎవరికీ నష్టం ఉండదని, డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగదని మంత్రి తెలియజేస్తూ,
1: ఎవరికి కూడా వాళ్ళ ప్రొఫెషన్ లాస్ అయ్యే విధంగా ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్, ఎక్కడైతే డూప్లికేషన్ ఉండకూడదు, ఫ్రాడ్ ఉండకూడదు, అలాంటి అన్నిటి కూడా అంటే ప్రాపర్ గా వాళ్ళు అధ్యయనం చేసి ఇది పర్ఫెక్ట్ ఫర్ రిజిస్ట్రేషన్ లాగా ఇచ్చే విధంగా వాళ్ళు ఒక ప్రక్రియ అనమాట. ఇక్కడ ప్రైవేటీకరణ కాదు, కేవలం ప్రాసెస్ ని అథెంటికేషన్ చేసుకుంటూ ఇవన్నీ కూడా లింక్ చేస్తుంది. ఎందుకంటే మనం టెక్నాలజీ వాడతా ఉన్నాం, బ్లాక్ చైన్ సిస్టమ్ వాడతా ఉన్నాం, డిజిటల్ లాకింగ్ వాడతా ఉన్నాం, అట్లాంటి వివిధ సంస్కరణ తీసుకొస్తున్న భాగంలో ఇది ఒక భాగం.
0: ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాల మహిళలను ఆహార శుద్ధి రంగంలో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర ఆహార శుద్ధి తయారీ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి సంస్థల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం కింద స్త్రీనిధి ద్వారా మహిళలకు అందించే రుణాలకు వడ్డీ రాయితీని నేరుగా స్త్రీనిధి ఖాతాకు విడుదల చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వయం బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాల కోసం ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరగా హామీ లభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ప్రజాస్వామ్యానికి ప్రజల భాగస్వామ్యమే అసలైన బలమని, ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం, రాష్ట ఎన్నికల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఓటర్ల అర్హతపై విజయవాడలో నిన్న అంతర్జాతీయ కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట మాట్లాడుతూ, ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటర్ల భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. అలాగే రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ, ఓటర్ల అర్హత అంశంపై 9 దశల విధానంతో అధ్యయనం చేపట్టి పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని తెలిపారు. సమాజం పట్ల, ప్రజల పట్ల సేవాభావం ఉన్నప్పుడే నర్సింగ్ విద్యలో రాణించగలరని ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేసిన మంత్రి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నర్సులు మానవతా దృక్పథంతో రోగులకు సేవలు అందిస్తూ వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. నర్సింగ్ విద్యకు ప్రస్తుతం మంచి ప్రాధాన్యత, ఉపాధి అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొంటూ,
2: వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నర్సింగ్ చేసేవాళ్ళు, హాస్పిటల్ సర్వీస్ చేసేవాళ్ళు, నర్సింగ్ కి చాలా డిమాండ్ ఉంది. డాక్టర్స్ స్టెతోస్కోప్ తో చూస్తే మీరు, మనసుతో చూసేది నర్స్. మీరు ఇలాంటి జబ్బుకైనా మానసిక ధైర్యం ఉంటేనే తొందరగా రికవర్ అవుతారు. ప్రభుత్వాలు కూడా వైద్యానికి, విద్యకి మనం ఎక్కువ ఖర్చు పెడతాం. లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు దగ్గర దగ్గర ఒక 30,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో మన రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కి ఖర్చు పెడుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను.
0: బోనాల ఉత్సవాలు

0: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటిచెబుతున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో కిషన్ రెడ్డి పాల్గొని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ ప్రజల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు ఢిల్లీలోని తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 12 ఏళ్లుగా ఢిల్లీలో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్న మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని క్యాంపు కార్యాలయంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన ధర్మవరం కరాటే క్రీడాకారులను మంత్రి నిన్న సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మవరం యువత అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరచడం గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజనుల సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ఆదివాసీ గిరిజన సంఘాలతో రాష్ట ప్రభుత్వం ఈరోజు విజయవాడలో సమావేశం నిర్వహించనుంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి దాదాపు 40 గిరిజన సంఘాల ప్రతినిధులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దానికి అనుసంధానంగా ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 జాతీయ వార్తలు, 7:15 భగవద్గీతా పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక చావడి సంభాషణ అందిస్తారు శ్రీ బి మధుసూదన్ రెడ్డి, శ్రీ వి చలపతి గారు. ఆ తర్వాత న్యాయ సలహాలు కార్యక్రమంలో హిందూ వారసత్వ చట్టం గురించి న్యాయవాది శ్రీ కేఎల్ఎన్ ప్రసాద్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 చిత్రగీతాలు. 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 10:00 వ్యర్థం నుంచి విలువైన వనరుగా గుర్రపు డెక్కతో ఉపాధి, ఈ అంశంపై ప్రత్యేక

కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:30 అలాగే 11:30 వాణిజ్య ప్రకటనలు వింటారు అనంతపురం ఆకాశవాణి కేంద్రం నుండి. ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 12:00 హిందీలోను 12:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:15 వాణిజ్య ప్రకటనలు వింటారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి 5:00 విజయవాడ కేంద్రం నుండి. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:05 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ కె గంగన్న గారు, ఆ తర్వాత శ్రీమతి టి లింగమ్మ గారు పాడిన జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం నిజామాబాద్ జిల్లా కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 రసధుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వింటారు. 8:15 పార్లమెంట్ సమీక్ష, 8:30 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:45 కానుక నాటిక వింటారు. రచన శ్రీ ఆర్వి రమణమూర్తి, నిర్వహణ శ్రీ పివి రామ్గోపాల్. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 నాటిక ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

మల్లిక్ గారు పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ ఉత్తర మాసిడోనియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. భారతదేశం ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుండి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. రాగల 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారత్ ఉత్తర మాసిడోనియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణల ఆధారంగా దీర్ఘకాలిక భాగస్వామ్యాలను పెంపొందించుకోవాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి

0: ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఉత్తర మాసిడోనియా రాజధాని స్కోప్జేలో జరిగిన భారత్ ఉత్తర మాసిడోనియా బిజినెస్ ఫోరం సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఉత్తర మాసిడోనియాలో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారని, ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం ఇరు దేశాల మధ్య చాలా తక్కువగా ఉందని, ఈ దశాబ్దం ముగిసే నాటికి దీనిని రెట్టింపు చేయవచ్చని ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आर्थिक सहयोग हमारे द्विपक्षीय संबंधों का एक अत्यंत महत्वपूर्ण स्तंभ है. हम अपने द्विपक्षीय व्यापार को दोगुना करने पर भी सहमत हुए. हमने आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स तथा टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा. हम स्वास्थ्य सेवा में सहयोग पर अपने द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं.
0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు స్కోప్జేలోని మదర్ థెరిసా మెమోరియల్ను సందర్శిస్తారు. అనంతరం స్కోప్జే మ్యూజియంలో అధ్యక్షురాలు దౌకోవా స్కోప్జే మేయర్తో కలిసి ముర్ము జాతిపిత మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఐరోపాలోనే అత్యంత లోతైన, పురాతనమైన, ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఓహ్రిడ్ సరస్సును కూడా సందర్శిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. సామాజిక మాధ్యమ వేదికగా స్పందించిన ప్రధాన్, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి నివాసం వెలుపల నిరసన ప్రదర్శనలు చేయడం ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించారని, భద్రతా నిబంధనలను బేఖాతరు చేశారని విమర్శించారు. నీట్ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య చర్చ కంటే రాజకీయ ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇచ్చిందని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపడం వారి ఉద్దేశం కాదని, కేవలం రాజకీయ ముఖ్యాంశాల్లో నిలవడం కోసమే సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. నీట్ అంశంపై పార్లమెంటు వేదికగా చర్చించడానికి, యువత ఆందోళనను పరిష్కరించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. దేశంలోని విద్యార్థులను రాజకీయ ప్రచారాలకు పావులుగా వాడుకోవడం సరికాదని, వారికి కావలసింది భరోసా, సమస్యల పరిష్కారం, బాధ్యతాయుతమైన ప్రవర్తన అని ఆయన చెప్పారు. లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరసన తెలపడంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఆయన ప్రవర్తన ఎంతమాత్రమూ తగదని, తీవ్రంగా ఖండించదగిందని పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ ఘటన దురదృష్టకరమని, ఇది భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక చీకటి రోజని అభివర్ణించారు. పార్లమెంటులో ఎటువంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ, కాంగ్రెస్తో సహా విపక్షాలకు సభలో చర్చకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైపే ఉన్నారని నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు.
2: और मैं कहूंगा कांग्रेस और विपक्ष के साथियों से, हम संसद के पटल पर हर प्रकार के संवाद के लिए तैयार रहते हैं, लेकिन आपकी जो मर्यादाएं तोड़ने की परंपरा बनती जा रही है, जो अराजकतावती सोच आपके अंदर विकसित हो रहा है, निश्चित रूप से इससे देश कहीं न कहीं दुखी है और देश अपने यशस्वी प्रधानमंत्री के साथ खड़ा है.
0: नीट परीक्षा पेपर लीक अंशंपै నిన్న సాయంత్రం ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ సమీపంలో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనల కారణంగా వరుసగా రెండవ రోజైన నిన్న కూడా ఉభయ సభల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ, ఇతర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆందోళనల కారణంగా ఉభయ

0: సభలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. ఈ గందరగోళం కారణంగా ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల సమయం 0 అవర్ నిర్వహించడానికి వీలు పడలేదు. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా, ఆ తర్వాత ప్రిసైడింగ్ అధికారులు సభలో శాంతి భద్రతలు కాపాడుతూ ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలను కొనసాగించడానికి సహకరించాలని నిరసనకారులను పలుమార్లు కోరారు. అయినప్పటికీ గందరగోళం సద్దు మణగకపోవడంతో సభను రోజంతటికీ వాయిదా వేయవలసి వచ్చింది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించడంతో సభ వాయిదా పడింది. భారతదేశం ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుండి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందరికీ సమానంగా అందించడం వంటి అంశాలపై సహకారాన్ని పెంపొందించుకోవడానికి బ్రిక్స్ సభ్య దేశాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ప్రధాన ఇతివృత్తంతో ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యతలపై ఉమ్మడి చర్యలను ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ మీడియాతో పేర్కొన్నారు. ఈ మంత్రిత్వ స్థాయి సమావేశాల్లో ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, అందుబాటు ధరలకే మందుల లభ్యత, సాంప్రదాయ సమగ్ర వైద్య విధానాలు, క్షయవ్యాధి నిర్మూలన, మానసిక ఆరోగ్యం, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థల బలోపేతం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్టు ఆమె వివరించారు. రాగల 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల పాటు అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని తెలిపింది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుపూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని జీకేఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుపూర్ జిల్లా అవినాశిలో ప్రసిద్ధ అవినాశి శివలింగేశ్వర శివాలయాన్ని ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఉత్తర మాసిడోనియాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. భారత్ ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుంచి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 78వ శ్లోకం. యత్ర యోగేశ్వరః కృష్ణః

ధృతరాష్ట్ర మహారాజా, యోగ విద్యలన్నిటికీ అధిపతి అయిన శ్రీకృష్ణుడు, చేతిలో గాంధీవ ధనుస్సును ధరించిన అర్జునుడు ఏ పక్షంలో ఉన్నారో ఆ పక్షంలో రాజ్యలక్ష్మి, యుద్ధ విజయము, ఉత్తరోత్తరాభివృద్ధి, రాజనీతి అనేవి సుస్థిరంగా ఉంటాయి. ఇది నా నిశ్చితాభిప్రాయం. కనుక పాండవులను గెలుస్తాననే ఆశ వదులుకుని సంధి కోసం ప్రయత్నించుకో అని కథాపక్ష తాత్పర్యం. ఇక తత్వపక్షం. ఓ సాధక, ఏ హృదయంలో మాయాధిపతి అయిన, అనగా సగుణ బ్రహ్మకు ఈశ్వరుడికి ప్రతినిధి అయిన నారాయణ మహర్షి ఉంటాడో ఆయనతో పాటు ఓంకారానుసంధాన తత్పరుడైన జీవుడికి ప్రతినిధిగా ఉండే నరమహర్షి ఉంటాడో, అంటే జీవేశ్వర విచారణ జరుగుతోందో, ఆ హృదయంలో సమస్త వేదార్థాలు, అష్టాదశ విద్యలు స్ఫురిస్తాయి, అణిమాది అష్టసిద్ధులు లభిస్తాయి, సగుణ బ్రహ్మ యొక్క సన్నిధి సిద్ధిస్తుంది. జీవత్వాన్ని తొలగించి పరబ్రహ్మత్వాన్ని కలిగించే శుద్ధ జ్ఞానం కూడా ప్రకాశిస్తుంది. ఈ శ్లోకం యొక్క కథార్థాన్ని, తత్వార్థాన్ని కలిపి పర్యాలోచన చేసుకుంటే మనకు విషయాలు అవగతమవుతాయి. లౌకిక జీవనంలో ఉన్న సాధారణ సాధకుడు తన జీవన సమరంలో అడుగడుగునా తనకు విహితమైన కర్తవ్యాన్ని మాత్రమే ఆచరించుకోవాలి. అలా ఆచరించుకునేటప్పుడు పురుష ప్రయత్నానికి పరాకాష్ఠ అయిన అర్జునుణ్ణి, సర్వకార్యఫలప్రదాత అయిన శ్రీకృష్ణుణ్ణి కలిపి ధ్యానించుకోవడం అలవాటు చేసుకోవాలి. దానివలన అతడికి లౌకిక విజయాలతో పాటు ఆత్మజ్ఞాన సిద్ధి కూడా లభిస్తుంది. ఇదే ఈ రెండర్థాల సమిష్టి సందేశం. మానవుడికి ఇదే అంతిమ లక్ష్యం. మానవ జాతికి భగవద్గీత అందించే సారాంశ సందేశం ఇదే.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.

నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848717714.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి మాధవి. ఈ ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక చావడి సంభాషణ అందిస్తారు శ్రీ బి మధుసూదన్ రెడ్డి, శ్రీ వి చలపతి గారు. ఆ తర్వాత న్యాయ సలహాలు కార్యక్రమంలో హిందూ వారసత్వ చట్టం గురించి న్యాయవాది శ్రీ కేఎల్ఎన్ ప్రసాద్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్. ఈ కార్యక్రమాలు విందాం. ముందుగా పాట విందామా?

డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు గానం చేసిన భక్తిగీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సమాచార వేదిక.

ఈఏపీ సెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ఇంజనీరింగ్ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 29వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. 25 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంత జిల్లాలో 345,384 మంది విద్యార్థులు తల్లికి వందనం పథకానికి ఎంపికయ్యారు. వారి తల్లుల ఖాతాలో 13,000 రూపాయలు జమ కానున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో 242,895 మంది విద్యార్థులు అర్హులుగా గుర్తించారు. ఈ నెల 24 జరిగే మెగా పీటీఎం నాటికి సొమ్ము జమ చేయనున్నారు. అర్హుల జాబితాలను నిన్న స్వర్ణ గ్రామ వార్డుల కార్యాలయాల్లో ప్రకటించాలని కలెక్టర్ ఆదేశించినట్లు SGSW జిల్లా అధికారి నాసర్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల తల్లులు, సంరక్షకుల పేర్లతో కూడిన జాబితాలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. జాబితాలపై అభ్యంతరాలు ఉంటే స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాల్లో ఫిర్యాదు చేయాలన్నారు. అర్జీలు వస్తే స్వీకరించి డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో నమోదు చేయాలని ఆయన సూచించారు.

విద్యాభివృద్ధి, విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిన్న ధర్మవరంలోని దుర్గానగర్ సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు విద్యా సామాగ్రి, దుప్పట్లు, దుస్తులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు వారి ఆరోగ్యంపైన శ్రద్ధ తీసుకుంటామన్నారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ప్రతి విద్యార్థికి డిజిటల్ హెల్త్ కార్డు అందిస్తామన్నారు. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పిస్తామని తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. నిన్న అనంతపురం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, రైతులు వివిధ సమస్యలపై ఆయనకు అర్జీలు అందించారు. వాటిని ఓపిగ్గా పరిశీలించిన మంత్రి సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆయా శాఖ అధికారులను ఆదేశించారు. అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల సౌకర్యార్థం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం మెరుగుకు తగు చర్యలు తీసుకోవాలని యార్డ్ చైర్పర్సన్ పల్లవిని కోరారు. నిన్న నగరంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఆపద సమయంలో మహిళలు, విద్యార్థినులు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని ఎస్ఐ గౌతమ్ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పరిచయం ఉన్న వ్యక్తులు చనువుగా మాట్లాడి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తే ఎదురు తిరగాలన్నారు. పాఠశాలకు వచ్చి వెళుతున్న సమయంలో ఎవరైనా ఇబ్బంది పెడితే నిర్భయంగా పోలీసులకు, తల్లిదండ్రులకు చెప్పాలన్నారు. అత్యవసర సమయంలో 100కి ఫోన్ చేసి వివరాలు చెబితే నిమిషాల్లో పోలీసు సిబ్బంది వచ్చి రక్షణ కల్పిస్తారని ఆయన సూచించారు. ప్రజలు, యువత, విద్యార్థులు సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండాలని, వాటిపై అవగాహన పెంచుకుంటే నియంత్రణ సాధ్యమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. నిన్న మంగళవారం నగరంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడుతూ, సమాజంలో ప్రస్తుతం సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరిచితుల ఫోన్ కాల్స్తో జాగ్రత్తగా ఉండాలని, వాట్సప్ వచ్చే లింకులు క్లిక్ చేయకూడదని తెలియజేశారు. బ్యాంకు అధికారులమని, పోలీసులమని అంటూ ఎవరైనా ఓటీపీ నంబర్లు అడిగితే చెప్పొద్దని ఆయన సూచించారు. ఎల్నినో ప్రభావం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. నిన్న అనంతపురం క్యాంపు కార్యాలయంలో తాగునీటి సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం అనంతపురం గ్రామీణం, ఆత్మకూరు, రాప్తాడు మండలాల్లో భూగర్భ జలాలు ఏ స్థాయిలో

0: ఉన్నాయని ఆమె అడిగి తెలుసుకున్నారు. నగరంలోని పలు ఆలయాల్లో కొనసాగుతున్న వారాహి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి విశేష పూజలు, వైదిక క్రతువులు నిర్వహించారు. కొత్త ఊరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వారాహి మాతను గోరింటాకుతో ముస్తాబు చేసి కుంకుమ, గోరింటాకు కలగలిపి అర్చన చేశారు. బుడ్డప్పనగర్లోని కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని ఇంద్రాణీదేవిగా అలంకరించారు. పూజారి భవానీప్రసాద్ ఆధ్వర్యంలో మహిళా భక్తులు సహస్రనామార్చన, షోడశోపచార పూజలు నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో నిన్న నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఇందులో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఒకసారి అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయని పలువురు వక్తలు తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం నుంచి రక్షణ అనే అంశంపై నషాముక్త్ భారత్ అభియాన్ ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ఆధ్వర్యంలో నిన్న జేఎన్టీయులో అవగాహన సదస్సు జరిగింది. వర్షాకాలం ప్రారంభం నుంచి ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు పెంచి సంరక్షించాలని ఫారెస్ట్ బిట్ ఆఫీసర్లు శ్రీకాంత్, మాధవి పేర్కొన్నారు. మండలంలోని పంపనూరు అటవీ ప్రాంతంలో నిన్న విత్తన బంతులను విదచల్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అటవీ శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున విత్తన బంతులను తయారు చేసిందన్నారు. అందులో భాగంగా పంపనూరు అటవీ శాఖ సిబ్బంది 40,000 విత్తన బంతులను తయారు చేయగా, గత 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి 18,000ను విదచల్లామని వారు తెలియచేశారు. ఇందులో రావి, జువ్వి, చింత, వెలగ, సండ్ర, సీతాఫలం, నేరేడు, కానుగ విత్తనాలు ఉన్నాయని చెప్పారు. పత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ముఖాన మొటిమల గజ్జా
4: బొబ్బలా
3: తామరా
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీ బి మధుసూదన్ రెడ్డి, శ్రీ వి చలపతి గారు అందిస్తున్న చావడి సంభాషణ.
2: ఓ మదపన్న, ఓ మదపను,
3: రంగప్ప రాపా రా,
2: మాట్లాడాలి, ఎట్లా కనపడతాం లేప నీకి,
3: ఆపక్క తిరిగినానయ్యా, అందుకే నువ్వు

0: లేదు, చూస్తేనే మాట్లాడితే కదా.
1: రెండు సార్లు పిలిస్తే ఏమి
0: పోయి ఏమి ఇన్ని సార్లు అయినా లెక్కగిని రాసుకుంటానో ఏం కదా.
1: నేనంటే లెక్కలేదులేనా నీకు?
0: ఊరి నీ మంచేసరా, చెప్పుతానే కూడా అర్థం చేసుకోవదా నువ్వు?
1: సరేలే పట్టు, ఈ జిలే ఉన్నది నో.
0: ఏమప్పా మళ్ళీ పనులు గిని చేసుకుంటున్నావు, ఏం కదా జిలేబులు పంచుతానో.
1: ఏ ఈ వయసులో ఎవరు ఇస్తారులేప్పా?
0: అంటే ఇస్తే చేసుకుందామనే.
1: అయ్యి ఆడ చేసుకుంటావు లేనా? ఆయమ్మ వాంచుతుంది ఇంట్లో, ఆయమ్మ
0: పరక తిరిగేసి తిప్పలాడుతుంది నిన్ను రోడ్లో.
1: ఆయప్ప దుర్గప్ప కనపడే పాడా?
0: ఏమో
1: కొడుక్కి దాంట్లో ఉద్యోగం వచ్చిందంట ఆర్మీలో.
0: ఆ పిల్లోనికే? ఓయో సామె 5 గంటలకి వెళ్ళేసి బైపాస్ లో పరిగెత్తాడు సామె ఆ పిల్లోడు. 5 కిలోమీటర్లు అంట కొట్టేది.
1: అయ్యో బ్రహ్మాండంగా పరిగెత్తినాడంట, పరీక్షల్లో కూడా ఫస్ట్ వచ్చినాడంట.
0: సంతోషం అబ్బా.
1: ఏందన్నా నువ్వు సంతోషం అంటావు?
0: కాదయ్యా, ఆర్మీలోకి పోతున్నాడు ఇంక సంతోషం, ఉద్యోగం కొట్టినాడు ఇంక సంతోషం, కాక ఇంకేమనాలయ్యా.
1: ఏ బాధపడాల్సింది పోయి నువ్వు సంతోషం అంటావు లేప్ప?
0: ఆ పిల్లోడే సంతోషమే జిలేబులు పంచుతా అంటే మధ్యలో నీ బాధ ఏందయ్యా నీకు?
1: అప్పుడెప్పుడో ఒకసారి జరిగి చూడపోయిందో కార్గిల్ ఏందోను.
0: కార్గిల్లో
1: ఎంతమంది అన్న పాపం కాలం అయిపోయారు.
0: అవును చాలా మంది చచ్చిపోయినారు. ఎప్పుడు
1: పట అని కాలుకుంటూ పోయినారంట పట్లేను.
0: దానికి దేశం కోసం చనిపోవడానికి కూడా పెట్టి పుట్టాలయ్యా, ఏందనుకుంటవి? ఈడున్నా చచ్చిపోతామయ్యా, కొండలపైలున్నా చచ్చిపోతాం, మనం బుక్కురా సముద్ర కొండపైన ఉన్నా చచ్చిపోతామయ్యా.
1: లేకపో పోవాలి అనుకుంటే ఇంకెట్లైనా పోతుంది.
0: ఆయన దేశం కోసం చచ్చిపోవడం అంటే ఎంత ఇదిగా తెలుసా, మంచిగా ఉండాలి, అది రాసిపెట్టి ఉండాలి.
1: మొన్న నువ్వేమో అంటున్నావు కానీ నాకేమో 2 గుండెకాయలు దడదడ అంటాడు.
0: ఏం ఆ పిల్లోడు చూడు ఎంత సంతోషంగా పోతానాడో, దానికోసమే ఆ పిల్లోడు రాత్రి పగులు కచ్చబడినాడు.
1: దుర్గప్ప పాపం అప్ప ఎగిరి గంతులు ఎత్తానాడు.
0: సంతోషమైన విషయమే కదప్ప,
1: చాలా కష్టపడి అన్న పాపను.
0: నిజమే నిజమే.
1: ఆ పంటలు సరిగ్గా పండక అయ్యో లేని ఇబ్బంది ఉండే, ఏదో ఈ పొద్దు పాపం సంతోషంగా ఉన్నాడు. కాకపోతే ఇద్దరు అట్లా వానికి రోజు బాధ
0: అవుతుంది. దాని గురించి నీకు సరిగ్గా తెలియక నీకు అట్లా బాధపడతాను. నువ్వు
1: కార్గిల్ అప్పుడు జరిగినే.
0: కార్గిల్
1: ఎట్టట్లది?
0: ఏం లేదు రంగప్ప, కాశ్మీర్ లో కార్గిల్ కొండ అని ఒకటి ఉంది పైన, అది ఎంత ఎత్తు ఉంది అనుకోండి ఒకసారి చెప్పు.
1: ఏమోపా మన ఊరు బయట గుట్టు ఉంది అట్లాగే ఉందేమో.
0: బా మన గుర్తుంటుందా? 300 అడుగులు ఉంటుంది, అది ఎంత ఉంది అనుకో, 18,000 అడుగులు ఎత్తు.
1: ఓయమ్మయ్యో,
0: అంత పైన ఉంది, అది బార్డర్ లో ఉంది అన్నమాట.
1: అంటే బార్డర్ అంటే ఎట్లా?
0: బార్డర్ అంటే మన దేశానికి ఆ దేశానికి మధ్యలో మన పక్కే ఎక్కువ ఉంది అన్నమాట కొండ. ఆ పక్క దేశం వాళ్ళు వచ్చి కొండ పైన వచ్చి మా నిఘా వేసినారు మన పైన.
1: ఓహో,
0: అంటే ఏం లేదు, మన వాళ్ళు కూడా ఆడు ఉంటారు, అవి పోస్టులు అంటారు.
1: అవునులే,
0: మన చలికాలం వస్తేనే మన దిగి వచ్చేస్తారు, మళ్ళీ చలికాలం అయిపోయిన తర్వాత మన వాళ్ళు
1: పైపోతారు
0: అట్లా అనమాట. కాబట్టి అది 6 నెలలు చలికాలం దిగేసి వచ్చినారా వాళ్ళు, ఇదే అదను చూసుకొని వాళ్ళు పైకి ఎక్కి ఫిరంగులు గిరంగులు గిరంగులు అన్ని సరంజామ అంతా రెడీ చేసుకుని ఉన్నారు వాళ్ళు.
1: చూడు ఎంత మోసం.
0: మోసం కదా, అట్లా మన దేశాన్ని రహస్యంగా మోసపూరితంగా దాడి చేయడానికి వాళ్ళు పన్నాగం పన్నారబ్బా.
1: ఓహో,
0: అది మనోళ్ళు కనుక్కొని ఇంకా ఆపరేషన్ విజయ్ అనే పేరుతో ఒక 60 రోజుల పాటు పోరాడి పోస్టులన్నీ స్వాధీనం చేసుకుని అక్కడ మన దేశ జెండాను ఎగరేసినారయ్యా.
1: దాని మీద పట్టు బిగించినారు మనోళ్ళు.
0: అది ఎప్పుడు జరిగింది అనుకోండి? 1999 గుర్తుంటుందిలే.
1: అదే ఇంతకుముందు అదే కదా,
0: జూలై 26 ఆ రోజున మన దేశం విజయం సాధించింది అని చెప్పేసి అప్పటి నుండి ఆ రోజును కార్గిల్ విజయ దివస్ అని మనం వేడుగ్గా జరుపుకుంటున్నాం.
1: మాకు ఇట్లా వాళ్ళకి ఏం తెలుక, అక్కడ పోతే ఏందో అవుతుంది, కాల్పు జరుపుతారు
0: అని చెప్పేసి అపో అంతే.
1: ఏ నాకే కదప్పా, ఇట్లా చాలా మందికి ఉంటుంది.
0: ఎవరికైనా అట్లే ఉంటుంది లేప్ప, కానీ దేశం కోసం కూడా చనిపోవడం ఎంత గ్రేట్ కదా రంగప్ప. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏసీలో పనిచేస్తున్నారంటే ఆ రోజు కొండపైన 18,000 అడుగులు కొండపైన ఎంత చలి ఉంటుందని చెప్పు.
1: మన ఊర్లో ఉన్నట్లేప్ప చలికాలము.
0: అబ్బా బాగా చెప్తావయ్యా, -10 డిగ్రీలు అంటే కంటిలో ఉన్న నీళ్లు కూడా గడ్డగట్టిపోయేంత చలి.
1: బా మళ్ళీ ఎట్లా తట్టుకుంటారు నా వాళ్ళు?
0: అదే కదా, మనం దేశం కోసం మనం సాధించాలనే పట్టుదల ఉంది చూడు. మన శత్రువు అనేవాడు మన దేశంలో అడుగు పెట్టకూడదని ఆ 18,000 అడుగులు కొండను నిట్ట నీళ్లున ఎక్కుతూ, ఏం ఉత్త డ్రెస్ తో కాదు 25 నుంచి 30 కేజీల బరువును మోస్తూ కొండని ఎక్కి ఒక శత్రువుని పోరాడాలంటే దేశం పైన ఎంత ప్రేమ ఉండాలా.
1: అందు ఊరికే వచ్చేది కాదప్పా అది.
0: ఆ యుద్ధంలో మనోళ్ళు 527 మంది పైగా చచ్చిపోయినారయ్యా.
1: ఎంత బాధ అన్న, కడుపుమంట
0: అయ్యా. నిజంగా ఎవరికైనా బాధ అవుతుంది, కానీ ఏ తల్లిదండ్రులైనా చనిపోయారని అనుకోరు. దేశం కోసం ఆ వాడు ప్రాణాలు అర్పించినాడని చెప్పేసి అందరూ గర్వంగా అనుకుంటారు రంగ.
1: పొద్దున్న రేడియోలో

0: అది ఎన్టీఆర్ రామారావుది ఏ తల్లి మోసేది నవ
1: మాసను తల్లి మోయాలి కడవరకు
0: అంట అంటే నాకు ఎట్లా ఇప్పుడు ఎట్లా నరాలు పరిగెడదామని
1: అది అంటే వాళ్ళ హృదయంలో ఉన్న భావన అది అన్నమాట. చాలా మంది గాయపడినారు.
0: ఎందుకు నా ఇంతమంది చచ్చిపోయింది?
1: ఇప్పుడు ఎత్తులో ఉండేవానికి ఎప్పుడూ కొంచెం అనుకూలంగా ఒక అంశం ఉంటుంది. వాడు పైనుంచి చిన్న రాయి వేసినా ఇసరకపోయిన దొర్లిచ్చినా చాలు, ఓ 10 మంది చచ్చిపోతారు. కింద ఉండేవాళ్ళు వానికి అనుకూలత ఎక్కువ ఉంటుంది.
0: పైనుంచి వేగం ఎక్కువ,
1: వేగం ఎక్కువ కదా. కాల్చినా అంటే పైనుంచి చూస్తా అంటే వాడికి అందరూ
0: కనపడతారు.
1: కింద నుంచి పోయేవానికి ఎవరు కనపడ్డు.
0: అవునులే,
1: వానికి ఎక్కేది ఒక బరువు అయితే పైనుంచి కాల్పులు కాచుకోవడం కూడా చాలా ఇబ్బంది అన్నమాట. అట్లా ఈ యుద్ధాలలో ఒకటి ఒక నీతి ఉంటుంది. మైదానంలో అంటే మామూలుగా మన ఊర్లలో పొలాల్లో మనం పోరాడినప్పుడు ఒక సైనికుడికి అపొక సైనికుడికి ఇట్లా నిష్పత్తి ఉంటుంది,
0: కనపడుతుందిలే,
1: కనపడుతుంది. అంటే ఒక సైనికుడికి ఇంకొక సైనికుడు అనేది ఒక, నువ్వు ఒకడైతే అపొక్క ఒకడు అనేది ఒక నిష్పత్తి ఉంటుంది. అదే కొండపైన ఉండేవానికి ఒకడుంటే కింద 10 మంది కావాలి వాడిని కాచుకోవడానికి. కాబట్టి అందుకే మృతులు ఎక్కువ మంది ఉన్నారు చనిపోయిన
0: వాళ్ళు. స్థానబలం కూడా,
1: స్థానబలం కూడా పైన ఉన్నాడు కదా. అందుకని చెప్పేసి ఇక్కడ ఎక్కువ మంది చనిపోయినారు. అదిగాక -10 డిగ్రీలు తమాషా కాదు రంగప్ప.
0: అంత ఎముకలు కోరికే సలి అన్నది రోజు చేపకి మనం రఘు కప్పుకుంటామే.
1: అది ఈ యుద్ధం తర్వాత యువతలో చాలా ప్రేరణ వచ్చింది రంగప్ప.
0: అంటే ఎట్లన్నా మనం కూడా పోదామని?
1: అట్లా కాదు, అంటే దేశం కోసం మనం కూడా ఉండాలా, దేశ సేవ చేయాలనే ఒక ప్రేరణ ప్రతి యువతలోనూ కలిగింది అన్నమాట.
0: చాలా గొప్ప విషయం,
1: గొప్ప విషయం కదా. అదే మన దుర్గప్ప కొడుకు కూడా అదేనప్ప, దేశం కోసం సేవ చేయాలని వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా చెప్పిన, నేను ఖచ్చితంగా పోలను ఆర్మీలోకి. అంతా పట్టుదల కనపడింది నాకు
0: అంతా.
1: అది ఇప్పుడు యువతలో అది ఉండడం చాలా గ్రేట్ రంగప్ప. ఎందుకంటే బయట అంతకంటే మించి సౌకర్యాలు ఉన్న ఉద్యోగాలు దండిగా ఉన్నాయి. అదంతా వదిలిపెట్టుకొని అక్కడికి పోతున్నాడంటే ఎంత గ్రేట్ తెలుసా. కాబట్టి
0: మనం ఇంతమంది నిమ్మలంగా ఉండామంటే వాళ్ళేనప్పనప్ప,
1: నువ్వు చెప్పేది నిజమే. వాళ్ళు ఆడ అంత సలిలో పోరాడినాడు కాబట్టి మనం ఇంత నిమ్మలంగా ఉన్నావు రంగప్ప.
0: అదే అన్నా, నువ్వు ఇంతకుముందు అంటే బలుందన్న ఈడున్నా చచ్చిపోతాం ఆడున్నే పోతామని, కానీ దేశం కోసం పోవడం అనేది చాలా గొప్ప విషయం.
1: గొప్ప కదా, 10 కాలాల పాటు మనం గుర్తుపెట్టుకుంటాం.
0: పోయేది ఎందులే, ఏమి గుండెకాయ ఉంటే ఎట్లా ఏమి ఎదుర్కొంటాము? ఏమి ఆపక్క ఎవడన్నా రండి అంటాం.
1: అట్లా అది మనం అక్కడికి పోకపోయినా పోయే వాళ్ళని మనం ప్రోత్సహిస్తే మనకు మన దేశానికి బలం ఇచ్చినట్లుంటుంది రంగప్ప.
0: నేను ఏదో అపోహతో అంటలేప్ప, బిరియని పాపం పిల్లోని నేను కూడా వాళ్ళ ఇంటికాడు పోయి నువ్వు సంతోషం పోయిరా అని చెప్పొత్తా.
1: నేను కూడా పాప, నేను మాట్లాడిచ్చినా కదా అన్న, ఈసారి వస్తాను.
0: ఏమో పదాం పా ఇద్దరు
1: పదాం పాప అల్లి.
2: శ్రోతలు, ఇంతవరకు శ్రీ బి మధుసూదన్ రెడ్డి, శ్రీ వి చలపతి గారు వినిపించిన చావడి సంభాషణ విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
3: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
4: Kia, movement that inspires.
3: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
4: Kia, movement that inspires.
5: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు ₹200 తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు ₹150 అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
4: Kia, movement that inspires.
3: Some journeys deserve a bigger, more beautiful view. The kind

0: where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis, starting at just Rs 12.73 lakhs. Visit your nearest Kia dealership today, because epic journeys deserve epic views.
1: Kia, movement that inspires.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: కార్యక్రమంలో ఇప్పుడు విందాం న్యాయ సలహాలు. కార్యక్రమంలో హిందూ వారసత్వ చట్టం గురించి న్యాయవాది శ్రీ కేఎల్ఎన్ ప్రసాద్ గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్.
4: వారసత్వంగా వచ్చే ఆస్తుల్లో ఎవరెవరికి ఎంతెంత సంక్రమిస్తుంది ఏమిటి అన్న విషయాలను చర్చించుకోవడానికి ఇవాళ ప్రముఖ న్యాయవాది కేఎల్ఎన్ ప్రసాద్ గారిని మన స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. వారిని అడిగి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి లాయర్ గారు.
5: నమస్తే అండి
4: లాయర్ గారు. అదే ఇప్పుడు నేను ప్రస్తావించాను కదా, మన హిందూ చట్టం ఎలా చెబుతుంది ఈ విషయంలో.
5: హిందూ చట్ట ప్రకారం మహిళలకు సంబంధించి చట్ట సవరణలు జరిగాయి. మహిళలకు సమాన హక్కు కల్పించాలా అని మొట్టమొదట మన ఆంధ్ర స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఒక యాక్ట్ పాస్ చేశారండి. దాని ప్రకారం యాక్ట్ 29/86 అని, అది మన స్టేట్కు మాత్రమే అది అప్లికబుల్గా ఉండేది
4: గతంలో 1985
5: హిందూ వారసత్వ చట్టంలో. సెక్షన్ 29 ఏం చెప్తుందంటే, 29 ప్రకారం ఏలాంటి వారసులు లేకపోతే ఆస్తి గవర్నమెంట్కి వెళ్తుంది అని ఇచ్చారు. అవును, వారసులు ఎవరు లేకపోతే, హిందూ వారసత్వ చట్ట ప్రకారం సంక్రమించవలసిన వాళ్ళు ఎవరు లేకపోతే, హెయిర్స్ లేకపోతే ఆస్తి గవర్నమెంట్కి వెళ్తుంది. ఆ సెక్షన్లో మన ఎన్టీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 1985 ఈ చట్టం తీసుకురాబడింది. వాటి ముఖ్య ఉద్దేశం ఏమంటే, అమ్మాయిలకు సమాన హక్కు కల్పిస్తే, వారసత్వ ఆస్తిలో సమాన హక్కు కల్పించినప్పుడు వారికి ముఖ్యంగా ఈ డౌరీ ఇవ్వడము,
4: దాన్ని మన ఇది ఒక సామాజిక రుగ్మత అనుకోండి, అది అదొక రోగంగా వ్యాప్తి చెందింది మన సమాజంలో. అంటే పెళ్ళి, ఆడపిల్ల పెళ్లి కావాలి అంటే కట్నం ఇచ్చుకోలేక చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నది మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమస్య నుంచి నివారణ కోసం రామారావు గారు
5: ప్రవేశపెట్టారంట, అమెండ్మెంట్ తీసుకొచ్చి కట్నం అనే ప్రసక్తి లేకుండా అమ్మాయికి సమాన హక్కు ఇచ్చినప్పుడు, ఆస్తిలో వచ్చినప్పుడు కట్నం అనేది ఉండకూడదు అనే సదుద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చారు. కానీ దానికి కొన్ని కండిషన్లు ఉన్నాయండి. ఏమంటే, అమ్మాయికి ఈ చట్టము వచ్చే నాటికి పెళ్ళి కాకుండానే ఉండాలి. అంటే 5/9/85 తేదీ నాటికి పెళ్ళి కాని వారికి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. దీన్ని యాక్ట్ 29/86 అంటారు దీన్ని. సో ఇది ఆ కండిషన్ ఉందన్నమాట. అంతేకాకుండా ఈ చట్టం వచ్చే నాటికి ఆస్తులు తండ్రి తర్వాత అన్నదమ్ములు అమ్మేసినా కానీ, మరియు వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్డ్ పార్టీషన్ చేసుకున్నా కానీ ఆడపిల్లలకు సమాన హక్కు వచ్చే అవకాశం లేదు. అవునండి, ఇట్లా కండిషన్స్ ఇచ్చారు
4: ఈ చట్టంలో.
5: అవును, తదుపరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ యాక్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి వారసత్వ చట్టంలో సెక్షన్ 6 ప్రకారంగా ఒక సవరణ తీసుకొని వచ్చారు వాళ్ళు. దాన్ని యాక్ట్ 39/2005 అంటారు. దాని ప్రకారం 20/12 అంటే డిసెంబర్ 2004 నాటికి రిజిస్టర్డ్ పార్టీషన్ డీడు తండ్రి అన్నదమ్ములు చేసుకోకపోతే అమ్మాయికి కుమారుడికి ఎంత హక్కు ఉంటుందో అమ్మాయికి కూడా బై బర్త్ అట్లా హక్కు ఉంటుంది.

0: దాన్ని చట్ట ప్రకారం సవరణ ప్రకారం చట్టం తీసుకురావాలి.
1: ఇది దేశవ్యాప్తంగా మీరు గతంలో అన్నారు, ఇప్పుడు రామారావు గారు చేసింది మన రాష్ట్రానికి సంబంధించి
0: మాత్రమేనండి. ఇది సెంట్రల్ యాక్ట్ అమెండ్మెంట్ కాబట్టి మొత్తం ఇండియాలో మొత్తం హిందువులకి ఇది
1: వర్తిస్తుంది అన్నమాట.
0: మహిళలకు సమానమైన హక్కు కలిగి
1: సమాన హక్కు. లాయర్ గారు, మీ మాట గడ్డొస్తున్నాను, అంటే గతంలో ఈ అవకాశం ఉండేది కాదా?
0: లేదండి, గతంలో కూతురికి తండ్రి చనిపోతే తప్ప భాగం నాకు ఆస్తి భాగం ఇవ్వండి అనే దానికి హక్కు లేదు. మరియు కుమారులకు తండ్రికి ఈక్వల్గా డివైడ్ చేసిన దానిలో తండ్రి షేర్లో మాత్రమే తండ్రి చనిపోతే మళ్ళీ కూతురికి కొడుకులకి అందరికీ సమానంగా తండ్రి భాగంలో వస్తుంది.
1: తండ్రి భాగంలో కూడా అంటే కొడుకుల భాగం కాక మళ్ళీ తండ్రి భాగంలో కూడా వాటాలి,
0: అంటే అమ్మాయిలకు చాలా తక్కువ భాగం వస్తుంది,
1: ఆస్తి లభించేది అన్నమాట,
0: వెరీ లిమిటెడ్. ఇప్పుడు ఈ కొత్త చట్ట ప్రకారం
1: 2005 తర్వాత
0: ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్ ఆఫ్ మ్యారేజ్ వాళ్ళకి పెళ్లి ఎప్పుడన్నా కానివ్వండి కానివ్వండి, అయితే దానికి కూడా రెండు కండిషన్లు ఉన్నాయి.
1: అంటే ఇప్పుడు మనము ఈ రామారావు గారు చేసిన 85 చట్టంలో అంతకుముందు వివాహమైన వాళ్ళకి హక్కు లేదు అనేది
0: అది లేదు. ఇప్పుడు ఈ చట్ట ప్రకారం పెళ్లి ప్రసక్తి లేనే లేదు.
1: సంతానం అయితే చాలు, ఆడకూతురైనా
0: అమ్మాయి ఉంటే, అమ్మాయి ఉంటే పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా ఈ చట్టం వచ్చే నాటికి, అంటే 20/12/2004 తేదీ నాటికి తండ్రి అన్నదమ్ములు రిజిస్టర్ భాగ పరిష్కారం పోకుండా ఉంటే కూతురికి సమాన వాటా ఇవ్వాలని చట్టం చెప్తుంది. అంతేకాకుండా ఆ కట్ ఆఫ్ తేదీ నాటికి, అంటే 20/12/2004 తేదీ నాటికి ఆస్తులు ఏమన్నా తండ్రి అన్నదమ్ములు అమ్మింటే వాటిలో రాదు, రిజిస్టర్ డాక్యుమెంట్ ప్రకారం అమ్మింటే రాదు. సమానమైన హక్కు కూతురికి ఇవ్వాల్సిందే. షీ గెట్స్ దట్ రైట్ బై బర్త్.
1: బై బర్త్
0: పుట్టినరోజు నుంచే కొడుకు ఎంతనో బిడ్డ అంతే. ఆ ఈ సవరణ తీసుకురాబడింది, దీనిని సక్రమంగా వాడుకుంటే ఈ డౌరీ సిస్టమ్ అనేది టోటల్గా
1: నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. లాయర్ గారు, ఇప్పుడు మీరు అన్నారు 2005 నాటికి ఆడపిల్లలకు కూడా సమాన హక్కు వస్తుంది, మగపిల్లలకి ఎంత వస్తుందో అంత వస్తుంది అని అన్నారు. కానీ మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు రిజిస్టర్ అయ్యి ఉంటే, అంటే తండ్రి అన్నదమ్ములు అమ్మేసింటే
0: లేదా వాళ్ళు రిజిస్టర్ భాగ పరిష్కారం చేసుకొని ఉంటే ఈ చట్టం వర్తించదు.
1: ఆ రిజిస్టర్ భాగ పరిష్కారం అంటే అంతకు ముందు, అంటే 2005 ముందు చేసుకున్నది అయితే అవకాశం లేదు ఆడపిల్లలకు. 2005 తర్వాత చేసుకొని ఉంటే,
0: 2005 కాదండి, 20/12/2004 తేదీ నాటికి,
1: ఆల్మోస్ట్ డిసెంబర్ అనుకోండి, 2004
0: ఆ తేదీ నాటికి రిజిస్టర్ కాకుండా అగ్రిమెంట్లు రాసుకున్నా కూడా తండ్రి కొడుకులు అది చెల్లదు. ఈవెన్ అగ్రిమెంట్ల ప్రకారం వాళ్ళు పాస్బుక్లు తీసుకొని భూమిని సబ్ డివిజన్ చేసుకున్నా కూడా చెల్లదు. అందుకే చట్టంలో వాళ్ళు తెలివిగా ఖచ్చితంగా రిజిస్టర్ పత్రం ఉండాలి అని కండిషన్ పెట్టారు.
1: కండిషన్
0: లేకపోతే
1: అవునులేండి,
0: పాత డేట్ లో వేసి అగ్రిమెంట్లు చేసుకునే కూడా అవకాశం ఉంటుంది.
1: ఎవరైనా ఈ ఇండ్లలో కూర్చొని
0: చేసుకునే అవకాశం,
1: 100 రూపాయలు పేపర్ మీద రాసుకోవడమే కదా, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి.
0: అవునండి, అవునండి. సో ఈ చట్ట ప్రకారం కూతురికి ఈ హిందూ వారసత్వ చట్ట ప్రకారం పిత్రార్జిత ఆస్తిలో కొడుకుకి ఎంత వస్తుందో కూతురికి కూడా సమానంగా వస్తుంది. అది మన చట్టం ముఖ్యంగా ఉద్దేశము, సమానత్వం. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కూడా కొడుకు కూతురికి వేరుగా విచక్షణ, డిఫరెన్షియేషన్
1: చూపించకుండా
0: ఉండాలని
1: సమాజంలో
0: ఈ చట్టం సవరణ తీసుకురాబడి
1: అదొకటి. అయిన తర్వాత ఈ సామాజిక రుగ్మత ఉంటుంది, వరకట్నం అనేది, ఇలాంటివి కూడా నిర్మూలించడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది. ఎందుకంటే ఎలాగో తండ్రి సంపాదించిన దాంట్లో కొడుకులకు ఎలా వాటా వస్తుందో అలాగే ఆడపిల్లలకు కూడా వాటా వస్తుందని చేసుకోబోయేవాళ్ళు ఏదైనా ఆశించడానికి అవకాశం ఉందేమంటారు.
0: ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పింది కేవలం పిత్రార్జితపు ఆస్తికి సంబంధించింది.
1: అవునండి,
0: తాత తండ్రుల నుంచి తండ్రి సొంత సంపాదన ఉంటే, తండ్రి సొంత సంపాదన నుండి ఏమీ రాసి పెట్టకుండా వీలునామా ఏం రాయకుండా చనిపోతే కూతురికి కొడుకు సమానంగా వస్తుంది

0: అది ముందు నుంచి ఉంది. ఇప్పుడు మనం చెప్పిన చట్ట సవరణ కేవలం పిత్రార్జిత ఆస్తికే, తండ్రి స్వార్జితపు ఆస్తి అయితే గనక
1: మళ్ళీ
0: అందరికీ సమానంగా లభిస్తుంది, షేర్ ఈక్వల్గా ఉంటుంది, కొడుకు ఎంతనో బిడ్డకంతే.
1: అచ్చా, అంటే వీడు తాత తండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తిలో మీరు చెప్పిన ఇవి ఉన్నాయన్నమాట.
0: పిత్రార్జితపు దానికి మాత్రం ఇట్లా అమెండ్మెంట్ తీసుకొచ్చి ఈక్వల్గా చేశారు.
1: అచ్చా,
0: ఇది చాలా మందికి మన సమాజంలో తెలియదు. కాకపోతే తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకుంటే డిఫరెన్స్లు అనేవి లేకుండా,
1: గొడవలు అనేవి ఉండదు,
0: లేకుండా ఉండే అవకాశం,
1: అక్క తమ్ముళ్ళ మధ్య గొడవలు అనేవి ఉండదు, సమానంగా ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది అంటే ఉంటుంది అని చెప్పేసి ఇది సదుద్దేశమే. ఇంకా మరి అంటే వీటిలో ఇంకేమైనా ఇవి ఉన్నాయంటారా?
0: ఇంకేమన్నా అంటే ఇప్పుడు నేను చెప్పిన సవరణ చట్ట సవరణ తేదీ నాటికి సదరి ఆస్తుల మీద ఏదన్నా ఆయకాలు కానీ ఏదన్నా అప్పులు కానీ చేసింటే
1: తండ్రి
0: కానీ కుటుంబం కోసం కానీ ఎవరు చేసినా కానీ అప్పులు కనుక ఎగ్జిస్టింగ్ ఉంటే ఆస్తితో పాటు కొడుక్కి ఎంత లైబిలిటీ ఉంటుందో కూతురు కూడా ఆస్తి సంక్రమిస్తుంది కాబట్టి ఆ లైబిలిటీ ఉంటుంది.
1: అప్పుల్లో వాటా ఉంటుంది,
0: ఆస్తికి సంబంధించి ఉంటుంది.
1: అవునండి.
0: అంతేగాని ఈ కొత్త చట్టంలో ఇది వరకు హిందువుల్లో ఒక పాయింట్ ఉండేది, పయస్ ఆబ్లిగేషన్ అని. అంటే పిత్రార్జితపు ఆస్తి రాకపోయినప్పటికీ తండ్రి చేసిన అప్పును కుమారుడు తీర్చవాలా అనేది పయస్ ఆబ్లిగేషన్, టు డిశ్చార్జ్ ది డెట్ బై సన్స్ అని ఉండేది. ఇప్పుడు అది తీసేశారు ఈ 2005 అమెండ్మెంట్ ప్రకారము, దాన్ని టోటల్గా తీసే, పయస్ ఆబ్లిగేషన్ అనేది ఉండదు. కానీ ఆస్తి మీద అప్పు చేసి ఉంటే మాత్రం ఆ అప్పు తీర్చాలి, ఎందుకంటే ఆస్తి వస్తుంది కాబట్టి అప్పు కూడా సమానంగా పంచుకోవాలి, కూతుర్లు కొడుకులు సమానంగా పంచుకోవాలి అలా చెప్తుంది చట్టం. అంతేగాని పయస్ అప్లికేషన్ కింద ఆస్తి రాకున్నా వీళ్ళు తీర్చాలా అని థర్డ్ పార్టీ అప్పిచ్చిన క్రియేటర్
1: డిమాండ్ చేయడానికి కోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు అని అంటారు. అంటే తండ్రి ఏ రకమైన సంపాదన లేకుండా ఏదో తన జీవనానికి సరిపోయేటట్టు పెట్టుకొని, అంటే ఆస్తులు భూములు ఇండ్లు స్థలాలు ఏమీ సంపాదించకుండా చనిపోతే ఆయన చేసిన అప్పు కొడుకు కానీ కూతురు కానీ తీర్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చట్టం చెప్తుంది
0: 2005 ముందు తీర్చాలని చట్టం చెప్తుంది, ఇప్పుడు అది తీసేశారు. సో రైట్ ఆఫ్ పయస్ ఆబ్లిగేషన్ అనేది తీసేశారు టోటల్.
1: ఇది ఒక రకమైన అంటే ఇది అనమాట, అంటే వాళ్లకు వెసులుబాటు, పిల్లలకు సంతానం
0: వెసులుబాటు కలిగజేశారు.
1: లేకపోతే సమాజంలో నిజమంటే తండ్రి చేస్తే కొడుకులు కట్టర్లంప అని చెప్పేసి గతంలో చెప్పేవాళ్ళు ఇట్లాంటివి, ఈ లొసుగు ఉండేది.
0: ఆస్తి సంక్రమిస్తే మాత్రం ఇప్పుడు కొడుకుతో పాటు కూతురు కూడా ఈక్వల్ గా
1: సమానంగా, అమ్మాయి కూడా సంక్రమిస్తుంది కాబట్టి ఆ అప్పును కూడా సమానంగా కొడుకు ఎంత వాట అవుతుందో కూతురు కూడా అంత వాట
0: కట్టాల్సి. కానీ ఆస్తి రాకపోతే అవసరం లేదు, ఆ పైస అప్లికేషన్ టోటల్గా తీసేశారు యాక్ట్లో తీసేశారు.
1: అవునండి. ఇంకా ఇంకేం చెప్తారంటారు ఈ చట్టంలో?
0: దీనికి సంబంధించి ఎలాంటి కొట్లాటలు లేకుండా వాళ్ళు సామరస్యంగా పంచుకుంటే కోర్టుకు వెళ్ళడం అవన్నీ ఏముండవు. లేనప్పుడు ఈ వాళ్ళకి ఏమి రైట్స్ ఉన్నాయి, మామూలుగా చెప్తుంటారు ఆడవాళ్ళు మాకు సరి అయిన ఇది లేదు, మాకు ఈక్వల్ రైట్స్ ఇవ్వలేదు అని చాలా మంది పోరాడుతూ ఉంటారు. అట్లా వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. దీనికి చాలా పబ్లిసిటీ అవసరం
1: లేదు. మనం సాధారణంగా లాయర్ గారు సమాజంలో ఎట్లా ఉందంటే, అంటే మనం ఇప్పటికీ గమనిస్తున్నాము, చాలా మటుకు తగ్గింది, నశించింది. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా సంపాదన పరులు అవుతున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, మగవాళ్ళతో సమానంగా అనుభవిస్తున్నారు. కానీ ఇంకా లోపమైతే సమాజంలో కనిపిస్తూ ఉంది.
0: ఎందుకంటే తెలియనితనం వల్ల,
1: తెలియనితనం
0: ఈ చట్టం ఇట్లా అమెండ్మెంట్ వచ్చింది, సవరణ జరిగింది, మాకు ఈ హక్కులు ఉన్నాయి అని చాలా మందికి తెలియదు.
1: అదొక ఇదైపోయింది, ఏముంది పెళ్లి చేసి ఇచ్చేసాము, పెళ్లి చేసి ఇచ్చినప్పుడు ఏదో ఇంత ఇచ్చింటాము ఇంకా అంతే, మళ్ళీ ఆస్తుల్లో వాట అడగడం ఏంటి అని మగపిల్లలు కూడా వాదిస్తారు. ఆచరిస్తూ ఉంటారు. అది అది తప్పు,
0: అది పాతకాలం
1: పాతకాల చట్టం
0: అంట. ఈ అమెండ్మెంట్ రాకముందు సరిపోయేది, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు వాళ్లకు సమానంగా హక్కులు వస్తాయి. ఆస్తుల్లో ఎవరైనా కొనాలనుకుంటే కూడా కంపల్సరీ ఆడపిల్లలతో కూడా సంతకం చేయించుకోవాలి.
1: అలాగే ఆడపిల్ల సంతకం కూడా, అంటే ఆ తండ్రి

0: సంబంధించిన సంతానం అందరూ సంతకాలు పెట్టాలి,
1: చేయాలి, లేకపోతే
0: రిజిస్ట్రేషన్ చెల్లదు.
1: చెల్లదంటే వాళ్ళు ఛాలెంజ్ చేసినప్పుడు విక్రయం చెల్లకుండా పోతుంది.
0: అదే అనమాట. అది
1: రేపు పొద్దున వాళ్ళు ఏదైనా షేర్ క్లెయిమ్ చేస్తే చూడండి, ఇప్పుడు అన్నదమ్ములు మాత్రమే అమ్మింటారు, సిస్టర్స్తో సంతకం పెట్టించారు, వాళ్ళు ఛాలెంజ్ చేసేదానికి 12 ఏళ్ళు టైం ఉంటుంది రిజిస్టర్ అయిన తేదీ. మాకు భాగం రావాలా, మా భాగం మాకు ఇవ్వకుండా మీరు ఎట్లా అమ్ముతారు అని కేసు వేయాలంటే రిజిస్టర్ తేదీ నుంచి 12 ఇయర్స్ లోపల ఛాలెంజ్ చేయాలి.
0: అది దాటితే,
1: 12 ఏళ్ళు దాటితే
0: కోల్పోతారు.
1: కొన్నవాడికి ఈ వీళ్ళని క్లెయిమ్ చేసేదానికి ఉండదు.
0: ఉండదు,
1: లిమిటేషన్ పెట్టి.
0: అవునులేండి, ఒక సర్టన్ టైం పెట్టడం కూడా మంచి ఉద్దేశమే. లేకపోతే ఎప్పుడు వాళ్లకు అవసరాలు,
1: 12 సంవత్సరాలు రిజిస్టర్ తేదీ నుంచి 12 ఇయర్స్ లోపల వాళ్ళు షేర్ క్లెయిమ్ చేసి ఆ సేల్ చెల్లదు అని ఛాలెంజ్
0: చేయొచ్చు కోర్టులో
1: చేసుకోవచ్చు.
0: అంటే అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆ కొన్న వ్యక్తి వాళ్లకు సంబంధించిన ఇది కూడా చెల్లించాలి.
1: అంటే ఈ కేసు పరిస్థితులను బట్టి పోతుందండి. సపోజ్ అమ్మింది కాక ఇంకా వేరే ఆస్తులు ఉన్నాయనుకోండి, అట్లాంటప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే కొన్న వాళ్ళకి అమ్మిన వాళ్ళ షేర్లో వేరే ప్రాపర్టీస్ ఏదన్నా ఉంటే టోటల్గా వాళ్ళని సేవ్ చేసేదానికి చూసి మిగిలిన ఐటమ్స్లో ఈక్వల్ వాల్యూ అమ్మాయిలకి
0: వచ్చేటట్టు. అదనమాట, ఆ తండ్రి ఇంకా ఏదైనా ఆర్జించి ఉంటే ఆ ఆస్తి,
1: ఇతర కుటుంబ ఆస్తులు ఏమైనా ఉంటే వాటిలో షేర్ విషయంగా కొన్న వాళ్ళకు కూడా కోర్టు విల్ గివ్ ప్రిఫరెన్స్ అలాట్ చేస్తుంది. అదే
0: చాలా బాగా చెప్పారండి. హిందూ అంటే వారసత్వ చట్టం ఆస్తుల్లో ఆడపిల్లలకు ఎలాంటి హక్కులు ఉన్నాయి, ఎప్పటి నుంచి కల్పించారు, వాళ్ళ వాటాలు ఎంత ఉంటాయి ఏమిటి అన్న విషయాల గురించి చాలా చక్కగా చర్చించారండి లాయర్ గారు. మీకు మా ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్తే.
2: శ్రోతలు, ఇంతవరకు న్యాయ సలహాలు కార్యక్రమంలో హిందూ వారసత్వ చట్టం గురించి న్యాయవాది శ్రీ కేఎల్ఎన్ ప్రసాద్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
3: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
5: Kia, movement that inspires.
4: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
5: Kia, movement that inspires.
3: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: doubles pair Rohan Kapoor, Rutvika Shivani Gadde and Tanisha Krasto Dhruv Kapila will also be in action today. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Anuja. The dailies have covered the Prime Minister's call to the NDA MPs to reach out to youth and dispel their fears of any future occurrence of an exam paper leak. The Indian Express, quoting the Prime Minister, says, "Future of youth is beyond politics, calls for foolproof and timely exams." Quoting the Home Ministry, the Times of India states, 50% quota for ex-Agniveers in Central Armed Police Forces, Assam Rifles posts. India soon to get first dengue vaccine for people aged 4 to 60 years, informs the Statesman. An op-ed in the Tribune writes on how India's private sector has entered an exciting phase with Skyroots Aerospace launching Vikram 1 rocket. Condemning the attack on commercial vessel, Russian envoy summoned over killing of 4 Indians, writes the Economic Times. A headline in Hindustan Times writes, AI to drive planning audits, fraud detection under Viksit Bharat G. Ramji, humans to take final call. And finally, Financial Express mentions about a QS survey declaring Delhi the most affordable for students in the world, doing well on employer demand as well. And with that, it's back to you, Anuja.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. President Drouthi Murmu calls for significant expansion of economic engagement between India and North Macedonia, urges businesses from both countries to move beyond trade and build long-term partnerships. India to host 3-day meeting of BRICS health ministers in Chandigarh beginning today. Indian Navy to commission indigenous anti-submarine warfare shallow watercraft INS Malwan at Karwar in Karnataka today. Uttar Pradesh Cabinet approves scheme to provide free scooty to meritorious female students of the state. India reaffirms its commitment to rule-based multilateral trading system at WTO Trade Policy Review in Geneva. And PV Sindhu to take on compatriot Unnati Huda in China Open Badminton Tournament today. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పర్యటనలు, జిల్లా కలెక్టర్ కార్యక్రమాలు, సర్ ప్రక్రియపై సమాచారం మొదలైన విషయాలతో ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. శ్రీకృష్ణదేవరాయ కాలంలో చరిత్ర ఒప్పుకునేలా ఆలయాలు ఉండేవని, ప్రస్తుతం తమ ప్రభుత్వం అదే స్థాయిలో వాటి పునర్నిర్మాణం చేస్తుందని రాష్ట రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. సంబేపల్లి మండల కేంద్రంలో గృహేశ్వరి పశుపతి నాథ ఆలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 68 ఆలయాలు నిర్మించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో రాయచోటిని నిలిపినట్లు ఆయన పేర్కొన్నారు. రైతులంతా వరి సాగు తగ్గించి ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాలని జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ సూచించారు. బి కొత్తగొట్ట మండలంలోని బడికాయలపల్లిలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లాభసాటి వ్యవసాయంపై స్థానిక రైతులతో ముచ్చటించారు. వరి సాగు పూర్తిగా తగ్గించాలని, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే సపోటా, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ లాంటి పంటల వైపు మొగ్గు చూపాలని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం హార్స్లీ హిల్స్కు ప్రతి శని ఆదివారాలలో ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈ 2 రోజులు యథావిధిగా నడిచే బస్సులతో పాటు 5 ప్రత్యేక సర్వీసు బస్సులను మదనపల్లి బస్టాండ్ నుంచి హార్స్లీ హిల్స్కు అందుబాటులోకి తెచ్చామన్నారు. సమగ్ర ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమంలో తప్పులకు చోటు లేకుండా బీఎల్ఓలు సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులకు సూచించారు. గుర్రంకొండ బలిజగడ్డ పోలింగ్ బూత్ 121లో జరుగుతున్న సర్ ప్రక్రియను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. సిబ్బందికి సర్ ప్రక్రియపై పలు రకాల సూచనలు చేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియను బీఎల్ఓలు గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. లక్కిరెడ్డిపల్లి మండలంలోని 18 పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ఓటు నమోదు చేయాలన్నారు. ఇందులో పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. సాంకేతిక సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు తెలియచేయాలని సూచించారు. జిల్లాలోని 2,926 ఎకరాల భూమికి 22A జాబితా నుంచి విముక్తి కల్పించినట్లు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ పేర్కొన్నారు. కలెక్టరేట్లో 22A జాబితా నుంచి తొలగించిన 9 రైతులకు చెందిన భూమి పత్రాలను జేసీ వారికి అందజేశారు. పురపాలక సంఘాలలో చిరు వ్యాపారుల కోసం పీఎం స్వామీజీ లోక

0: కళ్యాణ మేళా నిర్వహిస్తున్నట్లు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ పి లక్ష్మీదేవి పేర్కొన్నారు. చిరు వ్యాపారాలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి చిరు వ్యాపారికి బ్యాంకు ద్వారా మొదట 15,000, రెండోసారి 25,000, మూడో విడత 50,000 రుణం మంజూరు చేస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని రైతులకు మరింత చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలపై ఆధారపడవద్దు అని సూచించారు. జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, పెసలు, మినుములు, కందులు వంటి తక్కువ నీరు అవసరం ఉన్న పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయాలన్నారు. జలధార కార్యక్రమంతో జిల్లాలోని చెరువులు జలక్కలను సంతరించుకోవడమే కాక నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకున్నాయని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. బి కొత్తకోట మండలంలోని గుమ్మసముద్రం చెరువును ఆయన పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ద్వారా 30 లక్షలతో ఈ చెరువుకు నీటిని అందించే కాలువల పనులు చేపట్టామన్నారు. 90% నీటి విలువతో 180 ఎకరాల ఆయుకట్టు భూములకు సాగునీరు, మరో 20 ఎకరాలకు పరోక్షంగా భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి సత్వర న్యాయం అందేలాగా చూడాలని పోలీసులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎస్పీ ధీరజ్ ఆదేశించారు. గుర్రంకొండ పోలీస్ స్టేషన్ను గురువారం జిల్లా కలెక్టర్, ఎస్పీ సంయుక్తంగా సందర్శించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఏడాదిగా స్టేషన్లో నమోదైన ఫోక్ షో, బాల్య వివాహాలు, మహిళల అదృశ్యం, మహిళలపై దాడులు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హంద్రి నీవా సుజల స్రవంతి మెయిన్ కెనాల్ పనులను త్వరగా పూర్తి చేసి ఖాళీ చెరువులు నింపేలా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్కు విన్నవించారు. జిల్లాలో రైతులకు ఏరియా డీఏపీ కొరత రానివ్వమని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ స్పష్టం చేశారు. జిల్లాలో 895 టన్నుల యూరియా, 2,000 టన్నుల డీఏపీ నిల్వలు ఉన్నాయన్నారు. వచ్చే నెల అన్నమయ్య జిల్లా సమాచార శాఖలో మళ్లీ కలుసుకుందాం. రచన సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం కోండ్రు భరత్ రత్నాకర్.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ చిత్రం కోసం సందీప్ భూమిక్, గంగా, ఎంఎం కీరవాణి పాడిన ఈ పాట.

0: ప్రోటీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు
1: కై.

0: పెదాలనేమంటారు
1: చుండు
0: నడుముని
1: ఇడుపు
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమండి మీష
0: చెప్పమంటుంటే
1: చెప్పనా

0: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Connect 2.0, and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros. Something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
1: Kia. Movement that inspires.
0: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Connect 2.0, and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros. Something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
1: Kia. Movement that inspires.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు ₹200 తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు ₹150 అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్గా ఉండండి.
3: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
4: Kia, movement that inspires.
3: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
4: Kia, movement that inspires.
5: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. నా హృదయంలో నిదురించే చలి

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
2: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

నాది ఆడజన్మ చిత్రం కోసం ఘంటసాల గారు సుశీలమ్మ పాడిన పాట విన్నారు. గీత రచన దాసరథి, సంగీతం ఆర్ సుదర్శనం. కార్యక్రమంలో చివరిగా విందాం నా మనసిస్తారా చిత్రం కోసం రాజేష్ సునీత పాడిన ఈ పాట.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 9:00.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఎంఎం కిరవాణి గారు సంగీత దర్శకత్వం వహించిన కొన్ని చిత్రగీతాలు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు మరియు గీత రచయిత ఎంఎం కిరవాణి గారు. 3 దశాబ్దాలకు పైగా కెరీర్లో దాదాపు 220 సినిమాలకు పైగా స్వరాలు సమకూర్చారు ఆయన. తనదైన శాస్త్రీయ, జానపద మరియు ఆధునిక సంగీతంతో ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలు, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను కూడా అందించారు ఎంఎం కిరవాణి గారు. మొదట అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా కెరీర్ మొదలుపెట్టిన కిరవాణి గారు 1991లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన క్షణక్షణం సినిమాతో భారీ బ్రేక్ అందుకున్నారు. ఆ తరువాత అన్నమయ్య, ఛత్రపతి, మగధీర వంటి ఎన్నో హిట్ సూపర్ సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. రీసెంట్గా 3RRR వంటి సినిమాలతో తన ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా చాటుకున్నారు ఎంఎం కిరవాణి గారు. మరి ఈరోజు ఆయన సంగీత దర్శకత్వం వహించిన పాటలు కొన్ని విందామా? ముందుగా వినండి.

0: think ahead for you and give you the confidence to go further. So now, the only thing that remains is for you to book it today. The all-new Kia Seltos.
1: Kia, movement that inspires.
2: పంతొమ్మిది వందల 1997లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు ఎంఎం కీరవాణి గారు. ఆయన అసలు పేరు కోడూరి మరకతమణి కీరవాణి, ఎంఎం కీరవాణి అని పిలుస్తారు. హిందీలో ఎంఎం క్రీమని, తమిళంలో మరకతమణి పేర్లతో కూడా ఆయన సుపరిచితులు. ఎంఎం కీరవాణి గారు 1961 జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించారు. ఆయన తండ్రి శివశక్తి ప్రముఖ రచయిత దర్శకుడు, ఎస్ఎస్ రాజమౌళి కూడా ఆయన సోదరుడు. మరిప్పుడు ఈ పాట విందామా?

0: ఛత్రపతి చిత్రం కోసం ఎంఎం కిరవాణి గారు సునీత పాడిన పాట విన్నారు.
1: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
2: Kia, movement that inspires.
1: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
2: Kia, movement that inspires.
0: ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కిరవాణి గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. తొలి రోజుల్లో రాజమణి, చక్రవర్తి వంటి సంగీత దర్శకుల వద్ద సహాయకులుగా పనిచేశారు ఎంఎం కిరవాణి గారు. సినిమా నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ వారు 1989లో నిర్మించిన మనసు మమత తెలుగు చిత్రం ద్వారా ఎంఎం కిరవాణి గారు సంగీత దర్శకునిగా వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటి నుండి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు 100 చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు. ఇప్పుడు ఆయన సంగీతం అందించిన మగధీర చిత్రం నుండి ఈ పాట విందామా?

0: Sometimes, all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS Level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now, the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
1: Kia. Movement that inspires.
0: Sometimes, all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS Level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now, the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
1: Kia. Movement that inspires.
2: శ్రోతలు, సంగీత దర్శకులు ఎంఎం కిరవాణి గారి గురించిన వివరాలు వింటూ వారు దర్శకత్వం వహించిన పాటలు వింటున్నారు. కిరవాణి సంగీతం సమకూర్చిన సినిమాల్లో చెప్పుకోదగినవి ఎన్నో. సీతారామయ్య గారి మనవరాలు, క్షణక్షణం, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, అన్నమయ్య, శ్రీరామదాసు, ఛత్రపతి, గంగోత్రి, శుభ సంకల్పం, పెళ్లి సందడి, మగధీర, ఇలా ఎన్నో చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించి మంచి మంచి పాటలు అందించారు. రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించిన 25 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు ఎంఎం కిరవాణి గారు. మరి ఎంతో బ్లాక్ బస్టర్ అందించిన బాహుబలి చిత్రానికి కూడా సంగీత దర్శకత్వం వహించింది ఎంఎం కిరవాణి గారే. మరిప్పుడు ఆ చిత్రం నుంచి పాట విందామా? బాహుబలి 2 చిత్రం కోసం దలేర్ మెహందీ, ఎంఎం కిరవాణి, మౌనిమ పాడిన ఈ పాట విందామా?
3: బడి బ

ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డు 2023లో ఎస్ఎస్ రాజమౌళి గారు దర్శకత్వం వహించిన రౌద్రం రణం రుధిరం త్రిబులార్ సినిమాకు కూడా సంగీత దర్శకత్వం వహించింది ఎంఎం కీరవాణి గారే. ఇందులో నాటు నాటు అనే పాటకు ఆయనకు ఉత్తమ ఒరిజినల్ పాటగా ఆస్కార్ అవార్డును అందుకున్నారు ఎంఎం కీరవాణి గారు. అంతేకాదు 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో త్రిపులార్ సినిమాకు ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు విభాగంలో జాతీయ ఉత్తమ సుపథ్య సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు ఎంఎం కీరవాణి గారు. 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డ్స్లో ఎంఎం కీరవాణి గారు పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. చివరిగా త్రిబులార్ చిత్రం నుంచి రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ పాడిన ఈ పాట విందామా? ఈ పాటకు కూడా సంగీత దర్శకత్వం అందించారు ఎంఎం కీరవాణి గారు.

అదండి ఎంఎం కిరవాణి గారు సంగీత దర్శకత్వం వహించిన చిత్రం నుండి పాటలు వింటూ ఆయన గురించిన వివరాలు విన్నారు కదా. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9:30. ఇప్పుడు విందాం అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా అనంతపురం సింగనమల నుంచి వ్రాస్తున్నారు ఎం లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి. వీరంతా కోరుతున్న పాట కృష్ణగారు నటించిన దేవదాసు చిత్రం నుండి ఈ పాటను వినిపించమని. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీలమ్మ పాడిన పాట, గీత రచన ఆరుద్ర, సంగీతం రమేష్ నాయుడు. విందామా?

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Connect 2.0, and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros, something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
2: Kia, movement that inspires.
1: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Connect 2.0, and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros, something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
2: Kia, movement that inspires.
3: అభిలాష కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుంచి వ్రాస్తున్నారు. భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజ్ నందిని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, శ్రీదేవి, భారతి, భరత్ వీరంతా కోరుతున్న పాట శివరామరాజు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాటను వినిపించమని విందామా.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ

0: ప్రారంభానికి ప్రారంభం.
1: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Kinex 2.0 and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros, something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
2: Kia, movement that inspires.
3: Mukhan Motimala.
4: Sai Bol.
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్.
3: నడుగుల కామరా
4: సై బాల్.
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
6: శ్రోతలు 101.7 MHz పై అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకుంటున్న సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి వ్రాస్తున్నారు దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని. వీరంతా కోరుతున్న పాట దొంగల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. వేటూరి సాహిత్యానికి సంగీతం రాజ్కోటి. విందామా?

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: అనంతపురం ఆకాశవాణి వారికి హృదయపూర్వక వందనాలు అంటూ అభిలాష కార్యక్రమానికి ఉత్తరాన్ని వ్రాశారు భువనగిరి విద్యానగర్ నుంచి మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసఫుద్దీన్, ప్రీతి సురేష్, మధుసూదన్ రెడ్డి, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజాన్. వీరంతా కోరుతున్న పాట జీవిత చక్రం. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీలమ్మ పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం శంకర్ జయకిషన్. విందామా?

అభిలాష కార్యక్రమంలో చివరిగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి వ్రాస్తున్నారు అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట పచ్చని కాపురం. చిత్రం కోసం కేజే యేసుదాస్, జానకమ్మ పాడిన పాట. గీత రచన వేటూరి సుందర్రామ్మూర్తి గారు, సంగీతం చక్రవర్తి. విందామా?

శ్రోతలు, ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. తర్వాత కార్యక్రమం వ్యర్థం నుంచి విలువైన వనరుగా గుర్రపు డెక్కతో ఉపాధి. ఈ అంశం గురించి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి మరికొంచెం సేపట్లో.

వ్యర్థం నుంచి విలువైన వనరుగా గుర్రపు డెక్కతో ఉపాధి అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఒకప్పుడు పంట కాలువల్లో, డ్రైనేజీల్లో పేరుకుపోయి రైతులకు ఇబ్బందిగా మారిన గుర్రపు డెక్క ఇప్పుడు మహిళలకు ఉపాధి కల్పిస్తూ, రైతులకు సేంద్రియ ఎరువును అందిస్తూ ఆదాయ వనరుగా మారింది. ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేసి తొలగించాల్సిన ఈ నీటి కలుపు మొక్కను ఇప్పుడు వ్యర్థంగా కాకుండా విలువైన వనరుగా మార్చారు. రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర వ్యవసాయానికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతోంది. వ్యర్థాన్ని సంపదగా మలిచిన ఈ వినూత్న ప్రయోగం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ప్రత్యేక కథనంలో గుర్రపు డెక్క ఎలా మహిళల జీవితాల్లో కొత్త ఆశలను నింపిందో, రైతులకు ఎలా ఉపయోగపడుతుందో, ఒక సమస్యను అవకాశంగా ఎలా మార్చారో తెలుసుకుందాం. వ్యవసాయం అంటే కేవలం విత్తనం వేయడం, పంట కోయడం మాత్రమే కాదు, పంటకు నీరందించే కాలువలు కూడా అంతే ముఖ్యమైనవి. కాలువల్లో నీరు సజావుగా ప్రవహిస్తేనే రైతు పొలానికి జీవం చేరుతుంది. అయితే ఈ కాలువల్లో వేగంగా విస్తరించే గుర్రపు డెక్క, తూటికాడ వంటి నీటి కలుపు మొక్కలు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. దీంతో సాగునీటి సరఫరా దెబ్బతింటుంది. రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఈ మొక్కను తొలగించడం తప్ప మరో మార్గం కనిపించేది కాదు. కానీ ఇప్పుడు అదే గుర్రపు డెక్క మహిళలకు ఉపాధిని కల్పించే వనరుగా, రైతులకు సేంద్రియ ఎరువుగా మారింది. పశ్చిమగోదావరి జిల్లాలో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ప్రస్తుతం మంచి ఫలితాలనిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా విస్తృతమైన సాగునీటి వ్యవస్థతో రాష్ట్రంలోనే ప్రముఖ వ్యవసాయ జిల్లాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. విజ్జేశ్వరం గోదావరి బ్యారేజ్ నుండి నరసాపురం తాడేపల్లిగూడెం, వెంకయ్య వయ్యేరు ప్రధాన పంట కాలువలతో పాటు యనమద్రు, నక్కల కాలువ, ఉప్పుటేరు వంటి డ్రైనేజీల్లో కలిపి మొత్తం సుమారు 4,500 కిలోమీటర్లకు పైగా నీటి మార్గాలు జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఈ కాలువల ద్వారా జిల్లాలో 140,000 హెక్టార్లలో వరి సాగు జరుగుతోంది. దాదాపు 20,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. అంతేకాకుండా 132,000 ఎకరాల్లో చేపలు, రొయ్యల చెరువులు కూడా ఈ నీటి వ్యవస్థపైనే ఆధారపడి ఉన్నాయి. అంటే జిల్లాలో వ్యవసాయం, మత్స్యరంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అన్నీ ఈ కాలువల చుట్టూనే తిరుగుతాయి. అయితే గత కొన్నేళ్లుగా గుర్రపు డెక్క విస్తరణ రైతులకు పెద్ద సమస్యగా మారింది. నీటిలో తేలియాడే ఈ మొక్కలు కొద్ది రోజుల్లోనే విపరీతంగా పెరిగి కాలువల మొత్తం ఉపరితలాన్ని కప్పేస్తాయి. దీంతో నీటి ప్రవాహం మందగిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నిలిచిపోతుంది. వర్షాకాలంలో వరద నీరు బయటకు వెళ్లక గ్రామాలు ముంపునకు గురవుతాయి. మరొకవైపు రెండో పంట సమయంలో కాలువ చివరి ప్రాంతాలకు సాగునీరు చేరక రైతులు తీవ్రంగా నష్టపోతారు. మత్స్యకారులకు కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. కాలువల్లో నీటి నాణ్యత తగ్గిపోవడంతో చేపల పెంపకంపై ప్రభావం పడుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు జలవనరులు, పారిశుద్ధ శాఖలు ప్రతి ఏడాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి గుర్రపు డెక్కను తొలగిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ యంత్రాలతో తొలగిస్తుంటే మరికొన్ని చోట్ల రసాయనాలు పిచికారు.

0: జారీ చేస్తున్నారు. అయితే ఈ చర్యలు తాత్కాలికంగానే ఫలితాలిస్తున్నాయి. 2 లేదా 3 నెలల్లో గుర్రపు డెక్క మళ్లీ పెరిగి కాలువలను ఆక్రమిస్తోంది. ఇటీవల ఉపాధి హామీ పథకం ద్వారా కూడా తూడు తొలగింపు పనులు చేపడుతున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించలేదు. దీంతో అధికారులు కొత్తగా ఆలోచించారు. గుర్రపు డెక్కను తొలగించడం మాత్రమే కాదు, దానిని ఉపయోగకరమైన వనరుగా మార్చితే ఎలా ఉంటుందో అనే ఆలోచనకు రూపమిచ్చారు. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆలోచనతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభమైంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు గుర్రపు డెక్కను సేకరించడం, శుభ్రపరచడం, వర్మీ కంపోస్టు తయారీ నిల్వ, విక్రయం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 8 మండలాల్లో 172 కేంద్రాల్లో మహిళలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకప్పుడు వ్యర్థంగా భావించిన మొక్క ఇప్పుడు మహిళల చేతుల్లో ఆదాయ వనరుగా మారింది. సిద్ధాపురం గ్రామానికి చెందిన ఆదర్శ మహిళా మండలి సభ్యులు తయారు చేస్తున్న వర్మీ కంపోస్టుకు రైతుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సేంద్రియ ఎరువును కిలో 10 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. 50 కిలోల బస్తా 500 రూపాయలకు రైతులకు అందిస్తున్నారు. దీంతో మహిళలకు ఆదాయం సమకూరుతూ ఉండగా రైతులకు తక్కువ ధరలో నాణ్యమైన సేంద్రియ ఎరువు అందుబాటులోనికి వస్తోంది. ఇది మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడమే కాకుండా గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని కూడా పెంచుతోంది. గుర్రపు డెక్క నుండి సేంద్రియ ఎరువు తయారీపై సిద్ధాపురంకు చెందిన స్వయం సహాయక సంఘ సభ్యురాలు సుధారాణి మాట్లాడుతూ,
1: మాకు కలెక్టర్ గారు డిఆర్డీఏ పీడీ ఆదేశాల మేరకు ఏపీఎంసీసీ గారు మీటింగ్ పెట్టి ఇలా తయారు చేయాలని చెప్పారండి. సరే, మేము మా సంఘం నుంచి మేము తయారు చేస్తామని మేము ఎదుర్కొచ్చామండి. మాకు డిఆర్డీఏలో ట్రైనింగ్ ఇచ్చారండి. మేము 10 మంది కలిపి ఎనర్జీస్ పనుల ద్వారా వచ్చిన గుర్రపు డెక్కను పశువుల ఎరువు తీసి తెచ్చుకుని చాప్ కట్టర్ ద్వారా కటింగ్ చేసుకుని మేము పనులు మొదలు పెట్టుకుని ఈ ఫిట్లు రెడీ చేశామండి. అయితే మీకు ఎరువులు ఉన్న తర్వాత 15 రోజులకు ఒకసారి దాన్ని తిరిగి పెట్టిన తర్వాత అలాగా 2 నెలలకి మనకి మెటీరియల్ తయారైపోతుందండి. మెటీరియల్ తయారైపోయిన తర్వాత దాన్ని కొంచెం నీడలో ఆరబెట్టాలండి, ఎండలో ఆరబెట్టకూడదు. దాన్ని మనం బ్యాగ్స్ రెడీ చేయాలండి. 50,000 పెట్టుబడి అయిందండి. ఇంకా మాకు మిషనరీ ఉందండి. మిషనరీ వల్ల మాకు ఇంకా అదనంగా 40,000 అయిందండి. 90,000 పెట్టుబడి అయిందండి. మాకు 112,000 ఆదాయం వచ్చిందండి.
0: గుర్రపు డెక్కతో తయారైన వర్మీ కంపోస్టులో సేంద్రియ పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది భూమి సారాన్ని పెంచడంలో సహాయపడుతుంది. నేలలో తేమ నిల్వ ఉండేలా చేస్తుంది. మొక్కల వేర్లు పెరుగుదలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. రసాయన ఎరువులపై ఆధారపడే రైతులకు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుంది. సాగు ఖర్చులు తగ్గడంతో పాటు భూమి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కౌలు రైతు గంగూల దావీదు రాజు మాట్లాడుతూ, కాలువల్లో గుర్రపు డెక్క పేరుకుపోవడంతో సాగునీరు సరిగా వచ్చేది కాదని, ఇప్పుడు అదే మొక్కతో తయారైన వర్మీ కంపోస్ట్ మాకు అందుబాటులోనికి వస్తుందని, తక్కువ ఖర్చుతో మంచి ఎరువు దొరుకుతోందని తెలిపారు.
2: కలవలో పడేసిన వేస్ట్ గా ఉండే గుర్రపుడెక్క కలవలు పూడిపోయండి, అలాంటి ఉపాధి హామీ తీంటే దీంట్లో ఎరువుగా మారుతున్నారండి. దీని వల్ల మాకు మంచి లాభం జరుగుతుందండి.
0: రైతులు కూడా సేంద్రియ ఎరువును విస్తృతంగా వినియోగించడం ప్రారంభించారు. పంట దిగుబడిపై మంచి ప్రభావం కనిపిస్తోందని చెప్తున్నారు. రసాయన ఎరువులతో పోలిస్తే తక్కువ ధరలో లభించడమే కాకుండా భూమి సహజ సారాన్ని కాపాడుతూ ఉండటంతో రైతులు ఈ ఎరువుపై ఆసక్తి చూపుతున్నారు. స్థానిక రైతు కలిదిండి కృష్ణంరాజు మాట్లాడుతూ, ప్రాంతంలో కాలువ మొత్తం గుర్రపు డెక్కతో నిండిపోయేదని, ఇప్పుడు దాన్ని తొలగించి మహిళలు వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నారు. రసాయన ఎరువుల కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలుగుతోందని హర్షం వ్యక్తం చేశారు.
2: ఇవాళ చేసేది ఇది 2 బత్తాలు వేసుకుంటాం. అది ఆ బత్త వేసుకోడు కాదు, 2 బత్తాలు వేస్తున్నారు. గుర్రపు డెక్క కాలంలోది అసలు ఒక్క డెక్క ఒక ధర తీయకపోతే మీకు బీడైపోతున్నది.
0: ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది. వర్మీ కంపోస్టు తయారీతో పాటు గుర్రపు డెక్క కాడలను ఉపయోగించి బుట్టలు, బ్యాగులు, డోర్ కర్టెన్లు, అలంకరణ వస్తువులు వంటి హస్తకళ ఉత్పత్తులు తయారు చేసేలా మహిళలకు శిక్షణ అందిస్తోంది. దీంతో ఒకే మొక్క నుండి అనేక రకాల ఉత్పత్తులు తయారు చేసి అదనపు ఆదాయం పొందే అవకాశం మహిళలకు కలుగుతోంది. దీనిపై పశ్చిమగోదావరి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు వేణుగోపాల్ మాట్లాడుతూ,
3: ఫ్లోటింగ్ ప్లాంట్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది గుర్రపు డెక్క అనేది. ఈ గుర్రపు డెక్కని ఉపయోగించి ఏదో ఒక యాక్టివిటీ చేయాలనేటువంటి ఆలోచన మా జిల్లా కలెక్టర్

0: గారికి, అలాగే మా సిఇఓ మేడం గారికి మాకు కూడా రావడం జరిగింది. సో వీటిని తొలగించడానికి కెమికల్ స్ప్రేస్ లాంటివి చేయడం వల్ల అది డికంపోజ్ అయిపోయి నీటి అడుగుకి చేరి అలాగే కాలువలకు ఊడిపోవడం, అలాగే ఈ నీరు ఏదైతే వాటర్ ట్యాంక్స్ లోకి పట్టి మంచి రక్షిత మంచి నీటి సరఫరాకి సరఫరా చేయడం జరుగుతుంది. అక్కడ కెమికల్ కంటామినేషన్ ఉంటుంది కాబట్టి ఈ ఇలా చేయకుండా నేచురల్ పద్ధతిలో చేయాలనే ఉద్దేశంతో మేము ఆగివీడి మండలంలో మొదటగా ఈ గుర్రపుటెక్కని కాలువల నుంచి కలెక్ట్ చేసి మహిళల ద్వారా సిద్ధాపురం అలాగే కొన్ని విలేజ్ లో చేయడం జరిగింది. సో వీటిని చాప్ కటర్స్ తో చాప్ చేసి వాటిని బయో డికంపోజర్స్ వాడి పశువుల ఎరువు ఆవు పేడ వంటివి వాడి వాటిని డికంపోజ్ చేసి 45 డేస్ to 2 మంత్స్ పడుతుంది. దీన్ని చక్కగా ప్రిపేర్ చేసి మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం ఒక 8 మండలాల్లో ఒక 172 పిట్స్ లో మనం ఈ వర్మీ కంపోస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇందులో మంచి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా జనరల్ వర్మీ కంపోస్ట్ కన్నా వాటర్ హైసింత్ కంపోస్ట్ కి చాలా వాల్యూస్ ఉన్నాయి. ఇవి చేపల చెరువులు అలాగే రొయ్యల చెరువులు, తర్వాత హార్టికల్చర్ ప్లాంట్స్ కి వరి పొలాలకి అన్నిటికీ వాడచ్చు. మహిళలకి ఉపాధి కలగడంతో పాటుగా ఆదాయం కూడా రావడం జరుగుతుంది.
1: ఈ కార్యక్రమం కేవలం ఉపాధి కల్పించడమే కాదు, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతోంది. కాలువలు శుభ్రంగా ఉండటంతో నీటి ప్రవాహం మెరుగుపడుతోంది, వరద ముప్పు తగ్గుతోంది, సాగునీరు సమయానికి రైతులకు అందుతోంది. అదే సమయంలో గుర్రపు డెక్కను కాల్చివేయడం లేదా వ్యర్థంగా పడేయడం వల్ల కలిగే కాలుష్యం కూడా తగ్గుతోంది. సేంద్రియ ఎరువుల వినియోగం పెరగడం ద్వారా భూమి ఆరోగ్యం మెరుగుపడుతోంది, రసాయన ఎరువుల వినియోగం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కాలువల్లో పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంగా మారిన గుర్రపు డెక్కను తొలగించడం మాత్రమే పరిష్కారం కాదని, దానిని ఆదాయ వనరుగా మార్చవచ్చని పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం నిరూపించింది. ఒకవైపు కాలువలు శుభ్రపడుతున్నాయి, మరొకవైపు స్వయం సహాయక సంఘాల మహిళలకు స్థిరమైన ఉపాధి లభిస్తోంది. అదే సమయంలో రైతులకు నాణ్యమైన సేంద్రియ ఎరువు అందుబాటులోకి వస్తోంది. దీంతో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు భూమిసారం కూడా పెరుగుతోంది. భవిష్యత్తులో గుర్రపు డెక్కతో వర్మీ కంపోస్ట్తో పాటు హస్తకళా ఉత్పత్తులను కూడా తయారు చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమం మరింత విస్తరించి రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ అమలైతే వ్యర్థాల నిర్వహణ, మహిళా సాధికారత, సేంద్రియ వ్యవసాయం అనే 3 రంగాలలో విశేష ఫలితాలు సాధించే అవకాశముంది. ఒక సమస్యను అవకాశంగా మార్చిన ఈ వినూత్న కార్యక్రమం ప్రకృతిని కాపాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒక మంచి నమూనాగా నిలుస్తోందని చెప్పవచ్చు. వ్యర్థం నుంచి విలువైన వనరుగా గుర్రపు డెక్కతో ఉపాధి అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఐ సుబ్బారావు, ఆకాశవాణి ప్రతినిధి, పశ్చిమగోదావరి జిల్లా. వ్యాఖ్యానం బి సరిత. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
3: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్మితు. మరి నేను అడిగాను హూ ఈజ్ నోన్ యాజ్ మ్యాంగో మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. హాయ్ జయస్పి గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్, మరి మనకి మెసేజ్ చేసిన వారు మన దేశ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు. జెండాను తయారు చేయడమే మన తెలుగు వారందరికీ చాలా గర్వకారణం. దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో ఎన్నెన్నో కష్టాలు త్యాగాలు చేసిన వారందరికీ కూడా ప్రణామాలు తెలియజేస్తూ, మేరా భారత్ మహాన్ అంటూ వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ ఎస్, ఎలాగే చాలా రోజుల నుంచి అద్భుతంగా భగవద్గీత పారాయణం అందిస్తున్నారు, కృతజ్ఞతలు చాలవు ఆనంద భాష్పాలతో అంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్సుమాంజలు తెలియజేస్తూ నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నుంచి పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, వెంకటేశ్వర్లు గారు, వెలగపూడి సరోజనమ్మ, ఇంకా ప్రసాద్ బాబురావు గారు, అమీర్ బాషా, శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలమ్మ, పెంచలయ్య, సుబ్బులమ్మ, సుబ్బలయ్య, రవి, బెజవాడ మాల్యాద్రి గారు, ఇంకా అజయ్, నజీర్, పరంధామయ్య, సురేష్, రాము, తాత, వెంకటేశ్వర్లు, వీరందరూ కూడా హాయ్ చెప్పి గుడ్ మార్నింగ్ అన్నారు. మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి. అండ్ నెక్స్ట్, గుడ్ మార్నింగ్ మ్యామ్, మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీ పేరు కూడా చెప్పుంటే బాగుండేది కదా. వివిధ భారతి ఎఫ్ఎం కి సర్వే జన సుఖను భవంతు, సమస్త లోక సుఖను భవంతు. శుభ బుధవారం జయస్వి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన కోసం మనకి మెసేజ్ పంపించారు, సర్వం జగదిదం అంటూ. ఓకే, ఈ రోజు బుధవారం కదా, సో చక్కగా విఘ్నేశ్వరుని తలుచుకుంటూ జీవితంలో విఘ్నాలన్నీ కూడా సమసిపోయి సంతోషంగా ప్రతి కార్యం ఆనందంగా జరగాలి, నిర్విఘ్నంగా అని కోరుకుంటూ పంపిన మీకు రామచంద్రరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. అండ్ ఎఫ్ఎం రావటం లేదండి, వై, ఓ మై గాడ్, రావటం లేదా కైకు? సో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో విబి తెలుగు 101.3 మెగాహెట్స్ పై వివిధ భారతిని మీరు వింటూ ఆనందించవచ్చు. అలాగే వివిధ భారతి 101.3 మెగాహెట్స్ అని చెప్పి మీరు టైప్ చేసినా మీకు ఆన్లైన్ లో ఎఫ్ఎం వస్తుంది, వినొచ్చు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ 24/7 మీకు నిరంతరాయ ప్రసారాన్ని కూడా అందిస్తుంది. అండ్ దుర్గారావు గారు, ఈ రోజు కూడా మీ ప్రోగ్రామ్ హుల్లలల్లా, మా బ్రెయిన్ చాలా హ్యాపీగా ఉండాలి అంటే కొద్దిగా మతిమరపు ఉండాలి బాస్, అప్పుడే ఎక్కడిది అక్కడ వదిలేసి ప్రశాంతంగా మర్చిపోయి బతకగలం, కరెక్టే? భగవంతుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరమే మరుపు అనమాట. కానీ ఆ మరుపు మై మరుపుకి ఉన్న తేడా తెలుసుకుంటే మనం ఆనందంగా ఉండగలం. థ్యాంక్ యూ. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? జోరుగా హుషారు గారు చాలా మంచి విషయాలు చెప్పారు, థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్. అండ్ హెల్లో మేడం గారు, మైండ్ గురించి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. మన మెదడు సరిగ్గా ఉంచుకోవడానికి మన మెదడుకి పని పెరుగుతున్నాను. అండ్ మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు, థ్యాంక్ యూ. అనుకున్నప్పుడు పుస్తకాలు చదవటం, సంగీతం వినడం లేదా ఇలా ఉంటే మన మైండ్ ఇంకా బాగుంటుంది అంటూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి మాట పంచుకున్నారు. మురళి గారు, హాయ్ జయస్వి, మీకు కూడా వెరీ బిగ్ హాయ్. రైట్ ఆన్సర్ పంపించారు రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి, భాస్కర్ గారు పెడన్ నుంచి. అండ్ హాయ్ జయస్వి, దిస్ ఇస్ లతా ఫ్రమ్ వుయూర్ నుంచి, జూనియర్ సునీత, అయ్యయ్యో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మొబైల్లో రేడియో యాప్ నాకు వర్క్ చేయడం లేదు మ్యామ్, సో ఒక్కసారి అప్డేట్ చేయండి మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్ని. మన విజయవాడ స్టేషన్స్ మాత్రమే ప్లే అవ్వడం లేదు, ఓఫో. ఒక్కసారి మీరు మొబైల్లో ఉన్న యాప్ని అప్డేట్ చేయండి, ఆటోమేటిక్గా మీకు అప్డేట్ ద్వారా మీకు ప్లే అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ అలాగే క్యాచీ మెమరీ ఏదైనా ఉంటే దాన్ని కూడా క్లియర్ చేసేయండి, రైట్? అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు, హెల్లో జయస్వి, మీరు అడిగిన ప్రశ్న, హూ ఈజ్ నోన్ యాజ్ మ్యాంగో మ్యాన్ ఆఫ్ ఇండియా? సులోచన గారు గూడూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, సారీ, కరీంనగర్ నుంచి సులోచన గారు రైట్ ఆన్సర్. కనకరావు గారు పెడన నుంచి, అండ్ అలాగే దీపిక హైదరాబాద్ నుంచి సరైన సమాధానం, గుడ్ మార్నింగ్. మ్యాంగో గురించి తెలియజేశారు, వరల్డ్ బ్రెయిన్ గురించి తెలియజేశారు టుడే.

ప్రాముఖ్యత గురించి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అ లాట్ లలిత, మురళి, భాను కామాకూరు తిరుపతి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే దస్తగిరి సంధ్య ఫ్రం పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. వాసు గారు సనబండ నుంచి సరైన సమాధానం అందించారు. శుభోదయం జయశ్రీ, ఎలా ఉన్నారు? క్షేమమేనా? నేను కుశలమేనండి. సప్తవర్ణ శోభిత విరిజల్లు మన హరివిల్లుకి స్వాగతం. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మనకి సరైన ఆన్సర్ అందించారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? ఎవరైతే మ్యాంగోస్ బాగా తింటారో వాళ్లే మ్యాంగో మ్యాన్ ఆఫ్ ఇండియానా? ఓ మై గాడ్, బట్ అలా అయితే కాదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ కుమార్ గారు గుంటూరు నుంచి మనకి పంపించినందుకు. నరసింహారెడ్డి గారు రైట్ ఆన్సర్ అండ్ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు కూడా సరైన సమాధానాన్ని అందించారు. అండ్ మీరు కూడా చాలా మంచి మెసేజ్ పెట్టారండి, తప్పకుండా నేను చదివే ప్రయత్నం చేస్తాను. హాయ్ జయస్విజీ, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, మాటలు విశేషాలు ఉపయోగకరమైన ఎన్నో విషయాలు అందించారు. జెండా వందనం, అదే ఆగస్ట్ 15 రాగానే ఉపాధ్యాయులు చెప్పే మాటలు, అబ్బా ఆ రోజుల్లో ఎంత ఉత్సాహాన్ని ఇచ్చేవో కదా. అఫ్ కోర్స్ ఆగస్ట్ 15 మాత్రమే కాదండి, ప్రతిరోజు ప్రతి క్షణం మనకి ఆ దేశభక్తి ఎప్పుడూ ఉండాలి, రైట్? సో వెల్, మరి ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి, చూద్దాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేస్వితో. వెల్ మరి హూ ఇస్ నోన్ యాజ్ మ్యాంగో మ్యాన్ ఆఫ్ ఇండియా అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, కొంతమంది నా సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి గళం పలికించిన దేశభక్తి ఆరోగ్య విజ్ఞానాలతో మీరు ఇచ్చిన సుందర ప్రసార ప్రయాణం ఇది. ఇది చిన్న రసాల వంటి మామిడి పండ్ల లాంటి కవితట. మువ్వన్నెల స్వప్నం, మధుర తరంగం, జాతీయ పతాక రూపకర్త పింగళి స్మృతులను తలుచుకుంటూ బెజవాడ గడ్డపై ఆవిష్కృతమైన ఆ చారిత్రక ఘట్టాన్ని చాటుకుంటూ అశోక చక్రపు 24 విధులను మానవ ధర్మంగా నిలుపుకుంటూ పండ్లరారాజు మామిడి పరిమళాలతో వేద పురాణాల స్మృతులతో బంగినపల్లి ఆల్ఫాన్సో నుంచి చిరునవ్వుల రసాల తీపిని ఆస్వాదిస్తూ సాత్విక ఆహారం యోగా ధ్యానంతో మెదడుకు ప్రశాంతతనిస్తూ అధిక స్క్రీన్ టైం మాయను దాటి జ్ఞాపకాలని భద్రపరుచుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి అంటూ సుశ్లా వేణుగోపాల్ దత్త గారు మద్రాసు నుంచి పంపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్. అండ్ కమింగ్ బ్యాక్ టు మ్యాంగో మ్యాన్ ఆఫ్ ఇండియా అని అడిగాను కదా, సో చాలా మంది ఆన్సర్స్ పంపించారండి. వాళ్ళు ఎవరు పంపించారో కూడా చదివేసేద్దాం. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, వివిధ భారతికి నమస్కారం. 4 రోజుల నుంచి వివిధ భారతి రావటం లేదండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మీకు వివిధ భారతి నిరంతరాయ ప్రసారాలు వస్తాయి, లేకపోతే ఆన్లైన్లో వివిధ భారతి విజయవాడ 101.3 అని మీకు కొడితే ఆటోమేటిక్గా ఆన్లైన్లో మీకు ఎఫ్ఎం వస్తుంది, వింటూ ఆనందించవచ్చు. అండ్ ఒకవేళ మీరు యాప్ గనక అప్డేట్ చేయకపోతే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని ఒకసారి అప్డేట్ చేయండి. హాయ్ జేస్వి గారు, ఈరోజు వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఓ డాక్టర్ అమ్మ, ఒక డాక్టర్ అమ్మగా మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేసిన మీకు మా ఒక పూల బుకేతో శుభాకాంక్షలు అందించాలి అనుకుంటున్నాం, కానీ 60 కిలోమీటర్ల దూరంలో ఉండిపోయామండి. మాటల పూదోటలతో ఆశీర్వదించారు కదా, థ్యాంక్ యూ సో మచ్ రఘుబీర్ సింగ్ సుగుణాబాయ్ గారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ జేఎస్పీ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి సరైన ఆన్సర్ అందించారు. అలాగే వేటపాలెం రామానగర్ బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. వై గోపీనాథ్ పాటిబండ్ల వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంది మీకు కూడా. శుభోదయం జేఎస్పీ అంటూ కోనకొండ్ల రమణారావు గారు, కవిత జోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపూర్ నుంచి మస్తాన్ గారు రైట్ ఆన్సర్. అలాగే మ్యామ్, రేడియో యాప్లో విజయవాడ రావటం లేదు, అప్డేటెడ్ వర్షన్ ఎక్సెప్ట్ విజయవాడ తెలుగు వీబీ మాత్రమే రావటం లేదు. ఆన్లైన్లో 101.3 విజయవాడ వివిధ భారతి అని కొట్టండి, మీకు వస్తుంది. రామయ్య గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మ్యాంగో మ్యానీస్ రామయ్య అంటూ పంపించారు, ఆన్సర్ అయితే అది కాదు. శుభోదయం జేస్వి గారు, మన జాతీయ త్రివర్ణ పతాకం గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు నందం జగదీశ్వరరావు గారు, లక్ష్మి గారు కాజా నుంచి. అలాగే మదురై తమిళనాడు నుంచి మొనీషా అండ్ వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ మీకు కూడా. దామర్ల చిన్నమస్తానరావు గారు, దామర్ల పెద్దమస్తానరావు గారు, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. సో వెల్ ఫైనల్లీ ఆన్సర్ ఏంటి అంటే, హు ఈజ్ నోన్ యాజ్ మ్యాంగో మ్యాన్ ఆఫ్ ఇండియా? హజీ కలీముల్లా ఖాన్. హజీ కలీముల్లా ఖాన్. సో ఆయనని మ్యాంగో మ్యాన్ ఆఫ్ ఇండియా, ఎలియాస్ ఫాదర్ ఆఫ్ మ్యాంగో అని కూడా పిలువబడతారన్నమాట. కమింగ్ బ్యాక్ టు జూలై 22 ఈరోజు పై అప్రాక్సిమేషన్ డే అని ఎందుకు జరుపుకుంటారు? ఈరోజు జూలై 22 పై అప్రాక్సిమేషన్ డే ఎందుకు జరుపుకుంటారు? సో ఆలోచించి మీ సమాధానాన్ని పంపించండి. పై అప్రాక్సిమేషన్

అంటే ఈ రోజు ఎందుకు జరుపుకుంటారు? సో సమాధానం మీ చాలా సులువైన సమాధానం. చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్స్ మన కోసం పంపిస్తారు. క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, పై అప్రాక్సిమేషన్ డే ఈ రోజున ఎందుకు జరుపుకుంటారు? సరైన సమాధానం మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8 2 4 8 1 4 నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. ఓకే, సో ఈ లోపల ఒక మంచి పాట మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
1: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
3: Kia, movement that inspires.
2: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
3: Kia, movement that inspires.
1: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.
4: ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
5: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
6: బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా?
7: సో గర్ల్స్, ఏంటట సంగతి?
8: బిల్లట సంగతి.
5: ఏది నీ కాడి పిన్ని?
9: ఆర్బిఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
10: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
9: ఆర్బిఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
11: నాణ్యతలో రాజీ లేదు,
12: ధరలో సాటి రాదు,
11: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
12: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
11: విజయ వంట నూనెలు.
13: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
14: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ

తేజస్వితో వెల్ నేనైతే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాను. సో మ్యాథ్స్ కి సంబంధించి అనమాట పై అప్రాక్సిమేషన్ డే అని ఈ రోజున అంటే జూలై 22వ తారీఖుని పై అప్రాక్సిమేషన్ డే అని ఎందుకు అంటారు? సో చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ పంపించారు. హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. సింపుల్ గా చెప్పాలి అంటే సో ఎస్, యాజ్ ఇట్ ఈస్ గా కరెక్ట్ ఆన్సర్ పంపించారు సిస్టర్ వేణుగోపాల్ దత్ గారు. అనంతపురం నుంచి అనురాధ గారు, గణితంలో ముఖ్యమైన స్థిరాంకమైనటువంటి ఈ పై దీని విలువను, ఎస్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కోనకొండ రమణారావు గారు, కవిత జోష్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి, గుడ్ మార్నింగ్ జయస్వి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. కొడుమూరు నుంచి ఊర్మిళ అండ్ వీరేష్ గారు, థ్యాంక్స్ అలాట్. పై అనేటువంటి విలువ ఆధారపడి ప్రతి సంవత్సరం పైన జూలై 22వ తారీఖున, ఎస్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ మల్లికార్జున్ గారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పులరాజు గారు అండ్ భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, రెబానా కొమరం భీం డిస్టిక్ నుంచి మనకి ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు, ఎస్ఆర్కే రైట్ ఆన్సర్ పంపించారు. కనకరావు గారు పెడన నుంచి సరైన సమాధానం. అండ్ రాజేష్ హిందూపూర్ నుంచి శుభోదయం, సూపర్ సాంగ్స్ టుడే. అండ్ రామసుందరి కిరణ్ కుమార్ నెల్లూరు నుంచి, చింతకాయల రవి మూవీ నుంచి పాట వేయగలరా? సాంగ్ రిక్వెస్ట్ టైం కాదండి, బట్ ట్రై చేస్తాను, మంచి పాటలు మీకోసం వేస్తూనే ఉంటాను, వింటూ ఆనందించండి. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి సింపుల్ గా రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. గూగుల్ ని అడగకుండా పెట్టారట, హౌ స్వీట్, థ్యాంక్స్ అలాట్. జయస్వి గారు ఒక పాట మా కోసం మీ గొంతు నుంచి, తప్పకుండా అండి వచ్చేస్తుంది. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు సరైన ఆన్సర్ అందించారు, గుడ్ మార్నింగ్ జయస్వి జీ అంటూ పంపించారు, గుడ్ మార్నింగ్ మీకు కూడా. స్థిరాంకమైన అంటూ పంపించారు రణవీర్ సింగ్ సుగుణాబాయి గారు, సారీ రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు. ఓకే, లతా ఫ్రమ్ వియూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ మధురై తమిళనాడు నుంచి మోనిషా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సరైన ఆన్సర్ అందించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. కాకాని నుంచి పద్మా, భవ్య, చింటూ, శేఖర్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. ఎందుకంటే జూలై 22వ తారీఖు ఇది మంత్ 7వ మాసం కాబట్టి 22/7 అని సింబాలిక్ గా పై అప్రాక్సిమేషన్ డేని ఈ రోజున మనం జరుపుకుంటాం. కమింగ్ బ్యాక్ టు చంద్రయాన్ 2 ల్యాండర్ పేరేంటి? చంద్రయాన్ 2 ల్యాండర్ యొక్క పేరేంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 కి నాకు వాట్సాప్ చేయండి. చంద్రయాన్ 2 ల్యాండర్ పేరు ఏమిటి? మీ ఆన్సర్స్ నాకు పంపిస్తూ ఉండండి బాస్. అంతకన్నా ముందు మీ అందరి కోసం ఒక మంచి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మనసిచ్చి చూడు.

మరి మరి మనసిచ్చి చూడు మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ 10:41 అయిపోయింది. మరికొద్ది క్షణాల్లో ప్రాయోజిత కార్యక్రమం అయితే ఉంది. అండ్ నేను అడిగిన చివరి ప్రశ్న, చంద్రయాన్ 2 ల్యాండర్ పేరేంటి అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం. గుడ్ మార్నింగ్ జస్వి, కాకా నుంచి పద్మభవ్య, చింటూ శేఖర్ గారు పంపించారు రైట్ ఆన్సర్. విక్రమ్ సారాభాయ్ అని అనుకుంటున్నాను, అది సంగతి మేడం. మరలా దర్శనం కబ్? తొందరలో నేను మీకు దర్శనమిస్తాను, ఐ మీన్ వినిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. రఘుబీర్ సింగ్ సుగుణాబాయ్ గారు, ఆన్సర్ అయితే అది కాదు. నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే రమణ్ రావు గారు, కవిత జోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. దీపిక హైదరాబాద్ నుంచి, తిరంగా పాయింట్ నో ఇట్స్ నాట్ ద రైట్ ఆన్సర్. అండ్ పాలంపోలయ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి సరైన సమాధానం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం శెట్టి సూరిబాబు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సరైన ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. జీవితం చాలా చిన్నది, ప్రేమించు, సహాయించే, తిరిగి ఆశించకు, మాట్లాడు మాటలతో మాయలు చెయ్యకు, నమ్మించి ద్రోహం చేయొద్దు, అంతా మంచే పంచు అంటూ మల్లికార్జున్ గారు పంపించారు మంచి మాటతో పాటుగా సమాధానాన్ని కూడా. థ్యాంక్ యూ. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. గంగాన్యాన్ అండ్ అలాగే గగన్యాన్, నేను అడిగింది చంద్రయాన్ గురించి అండి, మీరు అడిగింది గగన్యాన్ పంపించారు. ప్రభాకర్ రావు గారు, స్వరూప, రబీనా అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అంతరిక్ష పరిశోధన పితామహుడు విక్రమ్ సారాభాయ్ అని అనుకుంటున్నాను. ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాస్కర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. హలో జేఎస్పి గారు అంటూ సత్య భార్గవి తాడిపత్తి అనంతపూర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి మల్లికార్జున్ అభిరామ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ధర్మవరం రైట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి సరైన సమాధానం. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, కనకారావు గారు అండ్ లతా ఫ్రమ్ బుయూర్ నుంచి, అండ్ అలాగే రైట్ ఆన్సర్ పంపిస్తూ మనకి మొనీషా మధురై, చెల్లపంది మేడం మీ పేరు నాకు చెల్లపందిర్ మరా చెల్లపందిరా నాకు అర్థం అవ్వట్లేదు, సో నాకు అందుకనే నేను మీ పేరు చదవలేకపోతున్నాను, అన్యత భావించకండి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ద మెసేజ్ అండ్ గుడ్ మార్నింగ్ మ్యామ్, ప్రోగ్రామ్ సూపర్, థ్యాంక్ యూ. రాంబాబు టైలర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మనకి పంపించారు. బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి శెట్టి సూరిబాబు గారు రైట్ ఆన్సర్ పంపించారు ఇందాకటి ప్రశ్నకి. అండ్ ఫైనల్లీ ది లాస్ట్ మెసేజ్, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, ఎస్ రైట్ ఆన్సర్. అనంతపూర్ మస్తాన్ ఫ్యామిలీ అందరూ కలిపి సరైన ఆన్సర్ పంపించారు. విక్రమ్ సారాభాయ్, స్పేస్ సెంటర్ ఆధారంగా ల్యాండర్ విక్రమ్ అన్నమాట. సో చంద్రయాన్ 2 ల్యాండర్ పేరు వచ్చేసి విక్రమ్. అండ్ అలాగే ఈరోజు చంద్రయాన్ 2 లాంచ్ డేట్ కూడా, భారత అంతరిక్ష

0: పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి యొక్క జ్ఞాపకార్థం ఈ పేరుని పెట్టారు. సో వెల్, ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరికొద్ది క్షణాల్లో ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: भारती एफएम 101.3। పది గంటల 44:50 మన క్లాక్ లో టైం. జ్వరాల గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం నిర్వహణ డాక్టర్ డి అనుష, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ డయాబెటీస్ సెంటర్ భవానీపురం విజయవాడ. ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్ భవానీపురం విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్ డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్ స్వాతి సెంటర్ భవానీపురం విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
1: డాక్టర్ డి అనుష గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ అనుష గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. జనరల్ ఫిజిషియన్ అనగానే ఎక్కువగా ఈ జ్వరాలు, షుగరు, బీపీ, థైరాయిడ్, అలాగే కొలెస్ట్రాల్ ఇలాంటి వాటికి సంబంధించి వైద్యం అందిస్తుంటారు. జ్వరాల సీజన్ వచ్చినప్పుడు చాలా మంది రకరకాల జ్వరాలతో మీ దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకుంటూ ఉంటారు. డాక్టర్, అసలు జ్వరాలు ఏ ఏ సందర్భాల్లో సాధారణంగా వస్తాయండి?
2: ప్రతి ఇంట్లో మనం తరచుగా ఎదురయ్యే ఆరోగ్య సమస్య అండి జ్వరం అనేది. ఈ జ్వరం అనేది ముఖ్యంగా మనం ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, జ్వరం అనేది వ్యాధి కాదండి. ఇది మన శరీరం ఇచ్చే ఒక హెచ్చరిక. శరీరం ఏదైనా వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ఏదైనా ఇన్ఫెక్షన్తో పోరాడుతున్నప్పుడు మన బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. దాన్ని మనం జ్వరం అంటాం. ఇది ముందు మనం తెలుసుకోవాలి. సాధారణంగా మన బాడీ టెంపరేచర్ 98.6 ఫారెన్హీట్ ఉంటుంది. అదే మన బాడీ టెంపరేచర్ 100 అంతకన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనం దానిని జ్వరం కింద పరిగణిస్తాం. ఈ జ్వరానికి మనకి చాలా కారణాలు ఉంటాయండి. ముఖ్యంగా తీసుకుంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, అంటే జలుబు, సాధారణ జలుబు, ఫ్లూ లేదా న్యూమోనియా ఇలాంటివి, వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా ఇలాంటి వాటిల్లో కూడా జ్వరం చూస్తుంటాము. తర్వాత డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి సీజనల్ వ్యాధుల్లోనూ జ్వరం ఉంటుంది. తర్వాత కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం, అంటే ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఎస్ఎల్ఈ ఇలాంటి కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో కూడా మనకి జ్వరం అనేది కనిపిస్తుంది. ఎక్కడైనా బాడీలో ఇన్ఫ్లమేషన్, వాపు అనేది ఉన్నా కూడా మనకి దాన్ని బాడీ టెంపరేచర్ పెరుగుతుంది, జ్వరం కింద కనపడుతుంది బయట. తర్వాత కొన్ని మందులకి ప్రతిచర్య కింద, అంటే సైడ్ ఎఫెక్ట్ కింద కూడా మనం ఈ జ్వరం అనేది చూస్తుంటాం. సో జ్వరానికి కారణాలు చాలా ఉంటాయండి. కాకపోతే ఆ జ్వరం దేని వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆ దానితో పాటు ఇంకే లక్షణాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం ఆ జ్వరం తీవ్రతను కానీ దాన్ని సాధారణ జ్వరం అనుకోవచ్చా అనే దాన్ని డాక్టర్ గారు చూస్తుంటారు. కొంతమంది ఏంటంటే జ్వరం రాగానే భయపడిపోతుంటారు. కొంతమంది ఏమో మనకి 4-5 రోజులున్నా, వారం ఉన్నా సరే ఆ జ్వరాన్ని చాలా తేలిగ్గా నిర్లక్ష్యం చేస్తుంటారు. రెండూ కూడా మంచివి కాదండి. ఎందుకంటే ఈ జ్వరాలు అనేవి చాలా వరకు, వైరల్ జ్వరాలు తీసుకుంటే 3-5 రోజుల్లో తగ్గిపోతాయి. కొన్నిసార్లు ఈ వైరల్ జ్వరాల్లోని డెంగ్యూ జ్వరాలు లాంటివి ఒక్కొక్కసారి మనకి కొంచెం సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లక్షణాలను బట్టి, తీవ్రతను బట్టి మనకి ఆ జ్వరం మనం తేలిగ్గా తీసుకోవచ్చా లేదా సాధారణ జ్వరం కింద తీసుకోవచ్చా లేదా వెంటనే వైద్యుడిని కలవాలా అనేది ఉంటుంది. ఫస్ట్ మనం కొన్ని జ్వరాలు ఇవాళ తెలుసుకుందాం అండి. ఈ వైరల్ జ్వరాలు, ఈ వైరల్ జ్వరాల లక్షణాలు సాధారణంగా సడన్ గా ఫీవర్ రావటం, జలుబు లేదా దగ్గు రావటం, విపరీతమైన నీరసం ఉండటం, తలనొప్పి, గొంతు నొప్పి, ఈ బాడీ పెయిన్స్ విపరీతంగా ఉండడం, ఇవి మనకి వైరల్ జ్వరాల్లో సాధారణంగా చూస్తుంటాం. ఈ వైరల్ జ్వరాలు అనేవి సాధారణంగా మనకి 3-5 రోజుల్లో తగ్గిపోతాయి. చాలా వరకు ఈ వైరల్ జ్వరాల్లో మనం ముఖ్యంగా మనకి డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవడం, అంటే తగినంత నీరు

తాగడం, ఈ నీరసం రాకుండా పౌష్టికాహారం అంటే తేలిగ్గా అరిగే పౌష్టికాహారం తీసుకోవడం, అంటే మెయిన్ ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఈ ఇమ్యూనిటీ తగ్గి మనం అసలు ఆహారం తీసుకోకుండా ఉన్నప్పుడు మనం ప్లస్ ఈ డయాబెటిక్ పేషెంట్స్ లో వీటిల్లో మనకి సెకండరీగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా రాకుండా చూసుకోవడం. ప్లస్ ఇంకొకటి ఏంటంటేనండి, మనం ఎక్కువగా తరచుగా బయట జనాలు సెల్ఫ్ అంటే మనకి మందుల షాప్కి వెళ్ళిపోయి యాంటీబయాటిక్స్ తెచ్చేసుకుంటారు, అది అసలు చేయకూడదండి. వైరల్ జ్వరాలు అనేది సాధారణంగా యాంటీబయాటిక్స్ అవసరం లేకుండానే తగ్గిపోతుంది. కేవలం జ్వరం ఉంటే పారాసిటమాల్ వేసుకోవడం, ఏదన్నా కొంతమందికి వాంతులు అవ్వటం వికారం ఉండడం ఉంటే దానికి తగ్గట్టుగా మెడిసిన్ వేసుకోవడం, మెయిన్ డిహైడ్రేషన్ లేకుండా చూసుకోవడం చేస్తే సరిపోతుంది. కాకపోతే మనం ఎప్పుడు ఈ వైరల్ జ్వరాలని తీవ్ర జ్వరం కింద లేదా డాక్టర్ని కంపల్సరీగా కలవాలి అంటామంటే, 103 అంతకన్నా ఎక్కువ జ్వరం, 102 కంటిన్యూగా 102 103 జ్వరం ఉండటం, లేదు విపరీతంగా వాంతులు అవ్వటం, తీవ్రమైన నీరసం అంటే లేచి నడవలేనంతగా నీరసం, తల తిరగటం లేదా ఫిట్స్ రావటం, తీవ్రమైన తలనొప్పి లేదా నెక్ స్టిఫ్నెస్ అంటాం అంటే ఈ వైరల్ మెనింజైటిస్ అంటామని, అంటే మెదడు వాపు ఇలాంటివి కూడా వస్తుంటాయి మనకి ఈ వైరల్ జ్వరాల్లో కొన్నిసార్లు. సో ఇలాంటి లక్షణాలు ఏమన్నా వచ్చినా, దద్దుర్లు కానీ ఒంటి మీద, రక్తపు మచ్చలు కానీ ఇలాంటివి ఏమన్నా వచ్చినా వెంటనే మనం డాక్టర్ని సంప్రదించాలండి. ఇవి మనకి వైరల్ ఫీవర్సే అయినా కూడా ఈ సైన్స్ లో ఏ ఉన్నా, ఈ సిమ్టమ్స్ లో ఏ ఉన్నా కూడా మనం వెంటనే డాక్టర్ని కలిస్తే క్లినికల్ గా మనల్ని చూసి బీపీ అవి చూసి అవసరమైన టెస్టులు చెప్పి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇస్తారండి. తర్వాత ముఖ్యంగా మనం ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా చూస్తుంటామండి. ఈ డెంగ్యూ జ్వరాల్లో మనకి లక్షణాలు ముందు గుర్తించడం ముఖ్యం. ఈ డెంగ్యూ జ్వరం మనకి అధిక జ్వరం, ఇందాక అన్నట్టు 102 103 జ్వరం కంటిన్యూగా వస్తూ తగ్గుతూ ఉండడం, ఆ తర్వాత విపరీతమైన కళ్ళు వెనక నొప్పి, రిట్రో ఆర్బిటల్ పెయిన్ అంటాం, తర్వాత విపరీతమైన తలనొప్పి, నడుము నొప్పి, ఇవి మనకి డెంగ్యూ లక్షణాలు అండి. అంటే విపరీతమైన జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్, ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు ఏంటంటే ఇది మనం డెంగ్యూ లక్షణాలుగా భావించాలి. ఈ డెంగ్యూ అన్నా కూడా మనం వెంటనే భయపడాల్సిన అవసరం లేదండి. మెయిన్ గా ఈ డెంగ్యూలో కూడా మనం డిహైడ్రేషన్ లేకుండా చూసుకోవడం, మెయిన్ గా అందరూ చేసేది ఏంటంటే అధిక జ్వరం అన్నాం 102 103, ఒక్కొక్కసారి మనకి పారాసిటమాల్ వేసినా తగ్గకపోవచ్చు. అలా పారాసిటమాల్ వేసినా తగ్గనప్పుడు చాలా మంది ఈ పెయిన్ కిల్లర్స్ అంటే ఎసెక్లోఫినాక్, ఇబ్యూప్రోఫెన్ ఇలాంటివి వేస్తుంటారు. ఇది చేయకూడదు ఈ డెంగ్యూ జ్వరాల్లో, ఎందుకంటే డెంగ్యూ జ్వరాల్లో ఆ వైరల్స్ వల్ల మనకి ప్లేట్లెట్స్ తగ్గే గుణం ఉంటుంది. సో మనం ఈ మందులు వేసినప్పుడు ఆ ప్లేట్లెట్స్ తగ్గడం ఇంకా ఎక్కువ అవుతుంది, బ్లీడింగ్ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. సో జ్వరం తగ్గకపోతే పారాసిటమాల్ టాబ్లెట్ వేసినా తగ్గలేదంటే తడిగుడ్డ పెట్టడం ఒక పద్ధతి, లేదు డాక్టర్ని కలిస్తే ఇంజెక్షన్లు పెడతారండి, పారాసిటమాల్ ఇంజెక్షన్లతో తగ్గుతుంది. అంతే తప్ప ఈ నొప్పి బిల్లలు అనేవి వేయకూడదు. ఈ నొప్పులు తీవ్రమైన తలనొప్పి, నడుము నొప్పి ఉంటాయి కదా, దీనికి వెంటనే పెయిన్ కిల్లర్ వేయటం లాంటివి చేస్తుంటారు. సో ఇలాంటిది అస్సలు చేయకూడదు మొదటి 2-3 రోజుల్లో. తీవ్రమైన లక్షణాలు అంటే కడుపు నొప్పి రావడం విపరీతంగా, లేదా విపరీతంగా వాంతులు అవటం, ముక్కు చిగుల నుంచి రక్తస్రావం అవటం, చేతులు కాళ్ళు చల్లబడటం, ఇలాంటివి ఏమైనా లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. మనకి డాక్టర్ ఈ లక్షణాలను బట్టి వెంటనే మనకి ప్లస్ క్లినికల్ గా మన పేషెంట్ యొక్క పరిస్థితిని మొత్తంగా చూసి మనకి డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. డెంగ్యూ అనగానే చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది, మనకి ప్లేట్లెట్స్ తగ్గడం ఒక్కటే దాని మెయిన్ ఎఫెక్ట్ అంటే అదొక్కటే సీరియస్ థింగ్ అనేసి. కాకపోతే ప్లేట్లెట్ సంఖ్య తగ్గడం అనేది భయపడాల్సిన విషయం కాదండి. ప్లేట్లెట్స్ అనేది దాని కోర్స్ లో తగ్గటం పెరగడం అనేది జరుగుతుంది. కాకపోతే మనకి ఏంటంటే బీపీ తగ్గడం అనేది మెయిన్ గా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. సో ఏ జ్వరం అయినా మనకి డీహైడ్రేషన్ అనేది ఉండకూడదు. ప్లస్ ఈ డెంగ్యూ జ్వరంలో ముఖ్యంగా మనకి బీపీ తగ్గకుండా చూసుకుంటే ప్లేట్లెట్స్ తగ్గినా పెద్దగా ఇబ్బంది అనేది ఉండదు. మెయిన్ ఆ బీపీ తగ్గినప్పుడు డెంగ్యూ షాక్ అనే ఒక దశలోకి వెళ్తారు పేషెంట్. ఆ డెంగ్యూ షాక్ దశకు వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో ఆ దశకు వెళ్లకుండా ముందు నుంచి మనకి ఆ బీపీ తగ్గడం అనేది జరగకుండా చూసుకోవడం మంచిది. టైంకి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఒకవేళ డెంగ్యూ అని నిర్ధారిస్తే ఈ పేషెంట్కి అడ్మిషన్ అవసరమా లేదా అనేది ఈ లక్షణాలను బట్టి డాక్టర్ గారు చూస్తారు. తర్వాత ఈ పేషెంట్కి ఓకే ఇవన్నీ ఉన్నాయి, సో కంటిన్యూగా ఐవీ ఫ్లూయిడ్స్ కావాలి అంటే అడ్మిట్ చేస్తారు, లేదు అంటే నార్మల్గా టాబ్లెట్స్ ఇవ్వడమో లేకపోతే జాగ్రత్తలు చెప్పడం లాంటివి చేస్తారు. అంతేగాని ప్లేట్లెట్స్ తగ్గిపోయాయని భయపడటం అనేది అంత అవసరం లేదు. తర్వాత ఇప్పుడు మనం ఈ మలేరియా జ్వరాలు కూడా ఇప్పుడు ఎక్కువగా చూస్తుంటాం. ఈ మలేరియా లక్షణాలు మనకి బాగా చలి వణుకుతో జ్వరం రావటం, జ్వరం తగ్గిన వెంటనే విపరీతమైన చెమటలు పట్టడం, ఇది మనకి మలేరియా లక్షణం అండి. ఈ మలేరియా లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే మనం డాక్టర్ గారిని సంప్రదిస్తే చిన్న బ్లడ్ టెస్ట్ లో మనకి మలేరియా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది.
ఈ మలేరియా అనేది సరైన టైంకి

0: సరైన మందులు తీసుకుంటే పూర్తిగా తగ్గిపోతుంది. అదే మనం నిర్లక్ష్యం చేసి మలేరియా మనం టెస్ట్ చేసుకోకుండా అది గుర్తించకుండా ఉండి లేట్ చేసుకుంటే మలేరియా ముదిరింది అంటారు, లేకపోతే మెదడుకి ఎక్కింది అంటారు. ఇలాంటివి ఏంటంటే ట్రీట్మెంట్ లేట్ అయినప్పుడు వచ్చే ఎఫెక్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి సరైన టైంకి సరైన మలేరియా మందు అనేది పడినప్పుడు పూర్తిగా తగ్గిపోతుంది. మనకి ఆ టెస్ట్ చేసినప్పుడు మలేరియాలో రకాలు ఉంటాయి, ఆ రకాలను బట్టి మనకి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారు. తర్వాత ఉంటే ఓన్లీ ఆ కోర్స్ సరిపోతుందా, తర్వాత 14 రోజుల పాటు వేరే మందులు వాడాల్సి ఉంటుందా అంటే, మనకి కొంతమందికి ఏంటంటే కొన్ని రకాల మలేరియాల్లో మళ్ళీ తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆ మలేరియా కారకాలు మనకి ఒంట్లో ఉండిపోయి అప్పటికి తగ్గినా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అది రాకుండా మనకి 14 రోజుల పాటు కోర్స్ అనేది ఇస్తారు. కాకపోతే ఇవేవి కూడా మనం బయట కొనుక్కొని వాడే మందులు కాదు, ఎందుకంటే వీటికి కూడా మనం పర్టికులర్గా కొన్ని టెస్టులు చేసుకోవాలి. అంటే ఇది కొన్ని G6PD అంటాం, ఆ టెస్ట్ చేసుకొని మాత్రమే ఈ 14 రోజుల కోర్స్ అనేది ఇస్తాం. అంతే తప్ప అది డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. సో ఇవేవి కూడా ఓకే, నాకు మలేరియా ఉందని తెలిసినా కూడా మలేరియా మందులు కొనుక్కొని వాడడం అనేది చేయకూడదు. ఒక డాక్టర్ గారి పర్యవేక్షణలో ఆయన ఓకే టాబ్లెట్సే వాడి ఇంట్లోనే ఉండొచ్చు అంటే ఇంట్లో ఉండడం, లేదు అంటే అడ్మిషన్, అదే IV ఫ్లూయిడ్స్ లాంటివి కావాల్సినప్పుడు, లేదంటే కిడ్నీ కానీ లివర్ కానీ ఏదన్నా ఇబ్బంది ఎక్కువగా ఉన్నప్పుడు మనకి అడ్మిషన్ చెప్తారు, అలా అడ్మిట్ అవ్వడం. అది ఒక డాక్టర్ గారి పర్యవేక్షణలో మాత్రమే మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. తర్వాత మనకి టైఫాయిడ్ కూడా ఎక్కువగా చూస్తుంటాం అండి. ఈ టైఫాయిడ్ ఎక్కువ రోజుల పాటు లో జ్వరం, అంటే మరీ హై ఫీవర్స్ ఉండవు, లో జ్వరాలే కానీ రోజుల పాటు వస్తూ ఉంటుంది. ఆకలి తగ్గుతుంది, ఏదో పొట్టలో డిస్కంఫర్ట్, తెలియని డిస్కంఫర్ట్ ఉంటుంది. కొంతమందికి వాంతులు విరోచనాలు అవ్వచ్చు. కాకపోతే టైఫాయిడ్లో ఏంటంటే అండి, మనకి జనరల్గా ప్రజలు బయట టెస్ట్ చేయించుకుంటారు, ఇది వైరల్ టెస్ట్ అనేది చేస్తారు. మన సమాజంలో ప్రజెంట్ ఈ టైఫాయిడ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి జ్వరం లేని వాళ్ళు చేసుకున్నా కూడా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వైరల్ టెస్ట్ అనేది ఎప్పుడు కూడా ఒకే ఒక్క టెస్ట్తో మనం పాజిటివ్ అని చెప్పం. మళ్ళీ అది ఒక టెస్ట్ అయినప్పుడు పాజిటివ్ అని వచ్చినప్పుడు ఒక 2-3 రోజుల తర్వాత 4-5 రోజుల తర్వాత కానీ మళ్ళీ రిపీట్ చేసి అప్పుడు ఓకే ఆ టైటర్స్ పెరుగుతున్నాయి అంటే దాన్ని మనం టైఫాయిడ్ అంటాం. ఇప్పుడు అన్ని రోజులు వెయిట్ చేయకుండా మనకి యాంటిజెన్ టెస్ట్లు అని వచ్చాయి, అవైతే వెంటనే పాజిటివ్ అని వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే బయట చాలా మంది ఏ జ్వరం అయినా సరే బయట ల్యాబ్స్ లో టెస్ట్ చేసుకున్నప్పుడు టైఫాయిడ్ పాజిటివ్ అని వస్తుంది. అది టైఫాయిడ్ జ్వరమే అని చెప్పేసి డెంగ్యూ మలేరియా లాంటివి వాళ్ళకి తెలియకుండా గుర్తించకుండా వదిలేస్తున్నారు. ఉండేదేమో మలేరియానో డెంగ్యూనో అవుతుంది, లేదా ఏదో యూరిన్ ఇన్ఫెక్షనో మామూలు డయాబెటిక్ పేషెంట్స్ లో తీసుకుంటే. కానీ ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ ని టైఫాయిడ్ అనేసి మిస్డయాగ్నోస్ చేసి ఆ టైఫాయిడ్ ఎలే అనేసి వదిలేస్తున్నారు. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్లు బాగా ముదిరిపోతున్నాయి దానికి తగ్గ మందులు పడక. ఒకవేళ కరెక్ట్ గా టైఫాయిడ్ ఉన్నప్పుడు పూర్తి కోర్సు ఖచ్చితంగా వాడి తీరాలండి. లేకపోతే టైఫాయిడ్ కూడా చిన్న ఫుడ్ పాయిజనింగ్ లాగానే ఉంటుంది, చాలా వరకు ఫుడ్ పాయిజనింగ్ లాగానే తగ్గిపోతుంది కరెక్ట్గా కోర్సు వాడినప్పుడు. కానీ కొన్నిసార్లు మనకి సరైన కోర్స్ పడనప్పుడు పేగుల్లో చిల్లులు పడటం ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కంప్లీట్ కోర్స్ వాడటం అనేది ముఖ్యం. చివరిగా నేను చెప్పదలుచుకుందండి, ఈ ఫీవర్స్ ఉన్నప్పుడు మనం ఏ చేయకూడదు. ఒకటి, ఫస్ట్ మనం సెల్ఫ్ యాంటీబయాటిక్ యూసేజ్ అనేది చేయకూడదండి. అంటే వెళ్ళి మందుల షాప్కి వెళ్ళేసి యాంటీబయాటిక్ తెచ్చేసుకొని ఏదో 1-2 రోజుల్లో వేసుకోవడం, తగ్గగానే మానేయటం. దీనివల్ల ఏంటంటే బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. సో అది అసలు చేయకూడదు. ఇంకోటి సెల్ఫ్ స్టిరాయిడ్ యూసేజ్, ఈ పెయిన్స్కి వీటికి స్టిరాయిడ్స్ వేస్తే తగ్గిపోతుంది అనేసి స్టిరాయిడ్స్ యూజ్ చేసేస్తారు. కొన్నిసార్లు కొన్ని ఇన్ఫెక్షన్స్ స్టిరాయిడ్స్ వల్ల తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. సో స్టిరాయిడ్స్ యూజ్ చేయడం డాక్టర్ గారు ఇచ్చినప్పుడు మాత్రమే, డాక్టర్లే కొన్ని జ్వరాలకు ఇస్తారు, ఇంతకుముందు ఆటోఇమ్యూన్లో వస్తాయి అన్నాం దానికి మనకి స్టిరాయిడ్ ఇస్తారు డాక్టర్ గారు. సో అలాంటప్పుడు మాత్రమే స్టిరాయిడ్ యూజ్ చేయాలి. ప్లస్ ఈ డెంగ్యూ అనుమానం ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్టు పెయిన్ కిల్లర్స్ అనేది అస్సలు వాడకూడదు. ఫీవర్ తగ్గిందని డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ కూడా ఆపకూడదు, కంప్లీట్ కోర్స్ పూర్తి చేయాలి.
1: ఈ జ్వరాలు ఉన్నప్పుడు అంటే ఇన్పేషెంట్గా చేర్చినప్పుడు బాగా నీరసం పడిపోతారండి. మీరేంటే తినగలిగితే కొంచెం ఇడ్లీ పెట్టండి, కొంచెం వేడి పాలల్లో బ్రెడ్ ఇవ్వండి అని ఇలా అంటారు. అతనేమో తినలేని పరిస్థితి ఉంటుంది, తింటే చేదుగా ఉంది నోరు అని చెబుతూ ఉంటారు. ఆహారం పెట్టొచ్చా పెట్టకూడదా?
0: ఇది ఒక్కటేంటండి అండి, జ్వరం ఉన్నప్పుడు నీరసం ఉండడం జరుగుతుంది. నాకు చెప్పినట్టు వైరల్ ఫీవర్స్ లో నీరసం విపరీతంగా ఉంటుంది. ఒకటేంటంటే వాంతులు అవ్వకుండా టాలరేట్ చేయగలుగుతున్నప్పుడు కొంచెం కొంచెంగా ఏదో ఒకటి ఇవ్వమంటామండి. అంతే తప్ప విపరీతమైన కంటిన్యూ వాంతులు అవుతున్నాయి అన్నప్పుడు మాత్రమే మనం ఆహారం పెట్టొద్దు అని చెప్తాం.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ డి అనుష్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్ బీపీ థైరాయిడ్

థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744. జ్వరాల గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి 10:59:45 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి నేను మీ జేఎస్వి ఈ రోజుకి ఈ క్షణం ఈ నిమిషం మీ అందరికి టాడబాబే చెప్పే టైం అయితే వచ్చేసింది. కలుసుకుందాం మరొక ఎనర్జెటిక్ షోలో మరొక అద్భుతమైనటువంటి మాటలతో, పాటలతో, డే స్పెషల్స్ తో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ తో కనపడతాని. మునికోడలి నమూనాతో మిగిలిన పుష్కర పంచాయతీలను తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడలిని మోడర్ పుష్కర్ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు 7 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యానికి కేంద్రం నుంచి మరింత సహకారం అందించాలని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రులను కోరారు. ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలో ఆయుష్ చికిత్సల అమలుకు ఆయుర్వేద హోమియోపతి యునాని విధానాల కమిటీలతో పాటు సిద్ధ యోగా నేచురోపతి విధానం కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బాలల కోసం బాలల గేయ రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యకులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 5-6 తేదీల్లో ఒంగోలులో 4వ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీన్ని పురస్కరించుకుని బాలల గేయ రచన పోటీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, మరిన్ని వివరాలకు 9866995085 నెంబర్ను సంప్రదించాలని గజల్ శ్రీనివాస్ సూచించారు. మన ఇల్లు మన లోకేష్ పేరుతో నిన్న గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ 3000 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా నిరుపేద కుటుంబాలకు 1000 కోట్ల రూపాయల ఆస్తి ఇళ్ల పట్టాల రూపంలో అందజేశారు. సిక్కింలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం కూలిన దుర్ఘటనలో 20 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించగా అక్కడి రాష్ట ప్రభుత్వం అదనంగా మరో 4 లక్షల చొప్పున పరిహారం అందించనుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ సేవా కేంద్రాల వల్ల ఎవరికీ ఎటువంటి నష్టం ఉండదని, డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగదని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 11:06 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనం వచ్చేసాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. ఈరోజు కూడా యాజ్ యూజువల్ మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఒక స్పెషల్ అయితే ఉంది. బట్ బిఫోర్ దట్ ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది రాజా విక్రమార్క చిత్రం నుంచి. ఈ పాట విన్న తర్వాత ఆ సినిమా కబుర్లు మీతో నేను షేర్ చేస్తాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 11 hours 11 minutes 54 seconds లో ఉంది బీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. తెలుగు సినిమా పౌరాణికం నుంచి కమర్షియాలిటీకి మారుతున్న టైం. ఖైదీ, విజేత, మగమహారాజు, శుభలేఖ, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య ఇలాంటి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలను సృష్టిస్తూ చిరంజీవి గారు సుప్రీం హీరో నుంచి మెగాస్టార్గా దూసుకెళ్తున్న టైం అన్నమాట. ఆ టైంలో డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, అంటే దర్శకుని ఇమాజినేషన్కి పర్ఫెక్ట్గా అన్నమాట సిల్వర్ స్క్రీన్ మీద నటించి ప్రేక్షకుల్ని మెప్పించగల హీరోగా గుర్తింపు పొందారు చిరంజీవి. ఇంకా చెప్పాలంటే చిరంజీవి గారితోనే తెలుగు సినిమా కథ, కథనం ఒక సరికొత్త స్పీడ్ అందుకుంది అని చెప్పొచ్చు. మరి ఆ టైంలో రిలీజ్ అయిన ఒక సినిమా గురించి, ఆ సినిమా కబుర్లు నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటా సినిమా? ఈ సినిమాతో ఫస్ట్ టైం బ్రేక్ డాన్స్ తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద చేసిన ఘనత కూడా చిరంజీవి గారికి దక్కింది. గెస్ట్ చేస్తూ ఉండండి, ఏంటా సినిమా, మాట్లాడుకుందాం ఆ సినిమా కబుర్లు.

ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఎస్, చక్కని చుక్కల సందిట్లో చేసిన బ్రేక్ డాన్స్ కి అప్పటి యూత్ అంతా కూడా ఫిదా అయిపోయారు. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు చూడని డాన్స్ చూపించారు చిరంజీవి. మలయాళం సినిమా రీమేక్ గా కోదండ రామరెడ్డి గారు తెరకెక్కించిన సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులు స్వైప్ చేసి కొత్త ఇండస్ట్రీ హిట్ గా అవతరించింది. ఎస్, ఎగ్జాక్ట్లీ అదే మూవీ అండి మీరు గెస్ట్ చేసిన మూవీ పసివాడి ప్రాణం. తెలుగు సినిమా రికార్డ్స్ ని బ్రేక్ డాన్స్ తో షేక్ చేసిన సినిమా పసివాడి ప్రాణం. సినిమా కబుర్లు అయితే మనం మాట్లాడుకుంటున్నాం. సో విజయశాంతి గారు అండ్ అలాగే చిరంజీవి గారి కెమిస్ట్రీ సూపర్బ్ గా ఉంటుంది, అసలు అది మనం చెప్పక్కర్లేదు. అండ్ ఎన్ని మూవీస్ చేశారో కదా వీళ్ళిద్దరూ కలిసి. అండ్ రాజాగా బేబీ సుజిత పర్ఫార్మెన్స్, ముఖ్యంగా రఘువరన్ విలనిజం అన్ని కలిపి పసివాడి ప్రాణం సినిమాను ఇండస్ట్రీ హిట్ గా నిలబెట్టాయి. హాలీవుడ్ మూవీ విట్నెస్ ఆధారంగా దర్శకుడు ఫాజిల్ మలయాళంలో మమ్ముట్టి హీరోగా పూవిన్ను పుదియా పూన్తెన్నాల్ సినిమా చేశారు. అందులో సాంగ్స్ ఉండవు, ఒక విధంగా చెప్పాలంటే ఆర్ట్ ఫిల్మ్ లాగా ఉంటుంది. మరి తెలుగులో మాట్లాడుకుందాం. రైట్ నౌ మీకోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం వస్తోంది ఫ్రమ్ ద మూవీ కొండవీటి దొంగ. అండ్ ఆ తర్వాత మనం బోలెడన్ని సినిమా కబుర్లు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వండర్ఫుల్ సాంగ్ కదా, ఎంత బ్యూటిఫుల్ గా రాశారు అంటే వేటూరి సుందరామూర్తి గారు. ఆ మ్యూజిక్ గానీ, ఆ బీట్ గానీ, ఆ డాన్స్ గానీ ఇప్పటికీ అందరికి కూడా, ఈ జనరేషన్ కూడా సూపర్బ్ గా నచ్చే సాంగ్ అనమాట. ఇంత బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత 11:26 లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి తెలుగు విషయానికి వస్తే పసివాడి ప్రాణం సినిమా అన్నాను కదా, దీన్ని తెలుగులో రీమేక్ చేయాలని అల్లు అరవింద్ రైట్స్ తీసుకున్నారు. కోదండ రామరెడ్డి గారి దర్శకత్వంలో జంధ్యాల గారితో చిరంజీవి గారి ఇమేజ్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేయించి పాటలు పెట్టడానికి అవకాశం లేని స్టోరీలో 5 పాటలు వచ్చేలాగా జంధ్యాల ట్రీట్మెంట్ చేశారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చింది ఈ సినిమా. మాస్ ని మెప్పించే యాక్షన్, చైల్డ్ సెంటిమెంట్, యూత్ కి నచ్చేలా పెద్దలు మెచ్చేలా కథను రెడీ చేశారు. సినిమా అంతా కూడా ఒక చిన్న పిల్లాడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మలయాళం తమిళ్ వర్షన్స్ లో చేసినటువంటి బేబీ సుజితనే తెలుగులో కూడా తీసుకున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే గెస్ట్ హీరోయిన్ గా సుమలత. చిరంజీవి గారికి, సుమలత గారికి ఒక సాంగ్ ఉంటుంది, ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిపోయింది. టైటిల్ కోసం చాలా ఆలోచించారట. సినిమా స్టోరీ అంతా కూడా ఒక మర్డర్ చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ అల్లు అరవింద్ గారు టైటిల్ ని లోగోతో సహా రెడీ చేసి చూపిస్తే పసివాడి ప్రాణం టైటిల్ అందరికీ నచ్చింది. సో రైట్ నౌ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. మనం సుమలత గారు అండ్ చిరంజీవి గారి గురించి ఒక పాట అనుకున్నాం కదా, సో ఆ పాట అయితే నేను మీకోసం ఖచ్చితంగా ప్లే చేస్తాను. పాట విన్న తర్వాత మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి. పసివాడి ప్రాణం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం ఇప్పుడు మీకోసం. ఎంజాయ్ లిజనింగ్.

0: அன்பின் பிரலை.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
2: జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.

0: TFM 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

32:58 ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. సినిమా కథ చాలా సింపుల్ గా ఉంటుంది. ప్రియురాలకి దూరమై మందుకి బానిసైన ఒక యువకుడు దగ్గర పుట్టుకతోనే మాటలు రాని, మాటలు వినిపించని చిన్నపిల్లాడు ఆశ్రయం పొందుతాడు. చేసిన హత్యకు ఆ పిల్లాడే సాక్ష్యం. అందుకని ఆ పిల్లాడిని కూడా చంపాలని విలన్స్ ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు అతన్ని కాపాడుతాడు హీరో. అంతే స్టోరీ. కానీ కథకు ఇచ్చిన ట్రీట్మెంట్ మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. చైల్ సెంటిమెంట్తో పాటు క్రైమ్ ఎలిమెంట్, యాక్షన్, రొమాన్స్ కలగలిపిన సినిమా చిరంజీవి గారి ఇమేజ్ని మరింతగా పెంచిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. చక్రవర్తి గారి సంగీతం గురించి ఎంతని చెప్పాలి చెప్పండి. అన్ని సాంగ్స్ కూడా అంటే మ్యూజికల్ హిట్ అనమాట. ఈ ఆల్బమ్ అంతా కూడా మ్యూజిక్ లవర్స్కి జస్ట్ కిక్ ఎక్కిచ్చింది అంతే. ఈ సినిమాలో ప్రతి పాట కూడా ఒకదాన్ని మించి ఒకటి క్రేజీగానే ఉంటాయి. మధు పాత్రలో మెగాస్టార్, ఇటు విజయశాంతి గారితో లవ్, రాజాతో సెంటిమెంట్, ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నారు.

మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఛాలెంజ్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం వస్తుంది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. 11:44 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
2: Minutes 46 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి లిజనర్స్ అయితే కరెక్ట్ గా గెస్ట్ చేసేసి నాకు మెసేజెస్ కూడా పంపించేశారు, అవన్నీ కూడా మనం సందర్శందులో తప్పకుండా చూద్దాం. అండ్ అప్పట్లో మాస్ కి చిరంజీవి గారి స్టెప్స్ అన్న ముఖ్యంగా పాటలు అంటే ఫుల్ క్రేజ్ ఉండేదట. డాన్స్ మాస్టర్స్ స్టెప్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాళ్ళు. అండ్ కొరియోగ్రాఫర్ తారా గారి కజిన్ ఫాస్ట్ ఫార్వర్డ్ క్యాసెట్ ని పంపిస్తే అందులో డాన్స్ ఆవిడికి బాగా నచ్చిందట. సో అలా చేద్దామని చిరంజీవి గారితో చెప్పారట. మరి తారా మాస్టర్ చెప్పిన వెంటనే ఓకే చెప్పేశారు మన మెగా స్టార్. అదే మనం ఫస్ట్ విన్నాం కదా చక్కని చుక్కల సందిట బ్రేక్ డాన్స్. అప్పట్లో పాటలంటే కాశ్మీర్ లోనే తీసేవారు, ఎక్కడ చూసినా అందాలే అందాలు. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆల్పించిన వేటూరి సుందర రామూర్తి గీతం చక్రవర్తి మ్యూజిక్ కంపోజిషన్ లో పసివాడి ప్రాణం చిత్రం నుంచి మీకోసం వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ಚನರು ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
1: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అప్పట్లో చెప్పాను కదా, అన్ని సాంగ్స్ అంటే ఏ సాంగ్ పిక్చరైజ్ చేయాలి అన్న కూడా ఆల్మోస్ట్ కాశ్మీర్లోనే తీసేవాళ్ళంట. అంటే ఎక్కడ చూసినా అందంగా ఉండేది కదా ఆ ప్లేస్ అనేది. ఈ సినిమాలో అయితే ఒక్క సత్యం శివం సుందరం పాట తప్పించి మిగతా పాటలన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లోనే షూట్ చేశారు. ఇంకొక అద్భుతం చెప్పన, మన బ్రహ్మానందం గారు నటుడిగా అప్పుడే బుడిబుడి అడుగులు వేసుకుని ఈ సినిమాలో కనిపిస్తారు. అండ్ ఆయన అడుగుతారనమాట, బాబు గుర్తుపట్టి అంటే వేరే వాళ్ళని తను అనుకొని ఆ వాకింగ్ స్టైల్ చూసి తను అనుకొని అడుగుతాడు. సో గుర్తుపడితే ఈ బాబుని ఎక్కడన్నా చూసారా మీరు అని అడిగితే ఆయన ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఎంత ఇరిటేటెడ్గా ఉంటారంటే ఆ ఫేస్తో చెప్తూ ఉంటారనమాట, చూడాల్సిన కర్మ నాకేం పడింది అయ్యా అంటే, ఒక్కసారి గుర్తు చేసుకొని చెప్పండి సార్, గుర్తు చేసుకొని చెప్పాల్సిన కర్మ నాకేంటి అయ్యా అంటాడు. సో ఎంత బాగా చెప్తారు అంటే ఆ డైలాగు. సో అప్పుడే స్టార్టింగ్లో అనమాట ఆయన కెరీర్లో. సో సూపర్బ్గా ఉంటుంది మూవీ అయితే మాత్రం. అండ్ కామెడీ కూడా అల్లు రామలింగయ్య గారి కామెడీ కానీ అండ్ విజయశాంతి గారు చిరంజీవి గారి మధ్యన ఉండే సీన్స్ కానీ, అండ్ అసలు ఆ పిల్లాడిదైతే మాత్రం సూపర్ అనమాట. అసలు నీకు ఒక మంచి పేరు పెడతాను అని చెప్పి ఫస్ట్ రాముడు అని, తర్వాత కృష్ణుడు అని, ఆ తర్వాత రాజ్యా లాంటి పేర్రా అని చెప్తారు అనమాట. సూపర్ సినిమా అనమాట ఇది. అండ్ చిరంజీవి గారి ఇమేజ్ని ఒక్కసారిగా అంటే ఖైదీ తర్వాత ఆల్మోస్ట్ ఇంకా డబుల్ ఇమేజ్ చేసేసింది అని చెప్పొచ్చు ఈ సినిమాని అయితే మాత్రం. అంత బ్యూటిఫుల్ మూవీ ఇది. సో ఈ సినిమా కబుర్లు మనం ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. సో 1987 జూలై 23 రిలీజ్ అయింది పసివాడి ప్రాణం. రెగ్యులర్ ఫార్ములాకి భిన్నంగా చేసిన ఈ సినిమా చిరంజీవి గారి కెరీర్లో అనూహ్యమైన మలుపు తీసుకొచ్చిందనమాట. తెలుగు సెంటిమెంట్ సినిమాల్లోనే ఒక కొత్త ఒరవడిని సృష్టించింది ఈ సినిమా. సో బాగున్నాయి కదా ఈనాటి సినిమా కబుర్లు.

మరి సినిమా కబుర్లో ఫైనల్ గా పసివాడి ప్రాణం చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, సత్యం శివం సుందరం. ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతరాని. మన ఇల్లు మన లోకేష్ పేరుతో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ రోజు రెండవ రోజు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ 3,000 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా నిరుపేద కుటుంబాలకు 1,000 కోట్ల రూపాయల ఆస్తి ఇళ్ల పట్టాల రూపంలో అందజేశారు. ఏలూరు నగర ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా సరఫరా చేసేందుకు గాను దెందులూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పూర్తిస్థాయిలో నింపుకునేందుకు వెసులుబాటు కల్పించేలా ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ జిల్లా కలెక్టర్ కె వెట్రుసెల్వికి విజ్ఞప్తి చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ నమోదు ప్రక్రియను 100% విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గాల వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న అన్ని కేసులను ఈ నెల 23వ తేదీలోగా పూర్తిగా పరిష్కరించాలని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యానికి కేంద్రం నుంచి మరింత సహకారం అందించాలని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రులను కోరారు. ఎన్టీఆర్ వైద్య సేవా పరిధిలో ఆయుష్ చికిత్సల అమలుకు ఆయుర్వేద హోమియోపతి యునానీ విధానాల కమిటీలతో పాటు సిద్ధ యోగా నేచురోపతి విధానం కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో పరీక్షలు చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టుకు అవసరమైన భూ సమీకరణపై గుంటూరు జిల్లా తాడికొండలో ఈరోజు గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ రైతులు స్థానిక రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు. దేశీయంగా తయారీ ఉత్పత్తులను పెంచేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పిఎల్ఐ పథకాల వల్ల ఈ ఏడాది మార్చి వరకు 2.4 లక్షల కోట్ల పెట్టుబడులు 14.15 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ లోక్సభకు వెల్లడించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: भारती FM 101.3
1: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

జ్యోతో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకు తెలుసా ప్రోగ్రాంలోకి వచ్చేసాం. మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళారా? ఆల్మోస్ట్ అందరూ వెళ్ళి వస్తూనే ఉంటారు కదా, అంటే బీచ్కి వెళ్తే హ్యాపీగా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు, చక్కగా వెళ్తూ ఉంటారు. సో బీచ్లో నిలబడితే అస్సలు విరామం అనేది లేకుండా అలలు అలా వస్తూ పోతూ ఉంటాయి. అక్కడ ఆడుకోవడం పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా చాలా సరదాగా ఉంటుంది కదా. మరి ఈ అలలతో ఆటలేనా ఇంకేమైనా ఉపయోగం ఉందా తెలుసుకుందాం. ఈనాటి మీకు తెలుసాలో వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 పై మీకు తెలుసా. రైట్ నౌ ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది, నిన్ను కోరి చిత్రం నుంచి కార్తీక్ చిన్మయి పాడినటువంటి గోపి సుందర్ మ్యూజిక్లో ఒక బ్యూటిఫుల్ సాంగ్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

भारती एफएम 101.3। సముద్రపు అలలు అన్నాను కదా, ఈ అలలతో చాలా ఉపయోగాలు ఉంటాయి. అలలు ఎక్కువైనప్పుడు తీరానికి దగ్గరలో నీటి మట్టం పెరుగుతుంది, అప్పుడు ఓడలు ఈజీగా రేవుకి చేరుకోగలుగుతాయి. ఎక్కువ ఆటుపోట్లతో నీటి మట్టాలు పెరగటం వల్ల భారీ సరుకు రవాణా నౌకలు ఓడరేవులోకి సేఫ్గా ప్రవేశించి తిరిగి వెళ్లటం అనేది సులభం అవుతుందన్నమాట. అలలు తీరంలో కాలుష్య కారకాలను సహజంగానే బయటికి పంపించేస్తాయి. నదీ ముఖద్వారాల్లో పేరుకుపోయినటువంటి పూడికను తొలగించడానికి, కలుషిత నీటిని బయటికి పంపించడానికి హెల్ప్ చేస్తాయన్నమాట. అండ్ ఆటుపోటు ప్రవాహాలను ఉపయోగించి నీటి అడుగున టర్బైన్లను తిప్పటం ద్వారా పునరుత్పాదక విద్యుత్తును కూడా పొందొచ్చు.

ఇంకా ఉపయోగాలు ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే విందాం. గాయం మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేను మీకోసం ప్లే చేస్తున్నాను. అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా రాసినటువంటి పాట, చిత్ర గారు ఇంకా అద్భుతంగా పాడినటువంటి పాట ఇప్పుడు మీకోసం వచ్చేస్తోంది.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 12:15. ఇప్పుడు ప్రకటనలు.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.

సముద్రపు అలల గురించి. సో ఏమైనా ఉపయోగం ఉందా ఏంటి? మనం సరదాగా వెళ్ళి వచ్చేస్తున్నారు కదా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, మరి ఈ సముద్రపు అలలతో చాలా ఉపయోగాలు ఉన్నాయి, అవేంటో తెలుసుకుంటున్నాం మనం ఈనాటి మీకు తెలుసాలో. సో మరి ఇంతకు ముందు చెప్పుకున్నవి మాత్రమే కాదండి, చేపల వేటకు అనమాట. సో ఈ అలలు అనేవి చేపల వేటకు కూడా బాగా హెల్ప్ చేస్తాయి. అలలు ఎక్కువగా ఉన్నప్పుడు చాలా చేపలు తీరానికి దగ్గరగా వచ్చేస్తాయి అనమాట, అప్పుడు జాలర్లు ఎక్కువ చేపల్ని పట్టుకోవచ్చు. అలలు సముద్ర జీవావరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తాయన్నమాట, అండ్ సముద్ర తీరాల్లో టైడ్ పూల్స్ ఏర్పడేలాగా చేస్తాయి. అండ్ ఆటుపోట్లు కానీ ఇవి తగ్గినప్పుడు రాళ్ల మధ్యన చిన్న నీటి గుంతలు మిగిలిపోతూ ఉంటాయి కదా, వీటిలో సముద్ర జీవులకు ఆహారం అనేది ఉపయోగపడే ఎన్నో రకాల చిన్న చిన్న మొక్కలు కానీ జంతువులు కానీ ఇక్కడ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఇసుక పీతలు బతకడానికి కూడా బొరియలు తవ్వుకోవడమే కాకుండా తడి ఇసుకలో తగినంత లోతులో ఉండడానికి ఈ ఆటుపోట్లనే అనుసరిస్తాయన్నమాట. మాట్లాడుకుందాం ఇంకా బోల్డని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తోంది పెద్ది మూవీ నుంచి, అండ్ ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని రక్షిత సురేష్ పాడారు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

TFM 101.3. స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు వింటారు.

0: చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుత అస్థిరత, ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత నౌకాదళం కర్ణాటకలోని కార్వార్లో మాహే క్లాస్కు చెందిన రెండవ యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాల్వన్ను జలప్రవేశం చేయించారు. చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ రౌండ్ 32లో ఈరోజు పివి సింధు ఉన్నతి హుడాతో, పురుషుల సింగిల్స్లో లక్ష్యా సేన్ జపాన్కు చెందిన యుషి తనకాతో తలపడతారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు నీట్ వివాదాన్ని లేవనెత్తుతూ నిరసనలకు దిగారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో సభ 12 గంటల వరకు వాయిదా పడింది. ఇక రాజ్యసభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సిక్కింలోని తీస్తా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ టెన్నల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. అనంతరం దేశంలోనే తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలును ప్రారంభించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నీట్ అంశంపై మాట్లాడేందుకు చైర్మన్ అనుమతించారు. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు, గందరగోళం చెలరేగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. నిన్న ప్రధానమంత్రి నివాసం ముందు అనుమతి లేకుండా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధర్నాకు దిగడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆయన ప్రవర్తన బాధ్యతారహిత్యంగా ఉందని విమర్శించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రధానమంత్రి నివాసానికుండే గౌరవము, ప్రాముఖ్యత తెలిసి కూడా రాహుల్ గాంధీ ఇలా ప్రవర్తించడం తగదన్నారు. దేశ ప్రధానమంత్రి భద్రత అనేది అత్యంత కీలకమైన అంశమని, భద్రతా ప్రమాణాలను గౌరవించడం ఎంతో ముఖ్యమని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రస్తుత అస్థిరత, ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఆసియాన్ ఇండియా పోస్ట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఇంధనం, ఆహారం, ఆరోగ్య భద్రతలను తేలికగా తీసుకోలేమని, సవాళ్లను ఎదుర్కొంటూనే భవిష్యత్ అవకాశాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఆసియాన్ ఇండియా సముద్ర సహకార సంవత్సరం అని పేర్కొంటూ సురక్షిత భవిష్యత్తు దిశగా ఇరుపక్షాలు పురోగతి సాధించాలన్నారు.
1: In this era of volatility and disruption, the most visible stress is on supply chains. Energy, food and health security can no longer be taken for granted. Observing international law in that regard is therefore vital. 2026 is the ASEAN-India year of maritime cooperation. At the same time, both India and ASEAN are optimistic about their prospects.
0: భారత అధ్యక్షతన సాంప్రదాయ పరిపూరకమైన సమగ్ర వైద్యంపై బ్రిక్స్ సమావేశం నిన్న చండీగఢ్లో జరిగింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చండీగఢ్లో నిర్వహిస్తున్న 4 రోజుల బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటైంది. బ్రిక్స్ సభ్య దేశాల నుంచి వచ్చిన ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులు, ప్రతినిధులు ఈ రంగంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, జ్ఞానాన్ని, ఉత్తమ పద్ధతులను పంచుకోవడంపై చర్చించారు. ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ప్రధాన ఇతివృత్తం కింద జరిగిన ఈ సమావేశం ఆధారాలతో కూడిన సాంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించడానికి

0: సుస్థిరమైన ఆరోగ్య వ్యవస్థల నిర్మాణానికి తోడ్పడేలా సభ్య దేశాల మధ్య బంధాన్ని పటిష్టం చేసింది. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇరాన్, రష్యా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు పాల్గొని తమ అనుభవాలు పంచుకున్నాయి. అందరికీ సమగ్రమైన సుస్థిరమైన ఆరోగ్య సేవలను అందించడంలో భారతదేశ నిబద్ధతను ఈ సమావేశం చాటి చెప్పింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటకలోని కార్వార్ ఐఎన్ఎస్ కదంబ నావెల్ బేస్లో జరిగిన వేడుకలో 2వ యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ మాల్వాన్ను జలప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమానికి వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 80% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న 8 యుద్ద నౌకల్లో ఇది 2వది. ఈ ఏడాది నౌకాదళంలో చేరిన 7వ యుద్ద నౌక కాగా మరో 12 నౌకలు రానున్నాయి. ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మాట్లాడుతూ, ఆత్మ నిర్భర్ భారత్ దిశగా నౌకాదళం సాధిస్తున్న ప్రగతిని అభినందించారు. ఏవియేషన్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు వాయుసేన కూడా ఇదే వ్యూహాన్ని అవలంబించాల్సి ఉందన్నారు.
1: As far as naval ship building is concerned, India has always had an edge, and we had carried our legacy forward in making ships. So very good progress has been made in our Atmanirbharta as far as ship building is concerned. I just hope that other two services, especially Indian Air Force, learns their lesson as to how Indian Navy has been able to get this whole concept right, where you have your Indian Navy officers who are embedded in your ship building right from the beginning.
0: గత ఏడాది కేరళ తీరంలో అగ్ని ప్రమాదానికి గురైన కార్గో షిప్ నుండి 12 మంది చైనా సిబ్బందిని రక్షించినందుకుగాను చైనా కొత్త రక్షణ అటాషే రియర్ అడ్మిరల్ యు జియాన్ భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 99వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఇరు దేశాల సంబంధాలు పురోగమిస్తున్న తరుణంలో సాయుధ బలగాల మధ్య సహకారం పెరగాలని పిలుపునిచ్చారు. భారత్, చైనాలు కీలకమైన పొరుగు దేశాలని వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో ఇరు దేశాల సంబంధాలు మెరుగుదల పథంలోకి వచ్చాయని అన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా రాజధాని ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మూసివేసినట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. అయితే రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో లైన్లు మారేందుకు సదుపాయం అందుబాటులో ఉంటుందని డిఎంఆర్సీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ రౌండ్ 32లో ఈరోజు భారత స్టార్ పివి సింధు స్వదేశీ క్రీడాకారిణి ఉన్నతి హుడాతో, పురుషుల సింగిల్స్లో లక్ష్యాసేన్ జపాన్కు చెందిన యుషి తనకాతో తలపడతారు. మరొక మ్యాచ్లో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి 21-17, 5-21, 21-17తో ఇండోనేషియాకు చెందిన అల్వీ పర్హాన్ను ఓడించి ప్రీ క్వార్టర్స్కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్లో అర్జున్ హరిహరన్ జోడీ చైనా ద్వయం వాంగ్చాంగ్ లియాంగ్ వికెంగ్ను ఢీకొట్టనుంది. అయితే మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్ రుత్వికా జోడీ తనీషా ధ్రువ్ జంట చైనా చేతిలో ఓడి నిష్క్రమించింది. ఇరాన్ అణుశక్తి కేంద్రాలపై దాడులు చేయవద్దని టెహ్రాన్ హెచ్చరించినప్పటికీ అమెరికా వరుసగా 11వ రాత్రి కూడా ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ బెదిరింపులను అణిచివేయడమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుత అస్థిరత, ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత నౌకాదళం కర్ణాటకలోని కార్వార్లో మాహే క్లాస్కు చెందిన 2వ

0: యాంటీ సబ్మెరైన్ యుద్ద నౌక ఐఎన్ఎస్ మాల్వన్ను జలప్రవేశం చేయించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు? నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
3: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

6:41, 14 seconds లో ఉంది బీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలిసా, ప్రోగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అయితే మనం తెలుసుకుంటున్నాం కదా, అలలు, సముద్రపు అలల వల్ల ఉన్నటువంటి ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ టైం మీరు బీచ్ కి వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా వచ్చి పోయే అలల్ని గమనించండి. బయటికి వచ్చేటప్పుడు ఏమేమి తెస్తున్నాయి, లోపలికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తున్నాయో అబ్జర్వ్ చేయండి. ప్రతి అల ఒకే వేగంతో ఒకే ఎత్తుతో వస్తుందా లేదా ఒకసారి గమనించండి. అలాగే నిమిషానికి ఎన్ని అలలు వచ్చి వెళ్తున్నాయో కూడా లెక్క పెట్టండి. ఇంకోసారి ఇంకో బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇలాగే లెక్క పెట్టి తేడాలుంటే ఆ తేడా ఏంటనేది గుర్తించండి. ఇప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కాబట్టి ఈసారి మీరు బీచ్ విజిట్ చేసినప్పుడు మాత్రం మీ హ్యాపీనెస్ కానీ మీ నాలెడ్జ్ కానీ ఇంకా ఇంకా డబుల్ అవడం అయితే పక్క. మాట్లాడుకుందాం బోల్డైన విషయాలు. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా మీకోసం నేను రెడీ చేసి ఉంచాను. ఏంటంటే స్లీప్ స్టార్ట్ అనమాట, హిప్నిక్ జర్క్ అంటారు. అదేంటో కూడా మనం తెలుసుకుందాం. బిఫోర్ దట్ అంతం మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ట్రాక్ విన్న తర్వాత 12 hours 48 minutes 30 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మనం నిద్రపోతున్నప్పుడు కొన్నిసార్లు ఒక పెద్ద బిల్డింగ్ మీద నుంచి, లేదంటే ఒక ఎత్తైన కొండ మీద నుంచో, లేదంటే ఎక్కడో అంటే సడన్గా కొంచెం హైట్ నుంచో పడిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది కదా. అలా జరిగినప్పుడు ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తాం. అంటే అట్లీస్ట్ బెడ్ మీద నుంచి అయినా సరే ఏదో ఇలా పడిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? అసలు అలా ఎందుకు అనిపిస్తుందో తెలుసా? మనం నిద్రలో ఉన్నప్పుడు అలా ఎత్తు మీద నుంచి పడిపోయినట్లు అనిపించడాన్ని సైన్స్ భాషలో హిప్నిక్ జర్క్ లేదా స్లీప్ స్టార్ట్ అని పిలుస్తారనమాట. ప్రపంచంలో దాదాపు 70% అంటే 70% మంది వరకు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఆ ఫీలింగ్ని అనుభవించే ఉంటారట. జనరల్గా మనం నిద్రలోకి జారుకునేటప్పుడు మన శరీరంలో రకరకాల మార్పులు జరుగుతాయి. మెదడు, కండరాలు నిదానంగా నిద్రాణ స్థితిలోకి చేరుకుంటాయన్నమాట. అయితే కొన్నిసార్లు ఎక్కువ పనిచేయడం వల్ల శరీరం బాగా అలసిపోతుంది కదా, అప్పుడేం జరుగుతుంది? అప్పుడు మనకు తొందరగా నిద్ర పట్టేసినట్లు అనిపిస్తుంది. కానీ అలాంటి టైంలో పడుకోగానే

మెదడు కంటే కూడా ముందుగా కండరాలు రిలాక్స్ అవుతాయి. ఆ హఠాత్ పరిణామాన్ని తప్పుగా అర్థం చేసుకుని మెదడు మన శరీరం కింద పడిపోతుందేమో, లేదంటే కండరాలు పనిచేయడం ఆగిపోతాయేమో అని భయపడుతుందట. అందుకే కండరాలకు చిన్న ఎలక్ట్రిక్ షాక్ లాంటి సిగ్నల్స్ని పంపుతుందన్నమాట. అప్పుడే నిద్రలో ఉలిక్కి పడి లేస్తాం. ఇదంతా కూడా క్షణాల్లోనే జరిగిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే, రోజుల తరబడి సరిగ్గా నిద్రపోకపోవడం, రోజు ఒకే టైంకి నిద్రపోకపోవడం, ఇంకా స్ట్రెస్ ఉంటుంది కదా, ఒత్తిడికి గురవ్వటం, అలాగే పడుకోబోయే ముందు టీలు కాఫీలు ఇలాంటివి తాగడం అన్నమాట. ఇలా చేయడం వల్ల కూడా నిద్రలో ఉలిక్కి లేస్తామట. సో రోజు ఒకే టైంకి పడుకొని ఒకే టైంకి నిద్ర లేస్తే ఎలాంటి ప్రమాదము ఉండదట. అది మ్యాటర్ అన్నమాట. సో ఎక్కువ మరీ ఓవర్గా పనిచేసేసి బాగా స్ట్రెయిన్ అయిపోయి బాగా వీక్ అయిపోయి నిద్రపోయామేమో అనుకుని అలా ఫీల్ అయిపోయి నిద్రలోకి డమ్మని అలా వెళ్ళిపోతాం అనమాట. సో చాలామందికి అయితే ఇది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. ఒక్కొక్కసారి నేను కూడా అలా అనిపిస్తుంది, నాకు డింగును పడిపోయినట్టు అనిపిస్తుంది నిద్రలో. కానీ తీరా చూస్తే ఏంటంటే మనకి ఇంకా ఫుల్గా నిద్ర పట్టదు. సో మన ఏంటంటే బ్రెయిన్ అనేది తప్పుగా అర్థం చేసుకుని నిద్రపోయామేమో అని అనుకుంటుంది అనమాట. సో ఆ టైంలో ఏం చేస్తుందంటే మళ్ళీ ఒక చిన్న ఎలక్ట్రిక్ షాక్ లాంటి ఒక సిగ్నల్ని మనకి పంపించేస్తుంది అన్నమాట. సో దాని ద్వారా మనం ఇలా ఉలిక్కి పడి లేస్తాం అన్నమాట. అది మ్యాటర్. సో ఇది ఈనాటి మీకు తెలుసా బోల్డని విషయాలు తెలుసుకున్నాం కదా మనం. అండ్ నువ్వే నువ్వే చిత్రానికి కేకే పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది. ఈ పాటని వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ తో కనపడి రాణి. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అర్హులైన విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున ఈ ఏడాది 67,47,190 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో 10,120.78 కోట్ల రూపాయలను జమ చేశామని ఎక్స్ వేదికగా లోకేష్ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల సంఘాల ప్రతినిధులతో రాష్ట ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, వేతన సవరణ కమిషన్ పీఆర్సీ అంశాలపై ఉపసంఘం చర్చిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణానికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పెనుగొండ నగర పంచాయతీకి 0.18 TMCల నీటిని కేటాయిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. వర్షపు నీటిని, భూగర్భ జలాలను పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. క్యాచ్ ది రైన్ 2026 కార్యక్రమం అమలుపై సంబంధిత అధికారులతో దృశ్య మాధ్యమ విధానంలో ఆయన సమీక్ష నిర్వహించారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారి దర్శనానికి రేపు జారీ చేయాల్సిన దర్శన టోకెన్లు రద్దు చేసినట్లు టీటీడీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. తిరుపతిలోని 3 కేంద్రాల వద్ద ఈ రోజు టోకెన్లు జారీ చేయబోమని వెల్లడించింది. శుక్రవారం దర్శనానికి రేపు మధ్యాహ్నం నుంచి యథావిధంగా ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేస్తామని పేర్కొంది. కర్నూలులో పికిల్ బాల్ కోర్టును రాష్ట పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అవుట్డోర్ స్టేడియంలో కొనసాగుతున్న పలు అభివృద్ది పనులను అధికారులతో కలిసి మంత్రి ఈ రోజు పరిశీలించారు. మన ఇల్లు మన లోకేష్ పేరుతో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ రోజు 2వ రోజు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ 3,000 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణపై గుంటూరు జిల్లా తాడికొండలో ఈ రోజు గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ స్థానిక రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

రాజా మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్న తర్వాత 1 hour 8 minutes 35 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వైవిధ్ భారతి ఎఫ్ఎం అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం.

30 ఇయర్స్ దాటిన తర్వాత అంటే 30 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్క మహిళ కూడా ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ అయితే పెట్టాల్సిందే, ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా 30 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అయితే పెట్టాలి. యాక్చువల్గా మనం అసలు ముందు నుంచి కూడా ఎప్పుడూ హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూనే ఉండాలి, బట్ 30 ఇయర్స్ దాటిన అంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలన్నమాట. టైంకి మెడికల్ చెకప్లు చేయించుకోవడం కూడా తప్పనిసరి అంటున్నారు ఎక్స్పర్ట్స్. మరి దీనికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈనాటి ధీరాలో. రైట్ నౌ మీకోసం ప్రేమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి ఆత్రేయ గీతం వస్తుంది ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

15:14 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం. ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల మార్పులతో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. 30 ఏళ్లకు పైబడి ఉన్న మహిళలు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. కొన్ని ముఖ్యమైన మెడికల్ టెస్టులు, పరీక్షలు చేయించుకోవడం కూడా ఇంపార్టెంట్ అన్నమాట. రక్తపోటు, ఇంకా కొలెస్ట్రాల్ టెస్ట్ 30 ఏళ్లు దాటిన తర్వాత గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను రెగ్యులర్గా చెక్ చేయిస్తూ ఉండాలన్నమాట. బీపీ ఎక్కువగా ఉంటే గుండెపోటు, స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది. అలాగే అధిక కొలెస్ట్రాల్ ఆర్టరీస్ని బ్లాక్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ను దెబ్బతీసే ప్రమాదం ఉంది. మరి ఈ సమస్యల్ని ఎర్లీ స్టేజ్లోనే గుర్తించడానికి ఈ పరీక్షలు అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. మాట్లాడుకుందాం ఇంకా బోల్డన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను. శతమానం భవతి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం మిక్కిజే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు, ఆక్వా రైతుల సమస్యలకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. తల్లికి వందనం పథకం కింద నిధులను విడుదల చేసిన రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రాజధాని అభివృద్ది పనులకు రైతుల సహకారం కీలకమని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రితో సమావేశమై వచ్చే నెల 1న జరిగే భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్తో సమావేశమై విభజన హామీల అమలు, నిధుల బకాయిలు విడుదలపై అమిత్ షాతో, రాష్ట్రానికి కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులు, పొగాకు, ఆక్వా రైతుల సమస్యలపై పీయూష్ గోయల్తో చర్చించారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం, పోలవరం ప్రాజెక్టు నిధులు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. పొగాకు, ఆక్వా రైతుల సమస్యలకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి మంత్రి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. పొగాకు కొనుగోళ్ల సమస్య, ఆక్వా రైతుల మేత ధరల తగ్గింపు అంశంపైన కేంద్రం సానుకూలంగా స్పందించిందని మంత్రి వెల్లడిస్తూ,
1: ఏదైతే ఈ పొగాకు గాని మనకి ఫీడ్ ఉందో ఈ రెండు విషయాలకు సంబంధించిన మంత్రులందరినీ కలిశారు. సమస్యని పరిష్కారం చేయడానికి శరవేగంతో ముందుకెళ్తున్నారు. ఈ ఫీడ్ ధరలకి రెండు విషయాలు. ఒకటి, ఫిష్ ఆయిల్, ఫిష్ మీల్ మన దేశం నుంచి మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోతుంది. దాన్ని డొమెస్టిక్ గా ఇవ్వడం లేదు కాబట్టి దాని ప్రభావం ధరల మీద ఎక్కువగా పడుతుందని చెప్తే ఇది కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో పాటుగా ఏవైతే సమస్యలు ఉన్నాయో త్వరలో పరిష్కారం జరుగుతుంది.
0: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారుల సంఘాల ప్రతినిధులతో రాష్ట ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, వేతన సవరణ కమిషన్ పీఆర్సీ అంశాలపై ఉపసంఘం చర్చిస్తోంది. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, వై సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్తో పాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఒకే ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ వర్తించేలా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన విద్యార్థులకి 15,000 రూపాయల చొప్పున ఈ ఏడాది 67,47,190 మంది విద్యార్థుల తల్లులకు చెందిన బ్యాంకు ఖాతాల్లో 10,120.78 కోట్ల రూపాయలను జమ చేశామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా లోకేష్ వెల్లడించారు. నిధుల జమా ప్రక్రియ ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతుంది. పిల్లల చదువులే రాష్ట్రానికి వెలకట్టలేని పెట్టుబడని, పిల్లలను చదివిస్తున్న ప్రతి తల్లికి వందనాలు అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టుకు అవసరమైన భూ సమీకరణపై గుంటూరు జిల్లా తాడికొండలో ఈరోజు గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ స్థానిక రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూ సమీకరణ విధానం, ప్లాట్ల కేటాయింపుపై రైతులు వ్యక్తం చేసిన సందేహాలను మంత్రి నారాయణ నివృత్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధాని అభివృద్ది పనులకు రైతుల సహకారం కీలకమని, వారి ప్రయోజనం భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను కేటాయిస్తున్నామని మంత్రి వివరిస్తూ,

0: ఇవ్వంగానే దాన్ని లేఅవుట్లేసి ప్రాక్టీస్ చేస్తాము. అంతేకాకుండా ఇంకొకటి, మన యొక్క ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి ల్యాండ్ తీసుకున్నాము, 16,600 ఎకరాల ల్యాండ్ ఫిల్లింగ్ పెట్టాము. అందువల్ల ఖచ్చితంగా 85% ల్యాండ్ రాగానే ఇమీడియట్ గా మీకు ప్లాట్లు అలాట్ చేసేసి డిజైన్ ఏమో 6 వరుసలు 9 వరుసలు చేస్తాం, బట్ 2 వరుసలు ఫస్ట్ చేస్తాం. ఫస్ట్ 2 వరుసలు కంప్లీట్ చేసి ఎలక్ట్రికల్ లైన్స్ చేసి మీకు మార్కులు చేసి చేస్తాం. మీరు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు, మీరు ఏదైనా చేసుకోవడానికి వీలవుతుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కర్నూలులో పికిల్ బాల్ కోర్టును రాష్ట పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీసీ భరత్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా అవుట్డోర్ స్టేడియంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. క్రీడాకారుల కోసం ప్రపంచస్థాయి ప్రమాణాలతో సింథటిక్ వాకింగ్ ట్రాక్, వాలీబాల్ కోర్టును నిర్మిస్తున్నామని తెలిపారు. స్టేడియంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక నిధులు సమకూర్చి అభివృద్ది చేపడతామని మంత్రి వివరించారు. గత 2 ఏళ్లలో మంగళగిరిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిచ్చి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ 2 రోజుల కార్యక్రమంలో భాగంగా పేదలకు ఈరోజు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా కొండవాలు, అటవీ, దేవాలయ భూముల్లో నివసిస్తున్న అర్హులకు పారదర్శకంగా పట్టాలు పంపిణీ చేశామని చెప్పారు. ఇంటి పట్టాలతో పాటు భూగర్భ డ్రైనేజీ, 100 పడకల ఆసుపత్రి, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: మొదటి విడత కింద 3,000 ఇల్లు పట్టాలు ఇచ్చాం. ఈ రోజు 2వ విడత కింద ఇంకొక 3,000 ఇంటి పట్టాలు మేము అందజేస్తాం. తల్లి పట్టాలు అందించే కార్యక్రమం చాలా కఠినమైన కార్యక్రమం. ఇచ్చిన హామీ మేరకు బట్టలు పెట్టి గౌరవంగా మీకు ఇంటి పట్టాలు అందజేస్తున్నాం. 100 పడకల ఆసుపత్రులు కానివ్వండి, గ్రామాల్లో పార్కులు కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అంటే రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా కూడా నాకున్న మిత్రులు, అనేక కంపెనీలు తెలిసిన వారు ఉంటే వాళ్ళకున్న సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ రోజు మంగళగిరి నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం.
1: ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో పరీక్షలు, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని 17 బోధనాసుపత్రుల్లో ప్రత్యేక కోవిడ్ పడకలు, మాస్కులు, పీపీఈ కిట్లు, అవసరమైన మందులు సిద్దంగా ఉంచామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన కిట్లు, ఔషధాలను స్థానికంగానే కొనుగోలు చేసేందుకు ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు అనుమతి ఇచ్చామని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. వర్షపు నీటిని, భూగర్భ జలాలను పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. క్యాచ్ ది రెయిన్ 2026 కార్యక్రమం అమలుపై సంబంధిత అధికారులతో దృశ్య మాధ్యమం విధానంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్రతి ఇల్లు, ప్రభుత్వ కార్యాలయం, విద్యాసంస్థల్లో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు, ఆక్వా రైతుల సమస్యలకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. తల్లికి వందనం పథకం కింద నిధులను విడుదల చేసిన రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రాజధాని అభివృద్ది పనులకు రైతుల సహకారం కీలకమని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఇదిగో కోడల్ పిల్ల, ఏంటత్తయ్యా? ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
4: ఏంటవి?
3: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
4: మరి ఇచ్చి పుచ్చుకోడాలు?
3: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
4: ఓ,
3: ఎలాగంటే యూపీఐతో?
4: అలాగా?
3: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
4: అదేంటత్తయ్యా?
3: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
4: అబ్బా, చాలా అండి అత్తయ్యా.
5: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
6: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
7: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: com. Instant premium payments, 360 degree policy details, quick access to policy benefits, policy updates, revival, paperless eKYC.
1: LIC, ప్రతిక్షణం మీకు తోడుగా.
2: ఇదిగో కోడలి పిల్ల, ఏంటత్తయ్యా? ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
3: ఏంటవి?
2: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
3: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
2: అదేమంటే
3: మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
2: ఓ,
3: ఎలాగంటే యూపీఐతో?
2: అలాగా?
3: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
2: అదేంటత్తయ్య?
3: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
2: అబ్బా, చాలా అండత్తయ్య.
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
5: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా మన సాంప్రదాయాలు అవగాహన, శ్రీమతి ఓగిరాల శారద గారి ప్రసంగం వినండి.
2: సాంప్రదాయం ఒక ఊరికో ఒక రాష్ట్రానికో ఒక దేశానికో సంబంధించింది కాదు. ఎందుకంటే సాంప్రదాయం వారి వారి పరిసరాల్లో ఉన్న దేవుళ్ళు కావచ్చు, పితృదేవతలు కావచ్చు. కొన్ని ఊళ్ళల్లో అమ్మవారు గ్రామదేవతగా ఉంటారు. ఆ గ్రామదేవతకు ప్రతి సంవత్సరము ఆ ఊరి ప్రజలంతా కలిసి చీరా సారే పెట్టడం, ఇంకా కొన్ని ఊళ్ళల్లో బోనాలు జాతరలు ఊరేగించడం, ఇలా చెబుతూ పోతే చాలా సాంప్రదాయాలు ఉంటాయి. దేశానికి, రాష్ట్రానికి, ఊరికి ఇలా రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి. ఇలా ఇంటింటికి కూడా ఒక సాంప్రదాయం ఉంటుంది. పూర్వం కఠినమైన సాంప్రదాయాలను పాటించేవారు. కాలమాన పరిస్థితుల వలన, కాల వేగమంతమైనందు వలన తేలికపాటి సాంప్రదాయాలను పాటిస్తున్నారు. అలాగే చాలామందికి తెలియని విషయము, సాంప్రదాయం వేరు, ఆచారం వేరు. కొన్ని సందర్భాలలో సాంప్రదాయం అందరికీ కలిపి ఉంటుంది, ఇంటింటికి ఒక ఆచారం ఉంటుంది. మన పూర్వీకులు ఆచారాన్ని అవలంబించి, అంటే ఆచరించి, మనకు అందించిన పద్ధతులు లేక అలవాట్లు, అలాగే గురుపరంగా కూడా కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు కూడా అనాది నుండి మనకు అలవాటుగా వచ్చాయి. ఈ సాంప్రదాయాలు ఒక సమైక్యతని, ఒక సమాజాన్ని, ఒక విశ్వ మిత్రుత్వాన్ని, అందరినీ ఒక చోట చేర్చి అందరూ కలిసి మెలిసి పనిచేసే సమాజాన్ని మనకు అందించింది ఈ సాంప్రదాయం. తరతరాల నుండి మనకు జీవిత పాఠాలను పూర్వీకుల నుండి వారి వారి వారసుల ద్వారా మనకు అందిస్తోంది. సాంప్రదాయం ఒక చెట్టు వంటిది. చెట్టుకు ఎన్ని వేర్లు ఉన్నాయో అన్ని సాంప్రదాయాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. సమాజానికి కావలసిన పద్ధతులను, విలువలను, సమాజ నిర్మాణం కోసం కొమ్మలుగా పనిచేస్తున్నాయి ఈ సాంప్రదాయాలు. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు బొట్టు పెట్టడం, పూలు ఇవ్వడం, తాంబూలం ఇచ్చి ఏదో ఒక పండు కానీ కాయ కానీ ఇచ్చి పంపించడం మన సాంప్రదాయం. ఇలా చెబుతూ పోతే మన సాంప్రదాయాలు అనాది నుండి మన పూర్వీకులు ఎన్నో పెట్టారు, అవన్నీ మనం పాటించడం మానేస్తున్నాము. జీవన విధానంలో మనం నగరాలకు తరలి వెళ్ళిపోతున్నాము. మన గ్రామదేవతలకు సంబంధించిన గ్రామాలను, పండుగలను, సాంప్రదాయాలను అన్నిటినీ దూరం చేసుకుంటున్నాము. ఒత్తిడి కారణంగా కావచ్చు, పరిసరాలను మారడం వల్ల, బంధుత్వాలు దూరం అవడం వల్ల పెద్దలతో కలిసి జీవించడం తక్కువ కావడం కావచ్చు. సాంప్రదాయం అనేది ఒక దేశానికి, ఒక ఊరికి, ఒక రాష్ట్రానికి అన్ని విధాల గౌరవాన్ని, కుటుంబ విలువలను తెచ్చిపెడుతుంది. ఈ రోజుల్లో ఆ విషయం మర్చిపోతున్నారు కొందరు. కొంతమందైనా పాటిస్తున్నారు కాబట్టి ఇన్ని వేల వందల సంవత్సరాలైనా ఆ సాంప్రదాయ విలువలు బ్రతికే ఉన్నాయి. ఈ రోజుల్లో పిల్లలకు వాటి విలువలను, పద్ధతులను కొంతమంది మాత్రమే చెప్తున్నారు. ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్లను గౌరవించటం మన సాంప్రదాయం. అతిథిని గౌరవించటం, అతిథి మర్యాదలు చేయడం, పెద్దలకు

నమస్కరించడం, పెద్దలను గౌరవించడం ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఈ కాలంలో బిజీ అనే ఒక మాటతో పిల్లలకు మంచి చెడు నీతి న్యాయం చెప్పడం మానేశారు కొంతమంది. దానివల్ల భావి భారత తరంలో తయారవుతూ ఎదుగుతున్న యువతకు మంచి చెడు తెలియక చెప్పేవాళ్లు లేక పెడద్రోవ పడుతున్నారు, స్వార్థం పెరిగిపోతూ బ్రతుకుతున్నారు. దీనివల్ల కుటుంబ విలువలు తగ్గుతాయి. ఒక పదేళ్ల తర్వాత ఈమాత్రమైన సాంప్రదాయాలు ఉంటాయా అని చాలా మంది పెద్దలకు భయం వేస్తోంది. ఎందుకంటే సాంప్రదాయం అంతా కుటుంబ విలువలతో ముడిపడి ఉంటుంది. అందరూ కలిసినప్పుడే ఒక సాంప్రదాయం నడుస్తుంది. అది మంచిదైనా చెడుదైనా సాంప్రదాయమే. మనకు పెద్దలు పూర్వీకులు అనాది నుండి ఎన్నో విధాల మనకు చెప్పి ఆచరించి మన మనసు లోతుల్లోకి పాతుకుపోయే విధంగా తెలియచేశారు. అవన్నీ మనము మర్చిపోతున్నాము. సాంప్రదాయం అనేకానేక సాంస్కృతిక వారసత్వాలకు, బలమైన సామాజిక పూర్వీక సమాజ నిర్మాణానికి మధ్య ఉన్న కీలకమైన అనుబంధాన్ని అనుసంధాన్ని సూచిస్తుంది. కొన్ని సాంప్రదాయ విలువలను మనం సమాజానికి అందిస్తే సమాజ నిర్మాణం నైతిక విలువలు పెరిగి సాంప్రదాయ విలువలు బలపడతాయి. ఈ వేగవంతమైన జీవన విధానంలో మనకు కావలసినవి ఎంతో కొంత మనం అందుకుంటున్నాము. అలాగే ఈ సాంప్రదాయ జీవన విధానంలో పిల్లలకు అవకాశం ఉన్నంత వరకు తెలియచేయవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది. కులానికి, జాతికి, కుటుంబానికి, రాష్ట్రానికి సాంప్రదాయాలు ఉన్నాయి. మర్చిపోకుండా తల్లిదండ్రులు పాటిస్తూ తమ పిల్లలకు తెలియచేస్తే భావి భారత తరాల సాంప్రదాయ పునాదులు చెక్కు చెదరకుండా ఉంటాయి. సంక్రాంతి వచ్చిందంటే గొబ్బిళ్ళు పెట్టడం మన సాంప్రదాయం. అవి పిడకలుగా కొట్టి రథసప్తమి రోజు పాల పొంగలి పెట్టడం, ఇంకా కొన్ని ప్రాంతాలలో నువ్వులు ఉండలుగా చేసి అందరికీ పంచిపెడతారు. ఇది సైంటిఫిక్ రీజన్గా కూడా మన ఆరోగ్యానికి సంబంధించింది. మన పెద్దలు పూర్వీకులు ఇవన్నీ ఆలోచించి మనకు అందించారు. మన పూర్వీకులు అనాది నుండి మనకు అందించిన వరం. సంక్రాంతి పండగకు హరిదాసులు వచ్చేవారు. నెత్తిన కుదురు పెట్టుకుని ఆ కుదురు మీద పాత్ర ఉంచి ఆ పాత్రకు బంతిపూలు చుట్టి చేతిలో చిరతలు పట్టి కాళ్లకు గజ్జెలు పెట్టి పాటలు భజనలు పాడుతూ ప్రతి ఒక్కరి వాకిలికి వచ్చి నిలబడితే ఆ హరిదాసు పాత్రలో అందరూ బియ్యం వేసేవారు. ఆ సంవత్సరమంతా వారి కడుపు నిండా తినడానికి సామాగ్రిని ఇచ్చేవారు ఊరి ప్రజలు. ఇది మన సాంప్రదాయం. గంగిరెద్దులు ఊరేగించి ధనుర్మాసం నెలంతా అందరూ ఆనందంగా గడిపేవారు. ఇలా సాంప్రదాయాలు ఎన్నో తరతరాల జ్ఞానం. ఇది జీవిత పాఠాలను నేర్పిస్తుంది. ఇంతటి శాంతియుత సమాజాన్ని ప్రోత్సహిస్తుంది ఈ సాంప్రదాయం. మన పెద్దలు అందించిన పౌర బాధ్యతలను గుర్తు చేస్తుంది మరియు ప్రగతి అనుకూలతను పెంచుతుంది. చారిత్రక విలువలు ఆధునిక అవసరాలను మేళవిస్తుంది. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసి మెలసి నడవాలని ఈ సాంప్రదాయం నిర్దేశిస్తుంది. ఎందుకంటే మనము ఆచరించే ప్రతిదీ సాంప్రదాయమే. కొత్త తరాల వారు ఈ సాంప్రదాయాలను తేలికగా తీసి పడేస్తున్నారు. కానీ ఒకసారి ఆచరించి చూస్తే అందులోని ఆనందం ఏమిటో తెలుస్తుంది. 10 మందిని కలుపుకొని వెళ్లటం వల్ల ఆనందంతో పాటు రకరకాల సాంప్రదాయాలు మనకు తెలుస్తాయి. మనకు ఎవరూ వద్దు, మనకు మనమే అని బ్రతకడం వల్ల మన ఆచారాలు సాంప్రదాయాలు మంట కలిసిపోతున్నాయి. ఆడది ఋతుస్రవము అయిన సందర్భంలో ఆ 3 రోజులు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక ప్రక్కగా కూచోపెట్టడం మన సాంప్రదాయంలో ఒక భాగమే. ఎందుకంటే ఆ సమయంలో ఆడవారికి శరీరం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సైంటిఫిక్ రీజన్గా కూడా ఈ ప్రక్రియ చాలా మంచిది. ఆచారం అనండి, దీన్ని సాంప్రదాయం అనండి, ఇంచుమించు అన్ని చోట్ల ఈ విధానాన్ని అందరూ అవలంబిస్తున్నారు. సాంప్రదాయం అత్యంత నిర్దేశమైనది, స్థానికమైనది, ధార్మికమైనది. ఒకే కుటుంబానికి చెందిన ఆచారమైన సాంప్రదాయమైన కొన్ని సందర్భాలలో వేరొక కుటుంబాలు కూడా ఈ సాంప్రదాయాన్ని ఆచరించవచ్చు. అలా ఆచరించే పద్ధతులు మన ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్ళు కావచ్చు, రజస్వలం అయినప్పుడు కావచ్చు, సీమంతం కావచ్చు, ఉపనయనము, ఇలా ఎన్నో సాంప్రదాయాలు మన భారతదేశంలో మనము గమనిస్తూ ఉంటాము. ఇంచుమించు పెళ్లిళ్లల్లో అన్ని వర్గ

కాలాల్లోనూ అరుంధతి నక్షత్రాన్ని చూపించటం మన భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యమైన సాంప్రదాయంగా ఈరోజుకు తప్పక కొనసాగుతోంది. ఇలా ఎన్నో సాంప్రదాయాలు అనాది నుండి తరతరాలుగా మనల్ని మంచి మార్గంలో నడవటానికి, 10 మందిని కలుపుకుని వెళ్లటానికి ఎంతో తోడ్పడుతున్నాయి. బిడ్డ పుట్టిన తర్వాత నామకరణం బారసాల అంటారు చేస్తాము. అప్పుడు 10 మందిని పిలిచి భోజనాలు పెట్టి మనకున్న దానిలో అందరినీ కలుపుకుని చక్కగా సాంప్రదాయాన్ని పాటిస్తాము. ఊరిలో ఉన్న కొంతమందికైనా ఏదో ఒకటి ఇచ్చి పంపుతాము. దీనివల్ల సమైక్యత, సమభావము, అందరూ ఆనందంతో కలిసిమెలిసి జీవించే విధంగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఇలా ఎన్నో పండుగల ద్వారా, ఎన్నో వేడుకల ద్వారా మనము వెళ్ళటం, వాళ్ళు మన ఇంటికి రావటం, అందరూ కలిసి ఆనందంగా గడపడం, ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయాల వల్ల చాలామందికి ఉపాధి కూడా లభిస్తోంది. పూలు, పండ్లు, కొబ్బరికాయలు, నూనె, ఒత్తులు, ఇలా కావలసిన సామాగ్రిని అమ్మేవాళ్లకు ఈ సాంప్రదాయాల ద్వారా చాలా వరకు ఉపాధి కల్పించబడింది. సాంప్రదాయ విలువలు తెలిసిన వారు మాత్రం ఈరోజుకు ఈ సాంప్రదాయాలను పాటిస్తూనే ఉన్నారు. ఈ విధంగా పాటించటం వలన మన ఊరు కానీ, మన ఇల్లు కానీ, రాష్ట్రం కానీ, మన భారతదేశం కానీ సస్యశ్యామలంగా ఉండటానికి ఎంతో అవకాశం ఉంది. ఈ విధంగా మన పూర్వీకులు అందించిన ఈ సాంప్రదాయాలను మనం ఆచరిస్తూ మన పిల్లలకు ఈ ఆచరణలను తెలియజేయగలిగితే ముందు తరాలకు అందుతాయి. మన ముందు తరాలు మంచి మార్గంలో ఉంటాయి. సాంప్రదాయ ఆచార విలువలు తెలుసుకొని వాటిని సక్రమంగా పాటిస్తూ వాటి మూలాలను తెలుసుకొని మంచి మార్గాన వెళుతున్నవారు ఈ రోజుల్లో కూడా కోకొల్లలుగా ఉన్నారు. 10 మందిని కలుపుకొని వెళుతున్నారు. ఒక ఆచారం ఒక రోజులో సాంప్రదాయం కాదు. అనుభవం, ఆచరణ, స్వీకరణ, తరతరాల బోధన ఈ సాంప్రదాయం. కొన్ని సాంప్రదాయాలు ఒకే కాలంలో లేదా ఒకే గ్రంథం ద్వారా ఏర్పడలేదు. వేల సంవత్సరాల చరిత్రలో సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు తాత్విక పరిణామాల ద్వారా ఈ సాంప్రదాయాలు అభివృద్ధి చెందాయి. ఆ రోజుల్లో రకరకాల తెగలు ఉండేవారు. వారు కఠినమైన సాంప్రదాయాలను ఏ తెగకు సంబంధించిన వారు వారి వారి పరిసరాల అనుగుణంగా ఈ సాంప్రదాయాలను నిర్మించారు. సాంప్రదాయాల నిర్మాణంలో ప్రధాన ఆధారాలు వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతులు, పురాణాలు, ఇతిహాసాలు, ఆగమనాలు, స్థానిక జానపద ఆచారాలు, ఇవి అన్నీ కలిసి హిందూ సాంప్రదాయ వైవిధ్యాన్ని నిర్మించాయి. వేదాలు హిందూ సాంప్రదాయాలకు పునాదులు. వేదాలను శృతి అని పిలుస్తారు. అనేక శతాబ్దాల పాటు ఈ జ్ఞానం లిఖిత రూపంలో కాకుండా మౌనిక పరం ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో సురక్షింపబడింది. ప్రపంచంలో అత్యంత విశిష్ట జ్ఞానం, పరిరక్షణ విధానాలలో ఒకటిగా పరిగణింపబడుతున్నాయి ఈ సాంప్రదాయాలు. పాత తరాల వారు కఠినమైన ఆచార సాంప్రదాయాలను ఇష్టపడతారు. కొత్త తరాల వారు ఎక్కువ వ్యక్తిగత స్వేచ్ఛను ఇష్టపడతారు. సంస్కృతి, సాంప్రదాయం ఒక ప్రవాహంలా ప్రవహిస్తోంది. ఏదైనా ఒక కార్యక్రమం నెరవేరిందంటే నేను చేశాను అనకూడదు. ఎంతో మంది కలిసి నిర్వహిస్తేనే ఇవి నిలబడతాయి. ఆచారం అనేది పాటించవచ్చు, లేకపోతే మానేయవచ్చు. సాంప్రదాయం అలా కాదు. సంస్కృతి వేదాల ద్వారా వచ్చింది. వంశానికి ఒక సాంప్రదాయం ఉంటుంది, ఊరికి ఒక సాంప్రదాయం ఉంటుంది. ఈ సాంప్రదాయంలో పండుగలు, పూజలు, రావి చెట్టుకు పూజ చేయటం, ప్రదక్షిణలు చేయటం, పిల్లలకు చెవులు కుట్టడం, ఇంకా ముఖ్యంగా మన భారతదేశంలో పెళ్లైన ఆడవారు కాలి 2వ వేలికి మట్టెలు పెట్టడం, ఈ విధంగా ధరించడం వల్ల రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. దానివల్ల మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఇంకా చేతికి గాజులు వేసుకుంటారు. ఆ గాజుల ద్వారా మణికట్టుకు ఉండే నరాలకు ఒత్తిడి కలిగి రక్త ప్రసరణ చక్కగా జరిగి ఆడవారు చురుకుగా ఉంటారు. అలాగే నమస్కారం పెట్టడం ద్వారా మన చేతివేళ్లు, అరచేతులు కలుస్తాయి. దానివల్ల మన మెదడుకు నరాలు బాగా పనిచేస్తాయి. దానితో పాటు మనం ఎవరికైతే నమస్కరించామో వారికి మన మీద మంచి అభిప్రాయం ఉంటుంది. మనల్ని గుర్తుపెట్టుకునేలా చేస్తుంది ఈ సాంప్రదాయం. మనం భోజనం చేస్తున్నప్పుడు పద్మాసనం వేసుకుని కూర్చుంటాం.
దీన్ని సుఖాసనం అంటారు. అలా కూర్చుని తినడం వలన మన జీర్ణక్రియ

బాగా పనిచేస్తుంది. ఇది ఒక సాంప్రదాయంగా మన పెద్దలు మనకు అందించారు. చూడండి, పూర్వకాలం మనకు రాగి నాణాలు ఉండేవి. అవి ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. మన పెద్దలు యాత్రలకు వెళ్ళినప్పుడు నదులలో ఈ నాణాలను వేసేవారు. ఆ నీటిలో అవి ఎక్కువ కాలం ఉండటం వల్ల నీరు శుద్ధి జరిగి ఆరోగ్యవంతమైన నీటిని మనకు ఈ నదులు అందించేవి. ఈ రోజున రాగి చెంబులో నీరు ఉంచి ఉదయం లేవగానే మనం త్రాగుతున్నాము. ఎలా చూసినా సమాజాన్ని మంచి మార్గంలో పెట్టడానికి, మంచి పద్ధతులు సక్రమంగా నిర్వహించడానికి ఈ సాంప్రదాయాలు ఉపయోగపడుతున్నాయి. రామాయణ భారతాలు, భాగవతాలు, ఎన్నో పురాణాలు సంస్కృతిని, సాంప్రదాయాలను మనకు తెలియచేశాయి. ఇంటిలో తులసి చెట్టు ఉండాలని మనకు బోధించారు. ఈ రోజుకు ఇంచుమించు అన్ని ఇళ్లల్లోనూ కూడా తులసి మొక్క ఉంటుంది. దాని ఉపయోగాలు చాలా. తులసి ఆకు కఫానికి ఎంతో గొప్పగా పనిచేస్తుంది. ఆ రోజుల్లో ఈ సాంప్రదాయాలను ఆచరించడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నన్ని వసతులు అప్పుడు లేవు. ఆచార సాంప్రదాయాలను పాటించాలంటే ఎన్నో అమర్చుకోవాలి. వాటి కోసం చాలా దూరం ప్రయాణం చేసి కావలసినవి తెచ్చుకుని శ్రమ అనుకోకుండా కష్టపడి కఠినమైన పద్ధతులు ఆచరించి మనకు అందించారు. ఈ రోజుల్లో కొందరు ఆచారాలను, సాంప్రదాయాలను, సంస్కృతులను పక్కన పెడుతున్నారు. అలా కాక అందరూ వాటి విలువ తెలుసుకొని ఆచరిస్తూ ముందు తరాలకు అందిస్తారని భావిస్తున్నాను.

కార్యక్రమంలో ఇప్పుడు చెదపురుగులు నివారణ మార్గాల గురించిన విశేషాలు.

కష్టాలు వింటారు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టుకోవాలనే కల ఉంటుంది. అయితే ఇల్లు కట్టేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ఇంటి లోపల కూడా అంతే జాగ్రత్తలు పాటిస్తున్నారు. అంటే ఇంటీరియర్ డెకరేషన్ విషయం అని చెప్పుకోవచ్చు. కబోర్డ్స్ దగ్గర నుండి టైల్స్ దగ్గర వరకు ప్రతీది కూడా చూసుకొని మంచిగా చేసుకుంటున్నారు. ఇల్లు అనేది మనకు నీడను భరోసాను ఇచ్చేదనే చెప్పాలి. ఇల్లు ఉంటే మిగతావి అన్నీ కూడా సాధించుకోవచ్చు అని చాలామంది అనుకుంటారు. బయట ఎన్నో పనులు చేసి కష్టపడి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఉండే ఆనందమే వేరు. అయితే ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ ఒక్కొక్కసారి రకరకాల క్రిమికీటకాలు మనకు తెలియకుండానే ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఈ క్రిమికీటకాలలో ఒకటి చెద పురుగులు. చెద అనేది పట్టిందంటే ఇంటి మొత్తం కూడా పాకేస్తుంది. మరి అలాంటి ఈ చెద పురుగుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెద లేదా చెద పురుగులు, ఇవి ఒక విధమైన కీటకాలు. వీటిని సాధారణంగా తెల్ల చీమలు అని పిలిచినప్పటికీ ఇవి నిజమైన చీమలు మాత్రం కావు. ఇవి సామూహికంగా గుంపులుగా ఉంటాయి. ఇవి ఎక్కువగా కూడా కలప సంబంధమైన చెక్క వస్తువులు, ఎండిన ఆకులు, మట్టి, జంతువుల పేడ వీటి ఆహారమనే చెప్పాలి. ఇవి కట్టడాలకు, పంటలకు, అడవులకు నష్టం కలిగిస్తాయి. ఇంట్లోకి చేరే బొద్దింకలు, ఈగలు, ఎలుకలు వీటిని మనం గుర్తించడం సులభమైతే ఈ చెదపురుగులను గుర్తించడం కొంచెం కష్టమే. అయితే ఈ చెదపురుగులన్నీ కూడా మానవాళికి చేసే హాని ఎక్కువనే చెప్పాలి. ఈ చెదపురుగులను మొదటి దశలోనే గుర్తించకపోయినట్లయితే అవి ఇంటి మొత్తంగా పాకుతాయి. ఇవి స్వల్పంగానైనా సూచన ఇవ్వకుండానే ఇంటి ఫర్నిచర్ మరియు చెక్క వస్తువులన్నింటినీ కూడా నాశనం చేస్తాయి. వీటిని గుర్తించడం, నాశనం చేయడం వంటివి కొంత ఒత్తిడినైతే కలిగిస్తాయి. చెదను గుర్తించడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. అవి ఏంటంటే గోడలు లేదా పునాదులు వెంట మట్టి రాలడం, చెక్కను చేతితో కుడితే బోలుగా ధ్వని రావడం, చెదపురుగుల రెక్కలు లేదా రెట్టలు కనిపించడం. ఈ చెదపురుగులు తేమగా చీకటిగా ఉన్న ప్రదేశాలలో ఎక్కువగా ఉండి తమ సంతతిని పెంచుకుంటాయి. ఇంట్లో చెక్క వస్తువులకు చెద పట్టింది అని తెలియగానే వీటి నివారణకు కొన్ని చిట్కాలు పాటించాలి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. వేప నూనె. ఈ నూనె చేదుగా ఉండటం వల్ల దీని వాసనకు చెదపురుగులే కాకుండా నల్లులు కూడా చనిపోతాయి. అంటే ఇది సహజ క్రిమినాశకంగా పనిచేస్తుంది. దీనిని ఈ కీటకాలు ఉన్నటువంటి ప్రదేశంలో స్ప్రే కనుక చేసినట్లయితే సహజ పెస్ట్ కిల్లర్గా ఉపయోగపడుతుంది. తర్వాతది లవంగ నూనె. ఇది మనందరికీ కూడా తెలిసిందే. లవంగాలతో చేసిన నూనె చాలా ఘాటుగా ఉంటుంది. అరకప్పు నీటిలో 3 చుక్కల లవంగ నూనెను కలిపి స్ప్రే బాటిల్లో వేసి చెదపురుగులు ఉన్న చోట మొత్తంగా స్ప్రే చేయాలి. ఇది కూడా సహజ సిద్ధమైన క్రిమినాశనంగా పనిచేస్తుంది. నారింజ నూనె. ఇంట్లో చెదపురుగులను తరిమికొట్టడానికి మరో శక్తివంతమైన నూనెగా ఈ నారింజ నూనెను చెప్పుకోవచ్చు. ఈ నూనెలో డి లిమోనెన్ ఉంటుంది. ఈ నూనెను కూడా నీటిలో కలిపి స్ప్రే చేస్తే చెదపురుగులు నాశనం అవుతాయి. మరొకటి బోరిక్ యాసిడ్. దీనిని బోరాక్స్ అని కూడా పిలుస్తారు. చీమలు, బొద్దింకలు, నల్లులు, చెదపురుగులు వీటన్నింటి మీద కూడా ఈ బోరిక్ యాసిడ్ చెల్లినట్లయితే ఇది మంచి రసాయనంగా పనిచేసి వాటిని తరిమి కొడుతుంది. అంటే బోరిక్ యాసిడ్ చల్లినప్పుడు ఇవన్నీ కూడా చనిపోతాయి. ఈ పొడి ఈ కీటకాల యొక్క నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. కాబట్టి చెదపురుగులను నిర్మూలించడంలో ఈ బోరిక్ యాసిడ్ ఉత్తమమైనదని చెప్పవచ్చు. మరొకటి పెట్రోలియం జెల్లీ లేదా అలోవెరా. ఇప్పుడు చెప్పినవన్నీ అందుబాటులో కనుక లేకపోయినట్లయితే పెట్రోలియం జెల్లీని ప్రయత్నించి చూడండి. ఇది కీటకాలకు ఊపిరాడకుండా చేసి చంపుతుంది. అదే క్రమంలో కలబందను వాడినా కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ చెదపురుగులను వదిలించుకోవడానికి మరో చిట్కా మన వంటింట్లో లభించే ఉప్పు. దీనిని నీటిలో కలిపి చెదపురుగులున్న చోట స్ప్రే కనుక చేసినట్లయితే ఈ ఉప్పు నీరు వాటిని నిర్జలీకరణం చేస్తుంది. అంతేకాకుండా వాటిని చంపుతుంది. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చెదపురుగులు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు చేసినట్లయితే బాగా పనిచేస్తాయి. అయితే ఈ చెదపురుగులు పట్టకుండా
తగిన జాగ్రత్తలు.

మనం ముందుగానే తీసుకుంటే మంచిది. ఇంటిలోకి సూర్యరశ్మి, గాలి, వెలుతురు ఇవి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. కిటికీ తలుపులు తెరిచి ఉంచాలి. అలమరలో చెమ్మ, తేమ పట్టకుండా చూసుకోవాలి. పాడైపోయిన చెక్కతో చేసిన వస్తువులను పారవేయాలి. చెక్క వస్తువులను, కబోర్డ్స్ను వారానికి ఒకసారి పొడిబట్టతో తుడుచుకోవాలి. చెదపురుగుల విసరణ అనేది వానాకాలం, చలికాలంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కాలాలలో మరింత జాగ్రత్తలు పాటించి ఈ చెదపురుగులు పట్టకుండా ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

0: ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 2 గంటలు కావస్తోంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
1: Good afternoon. This is Akashvani and I am Abhishek Mukhopadhyay with the Midday News. The headlines. Stalemate continues in Parliament over NEET paper leak case as opposition disrupts the proceedings despite government agreeing for discussion. Indian Navy inducts INS Malvan, second anti-submarine warfare ship to strengthen maritime security. Quad foreign ministers reaffirm commitment to free, open and inclusive Indo-Pacific, hold meeting at Manila in Philippines. Death toll rises to 31 as flood situation remains.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడే సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడే సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

మిసాలా పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యాలా, అలో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.

6:37:27 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సండే సండే ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా మీరు కూడా ఆన్సర్ చేయొచ్చు. 8662488814 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించండి. సో చూద్దాం మెసేజెస్ అయితే ఉన్నాయండి బాబు, వచ్చేసినాయి అలా అలా అనమాట. ఈ మెసేజెస్ చూసి తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఏంటనేది ఇచ్చేస్తాను. ఫస్ట్ మనకి హాయ్ జ్యోతి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సినిమా కబుర్లు మీకు తెలుసా ధీరా, అన్నీ వాహ్వా అంట అనిపించాయి, వాహ్వా అనిపించాయి అంటూ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ మార్నింగ్ మనం పసివాడి ప్రాణం సినిమా గురించి చెప్పుకున్నాం కదా, ఆ సినిమాకి సంబంధించిన మెసేజ్ కూడా చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే నవాజ్ టైలర్స్ సైదా నర్సరావుపేట నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే ఉరవకొండ నుండి ఈశ్వరయ్య అయ్యా కాదు కదా, ఓకే. అండ్ పెడన జోగానేంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, సినిమా కబుర్లో మీరు చెప్పే సినిమా పసివాడి ప్రాణం కదా అంటూ, మీకు తెలిసిపోయింది కదా. ఎస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఈరోజు సినిమా కబుర్లు మామూలుగా లేదు మేడం, మీ బాస్ నటించిన, మా బాస్ కాదండి అందరి, అయ్యో, నటించిన పసివాడి ప్రాణం చిత్ర విశేషాల గురించి చెప్తూ ఉంటే మళ్ళీ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. ఇక పాటల విషయానికి వస్తే ప్రతి పాట మా చేత డాన్స్ చేయించే విధంగా ఉన్నాయి మేడం, అందుకే మేము ఏమాత్రం తగ్గలేదు అంటూ. అవునా, డాన్స్ చేయడం ఓకే. ఇక సందడే సందడిలో మీరు అడిగే సరదా సరదా ప్రశ్నలకు అంతే పాజిటివ్గా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను మేడం అంటూ పడన జోగానందర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మువ్వ మండలం కాజ నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి మెసేజ్ చేశారు. పర్షా నంద్యాల, హలో అక్క, మీ యాంకరింగ్ రియలీ సూపర్, వెల్కమ్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నల్గొండ జిల్లా చందంపేట మండలం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ చేశారు. అండ్ శుభ మధ్యాహ్నం అంటూ కేదార్ వీరేష్ రాజల మండలం నుండి. అండ్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్యక్రమ సమర్పకులకు సహ శ్రోతలకు జేర్బతులు బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తరాలపల్లి గ్రామం నుండి మెసేజ్ చేశారండి, నమస్తే అంటూ. నమస్తే అండి. అండ్ టెంపో రామ్ ఫ్రమ్ మల్లారం విలేజ్ మధిర మండలం నుండి మెసేజ్ చేశారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, మై డియర్ జో, మీరు వేసే ప్రతి పాట వింటూనే ఉన్నా, మా జోజీ సందడే సందడికి వచ్చారని అంటూ శ్రోత జానికి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అశోక్ గన్నవరం నుండి హాయ్ అంటున్నారు, హాయ్ అండి. సూపర్ సాంగ్ వేశారు అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్, విజయవాడ నుండి కరుణ మెసేజ్ చేశారు. సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మరి సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఏంటి అనేది. సో రెడీగా ఉండండి, ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇచ్చేస్తున్నాను.

గల్లీలో సిక్స్ ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటుంది కదా. ఎవరు చెప్పారు, ఏ హీరో చెప్పారు, గెస్ చేయండి. 8662484814 ఈ నెంబర్కి ఆన్సర్ని, మీ పేరుని ఖచ్చితంగా మీ పేరు ఉండేలాగా చూసుకోండి, మెసేజ్ చేసేయండి. మీకోసం నేను ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను గజనీ మూవీ నుంచి. హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ పాడినటువంటి వెన్నెలకంటి గీతం ఇది. హారీష్ జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.

పాయింట్ త్రీ. ఇంకొకసారి నేను ప్రశ్న రిపీట్ చేస్తాను. గల్లీలో సిక్స్ ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. సో సినిమాకి సంబంధించిన ప్రశ్న గెస్ట్ చేసి ఆన్సర్ని పంపించండి. ఎవరా హీరో, ఏంటా సినిమా?

వండర్ఫుల్ సాంగ్ కదా, ఎంత బాగుంటుంది ఆ మ్యూజిక్ కానీ ఆ లిరిక్స్ కానీ, వండర్ఫుల్ మూవీ కూడా చాలా చాలా చాలా బాగుంటుంది. సో ఇందుకే మరి ప్రశ్న అడిగాను కదా, ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో చూసేద్దాం. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకు వచ్చేసింది, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ ఎవరు పంపించారు, పెడని జోగనేంద్ర కాలనీ అప్పలరాజు. రైట్ ఆన్సర్ మంగళగిరి నుండి జయలక్ష్మి, జూలై కాదు కదా. ఓకే. అండ్ కేదర్ వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే శుభ మధ్యాహ్నం మేడం, ఎలా ఉన్నారు, కుశలమేనా అంటూ సందేశానికి స్వాగతం. మొహమ్మద్ ఇనాయతుల్లా భవాని పెట్టి గ్రామం కామారెడ్డి నుండి మెసేజ్ చేశారు. నేను చాలా చాలా చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కనకారావు పెడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్, రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుండి మాదిగుండు రాజేష్ చరణ్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ టెంపోరావు ఫ్రమ్ మల్లారం విలేజ్ మధిరా మండల్ ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మొబ మండలం నుండి కాజా టీవీ సుబ్బారావు శ్రీదేవి మెసేజ్ చేశారు, అల్లు అర్జున్ జూలై అంటున్నారు. కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే అకర్పాక నుండి రమా సుధాకర్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మస్తాన్ సాహెబ్ చెన్నై నుండి మెసేజ్ చేశారు మహేష్ బాబుట, కాదు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ సాయి కుమార్ గూడు నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కొల్లిపూర్ నుండి మావులాలి రైట్ ఆన్సర్. అండ్ పాలెంపొలియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం, ఎస్ రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ నంద్యాల నుండి పార్ష రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ గత 3-4 రోజులు వివిధ భారతి విజయవాడ ప్రసారాలు రాలేదు, కారణం ఏంటా? అయ్యో, ఎందుకని రాలేదండి? ప్రసారాలు నిజంగా రాలేదా, లేకుంటే మా దగ్గర ఏదైనా సమస్య ఉండి ఉంటుందా అంటున్నారు. నిజంగానే వచ్చినాయి ఏ బాగానే. అంటే మీరు యాప్లో వింటున్నారా, రేడియోలో వింటున్నారా? రేడియోలో అయితే వచ్చినాయి, యాప్లో కూడా వచ్చినాయి. బట్ ఏమైనా యాప్లో అయితే మీకు ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ ఏమైనా ఉండుండొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదండి, 3 రోజుల నుంచి చక్కగా మన ప్రసారాలు అయితే వస్తున్నాయి. మీ దగ్గర సిస్టంలో ఏమైనా ప్రాబ్లం ఉండుండొచ్చు, అంటే సెట్లో, రేడియో సెట్లో కానీ ఫోన్లో కానీ. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అనంతపూర్ నవోదయ కాలనీ నుండి ఇమాంబీ అఖ్తర్ వలీబాషా రైట్ ఆన్సర్. అండ్ మ్యాలడీ జో మ్యామ్ అంటే కుసుమ మెసేజ్ చేశారు అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్. అండ్ కామర్తి శంకర్ రాజోల్ నుండి పెద్దయా, అయ్యా హౌ, కాదు కదా, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. పూజారి ధనుంజయ పెద్దమ్మ గుడి దగ్గర నుండి అనంతపురం జిల్లా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి స్పందన టైలర్ కృష్ణ సంతోష గుడ రైట్ ఆన్సర్. అనంతపూర్ మస్తాన్ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి, అయ్యా మిర్చి కూడా కాదే, ఎలా అలా మీరు. అండ్ రేస్ గుర్రం అంటున్నారు విజయవాడ నుండి కరుణ. యాక్చువల్గా నేను ఈ ప్రశ్న ఎప్పుడో స్టార్టింగ్లో అడిగినట్టు గుర్తు బాగా నాకు. అండ్ అసలు మొత్తం అందరూ కూడా ఆన్సర్స్ రైట్ ఆన్సర్సే చెప్తారు అనుకున్నాను, కానీ కొన్ని రాంగ్ ఆన్సర్స్ వచ్చినాయి, అయ్యో. అండ్ జేరుబోతుల బుచ్చయ్య హనుమకొండ ఫ్యామిలీ మెంబర్స్ నుండి అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ దేవకుమారి ఆకుతోటపల్లి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. మొహమ్మద్ దినాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మొవ మండలం నుండి కాజా టీవీ సుబ్బారావు శ్రీదేవి. అల్లు అర్జున్ కాదండి మూవీ, అలవైకుంఠపురం. ఇందాక జూలై అయిపోయింది, ఇప్పుడు అలవైకుంఠపురంకి వచ్చారు, అయ్యో కాదు. ఓకే, ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను, వెయిట్ చేయండి.

అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి. జాన్వియా, ఎక్కడి నుంచి వచ్చింది జాను? జూనియర్ ఎన్టీఆర్ అంటూ గణేష్ వేదవతి హైదరాబాద్ నుండి రాంగ్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుండి జయలక్ష్మి అమ్మయ్య, మొత్తానికి రైట్ ఆన్సర్ పట్టుకున్నారు. మాకు కూడా ఈరోజు యాప్లో మీ ప్రోగ్రామ్ రావడం లేదు అంటూ ఎఫ్ఎం కర్నూలు నుంచి మెసేజ్ చేశారు. రేడియోలో వింటున్నాము, నసరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అవునా అండి, ఒకసారి మళ్ళీ మీరు యాప్ అన్ఇన్స్టాల్ చేసి ట్రై చేసి చూడండి. అంటే ఇప్పుడు కాదు, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు ఎలాగో రేడియోలోనే వింటున్నారు కాబట్టి ఇప్పుడు చేయొచ్చు. ఓకేనా? అండ్ ఈ ప్రశ్న ఇంతకుముందు ఎస్ నేను అడిగాను, అందుకనే అందరూ ఆన్సర్స్ చెప్పేస్తారు అనుకున్నాను నేను. ఎందుకంటే అందరూ గెలవాలి, గెలిపించాలి అందరినీ అనే తప్పున అనమాట. అందుకనే మనం కొంచెం తెలిసిన ప్రశ్నలు అడిగితే కొంచెం మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని, అది మ్యాటర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ మొవ మండలం నుండి కాజా, అక్కడి నుండి మెసేజ్ చేశారు. టీవీ సుబ్బారావు, శ్రీదేవి రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. 3 డేస్ నుండి విజయవాడ స్టేషన్స్ మాత్రమే కాదండి, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో రావడం లేదు, బట్ కర్నూలు స్టేషన్ వస్తుంది, అలా విని మెసేజ్ చేస్తున్నా అంటూ మెసేజ్ చేశారు. ఓ అలాగా, అంటే ఒకసారి యాప్లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంది కదా, అదొక్కసారి మళ్ళీ మీరు అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసి చూడండి. నాకైతే మరి యాక్చువల్గా నేను ఇప్పుడు నేను కూడా మొబైల్లో విన్నాను, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ అయితే వస్తుంది యాక్చువల్గా. మరి మీది ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది చూడాలి. ఓకే, ఎనీవే నేనైతే చెప్తాను. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఇవాళ పొద్దున్నే మేము ఆషాఢం షాపింగ్కి వెళ్ళారా విజయవాడ నుండి. అంటే ఏంటండి, నాకు అర్థం కాల, విజయవాడ నుండి కరుణ, మనం ప్రోగ్రామ్కి సంబంధించి మాట్లాడుకుందామే. ఓకే. అండ్ నెక్స్ట్, యాప్లో బాగానే వస్తుంది అంటూ కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి మెసేజ్ చేశారు. సో కొన్ని ప్లేసెస్లో కొంతమందికి ఇలా ఉందన్నమాట. సో ప్రోగ్రామ్ వినలేకపోయారా విజయవాడ నుండి కరుణ? సూపర్ సూపర్, అసలు ఆషాఢం షాపింగ్కి వెళ్ళారు కాబట్టి ప్రోగ్రామ్ వినలేకపోయారన్నమాట, అది సంగతి. సో ఆల్మోస్ట్ అందరూ కూడా మెసేజెస్, రైట్ ఆన్సర్స్ వచ్చేసినాయి మనకి, ఎక్కడో 1 or 2 తప్ప. యాక్చువల్గా గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది అని చెప్తాడు కదా. సాహో మూవీ నుంచి ప్రభాస్ చెప్పిన డైలాగ్ అనమాట అది, ఓ రేంజ్లో చెప్తారు ఆ డైలాగ్ కూడా. Hours 53 minutes 50 seconds లో ఉంది VB క్లాక్ అండ్ మనం సెకండ్ క్వశ్చన్కి వచ్చేసాం. సందడే సందడిలో గెట్ రెడీ. ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం పేరు ఏంటి? ఈ ప్రశ్న అయితే నేను అడగలేదు ఇంతకుముందు. సో మళ్ళీ, ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం పేరేంటి గెస్ చేయండి. రైట్ ఆన్సర్ తెలిస్తే 8662488114 ఈ నంబర్కి మీరు మెసేజ్ పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం శ్వేతామోహన్ సిద్ధార్థ్ మహదేవన్ శంకర్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది అండ్ సాహో మూవీ నుంచి. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. ప్రశ్న ఇంకొకసారి రిపీట్ చేయనా, ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం పేరు ఏంటి?

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ గుంటూరు మున్సిపల్ కమిషనర్లు కేతన్ గార్గ్, రాహుల్ మీనా, హెచ్ఎం ధ్యానచంద్ర, మయూర్ అశోక్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ పెండింగ్ అంశాలపై చర్చించేందుకు సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం రాష్ట సచివాలయంలో కొనసాగుతోంది. పేద మధ్యతరగతి కుటుంబాలపై విద్యాభారాన్ని తగ్గిస్తూ ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు అభ్యసించేలా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని ఎనమలకుదురు గ్రామంలో నూతన విద్యుత్ సబ్స్టేషన్కు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు

ఈరోజు శంకుస్థాపన చేశారు. పలాస రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుడి కుటుంబాన్ని మంత్రి పార్థసారథి ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబానికి 5 లక్షల రూపాయలను అందజేశారు. నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఎల్లుండి విద్యా సంస్థల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ, ఏఐఎస్ఏ తదితర రాష్ట కమిటీలు మద్దతు ప్రకటించాయని విద్యార్థి సంఘ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం రిజిస్టేషన్ విధానాన్ని ప్రైవేటీకరణ కొరకు జారీ చేసిన 396 జీవోను రద్దు చేయాలని కోరుతూ వినుకొండ దస్తావేజుల లేఖల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పెండౌన్ కార్యక్రమం ఈ రోజుతో 3 రోజులకు చేరింది. రాష్ట ప్రభుత్వం తల్లికి వందనం నిధులు ఈరోజు విడుదల చేసిన నేపథ్యంలో తమ అకౌంట్లోకి నగదు జమ కానివారు ఎల్ఈఏపీ లీప్ యాప్లో పేరెంట్ లాగిన్ ద్వారా తల్లికి వందనం స్టేటస్ ఆప్షన్లోకి వెళ్లి చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. విద్యుత్ ఉద్యోగులకు పాత పింఛను విధానం అమలు చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా విద్యుత్ ఉద్యోగులు ఎమ్మెల్యే విజయ్ చంద్రను కలిసి వినతి పత్రం అందజేశారు. భారత సైన్యంలో చేరాలనుకునే మహిళా అభ్యర్థులకు ఎన్సీసీ స్పెషాలిటీ స్కీమ్ 125వ కోర్సు ద్వారా షార్ట్ సర్వీస్ కమిషన్ కింద ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ రోజు నుంచి వచ్చే నెల 21లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ విమెన్ క్రికెట్ లీగ్ నిర్వహణలో భాగంగా లీగ్ షెడ్యూల్ను త్వరలోనే అధికారికంగా విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్ కళ్యాణ్ కృష్ణ ఒక ప్రకటనలో వెల్లడించారు. 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే క్రికెట్ జట్టు ఈ నెల 23, 25, 26 తేదీల్లో హరారే వేదికగా టీమిండియాతో తలపడనుంది. అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా దేశీయ సూచీలు రాష్ట్రాల్లో నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 771 పాయింట్ల నష్టంతో 76,695 వద్ద, నిఫ్టీ 208 పాయింట్ల నష్టంతో 23,978 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. రాష్ట్రంలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వివేద్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

మగధీరా ఈ చిత్రం నుంచి జెస్సీ గిఫ్ట్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో ఆయనే అందించిన పాట అనమాట. 3 hours 6 minutes 58 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి అండ్ సందరి సందడి ప్రోగ్రాంలో ఉన్నాం. ప్రపంచంలోనే అతి ఎత్తైన జలపాతం పేరు ఏంటి అని అడిగాను, చాలామంది నయాగరా అనుకుంటున్నారు కదా. కాదు, చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారో చూద్దాం. అండ్ రైట్ ఆన్సర్ ఏంటో కూడా నేను చెప్పేస్తాను. ఫస్ట్ రైట్ ఆన్సర్ పెడనే జోగానేంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, అండ్ కేదారి వీరేష్ రాజుల మండలం నుండి రైట్ ఆన్సర్, అండ్ వేటపాలెం దగ్గర రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి. నయాగరా కాదు కదా, ట్రై చేయండి రైట్ ఆన్సర్ ఏంటనేది చూద్దాం. టెంపోరావు ఫ్రమ్ మంగళగిరి మల్లారం విలేజా మధిర మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. టెంపోరావు అంటే మీ పేరా అండి అది? ఓకే, ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుండి కరుణ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అనంతపురం న్యూ రెవెన్యూ కాలనీ శంకర్ రాజేశ్వరి సుదేష్ణ దీక్షిత వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు బట్ రాంగ్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. రాజౌలి మండలం వీవర్స్ కాలనీ నుండి మాదుగుండు రాజేష్ చరణ్ రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మొబ మండలం కాజ నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి ఈఎంజేఏఎల్ అంటే ఏంటండి? ఓహోహో మీరు అదనమాట. ఓకే, ఎనీవే మీరు అనుకున్నది కరెక్టే బట్ ఆన్సర్ పంపించడంలో టైపింగ్ మిస్టేక్ వచ్చింది. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పవన్ కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. ఇన్ కేస్ మీకు ఇంగ్లీష్లో టైప్ చేయడం దాని స్పెల్లింగ్ రాకపోతే చక్కగా తెలుగులో పంపించేసేయండి, ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్. అండ్ రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ జేర్బోదులు బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుండి మెసేజ్ చేశారు, హనుమకొండ జిల్లా రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం జో సెకండ్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఎక్కడుందో కూడా పంపించేశారా? ఓకే, ఎనీవే నాకు ఏంటనేది పంపిస్తే చాలు, ఆ జలపాతం పేరు చెప్తే చాలు. దీపిక హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ గణేష్ వేదవతి హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి దామర్ల చినమస్థానరావు దామర్ల పెదమస్థానరావు రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ వెనుజుల ఓకే అక్కడ ఉంది. మొహమ్మద్ దినైతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ సాంగ్ మీరు ఆన్సర్ పంపించాడు, అందుకే అన్నాను ముఖ్యంగా పాజిటివ్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పని. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ వినుకొండ నుండి చారి సోడా సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. అండ్ అశోక్ గన్నవరం నుండి రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు స్పందన టైలర్ కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే వై వెంకటరెడ్డి గారు శ్యామ్ గారు శ్యామ్ కల్లూరు నుండి దానికి వీళ్ళిద్దరు రైట్ ఆన్సర్ని పంపించారు.

అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్, అనంతపురం నుండి సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుండి మెసేజ్ చేశారు పూజారి ధనుంజయ రైట్ ఆన్సర్, అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని నుండి రైట్ ఆన్సర్, అండ్ షబీనా రైట్ ఆన్సర్, అండ్ మా అభిమాన ఆకాశవాణి విజయవాడ కేంద్రం సందడి సందడి ప్రోగ్రాం రేడియో జాకీ గారికి మా అభినందనలు అంటూ గుత్తి రోడ్ రాణినగర్ అనంతపురం నుండి మెసేజ్ చేస్తున్నారు రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్దాంజలిలు రైట్ ఆన్సర్ని. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్, అండ్ హాయ్ అంటూ మునిమ్మ పెద్దపరియ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హర్ష కుమార్ తెన్నేరు కంకిపాడు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే టీ పాపారావు టీ నర్సాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బట్ ట్యాప్ నాట్ వర్కింగ్ మ్యామ్ అంటూ సుధాకర్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు, అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసినా కూడా అంటూ చూద్దామండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ తమవరం నుండి పెద్దకూరపాడు పాల్నాడు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, సీతారామాంజనేయులు పంపించారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, కాకా నుంచి శేఖర్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటూ అంజలి పెద్ద కాకా నుంచి మెసేజ్ చేశారు. మొత్తానికి రైట్ ఆన్సర్ పంపించాలనుకున్నారు, ఏదో స్పెల్లింగ్ అలా వచ్చిందనమాట. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, మా పెడనలో వర్షం పడడానికి వరుడు సిద్ధంగా ఉన్నాడు అంటున్నారు, ఇక్కడ మేము కూడా సాంగ్ వేయడానికి సిద్ధంగా ఉన్నాము. అండ్ హాయ్ జ్యోతి గారు అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. ఇంతకీ ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం పేరు ఏంటి అంటే ఏంజెల్ జలపాతం అండి. ఏంజెల్ జలపాతం ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకొక సినిమాకి సంబంధించిన ప్రశ్న అడుగుతాను, నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఈడ ఉంటా, సో ఈ డైలాగ్ని చెప్పింది ఎవరు, తెలుగు భాష అంటేనే అసలు అమ్మ ఎంత చక్కగా ఎంత స్వచ్ఛమైన పదాలు ఎంత బాగుంటుందో కదా, సో తెలుగు భాష లెక్క నేను ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నారనమాట. సో ఇది ఒక హీరో చెప్పిన డైలాగ్. ఇందాక నుంచి చాలామంది ఫస్ట్ క్వశ్చన్కి చాలా ఆన్సర్స్ పంపించేశారు కదా, క్లూ కూడా ఇచ్చేస్తున్నాను, అదే హీరో బట్ సినిమా ఏంటనేది కూడా గెస్ చేయండి. రైట్ ఆన్సర్ని పంపించండి 8662488114 నెంబర్కి. మరి ఒక వానపాట విందామా, బంగారు బుల్లోడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరు సుందరరామూర్తి గీతం వస్తుంది రాజ్కోటి మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సీనియర్స్ 19:34 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్మయీ జ్యోతి అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ప్రశ్న అయితే ఇచ్చేసాను నేను, తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఈడా ఉంటా చెప్పిన హీరో ఎవరు అని చెప్పి అడిగాను కదా. సో ఎవరెవరు మెసేజెస్ పంపించారు, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, కంగ్రాచ్యులేషన్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ మెసేజ్ ఎవరు పంపించారు, బోలెడన్ని మెసేజెస్ వచ్చినాయి తెలుసా, హాఫ్ సెంచరీ దాటిపోయింది అన్నమాట మంది. అండ్ కేదరి వీరేష్ రాజౌలి మండలం నుండి సెకండ్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ టెంపో రావు ఫ్రమ్ మల్లారం విలేజ్ మధిర మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే ప్రశ్నకి తగ్గట్టుగా ఆన్సర్స్ కూడా వచ్చేసినాయి అనమాట సూపర్గా, అంటే అంతమంది మెసేజెస్ చేశారు. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ రుద్రమదేవి ఎస్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ కూడా రైట్ ఆన్సర్. అక్రపాక నుండి రమా, సుధాకర్ రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి, రంగారావు, అవినాష్, చాందిని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ యాప్లో 4 రోజుల నుంచి రావడం లేదా, ఓకే. బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ఎనీవే రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ కేళం సీతారామాంజనేయులు, తమ్మవరం, పెద్దకూరపాడు, పల్నాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఉరవకొండ నుండి ఈశ్వర్.

రయ్య రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ షబీనా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి స్పందన టైలర్ కృష్ణ సంతోష రైట్ ఆన్సర్ని పంపించారు. ధర్మవరం మార్కెట్ యార్డ్ నుండి బలం రాఘవేంద్ర రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుండి మస్తాన్ ఫ్యామిలీ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ మంగళగిరి దామర్ల చిన్నమస్తాన్ రావు దామర్ల పెద్దమస్తాన్ రావు రైట్ ఆన్సర్. అండ్ గోన గన్నారెడ్డి ఓకే క్యారెక్టరా. అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ని మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుండి కరుణ మెసేజ్ చేశారు. అండ్ రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుండి మాదుగుండు రాజేష్ చరణ్ రైట్ ఆన్సర్. అండ్ మునిమ్మ పెద్దపరియ తిరుపతి జిల్లా నుండి రైట్ ఆన్సర్. సరైనోడు మూవీ కాదండి, బట్ హీరో అయితే మీరు కరెక్ట్గానే గెస్ చేశారు, బట్ సరైనోడు మూవీ కాదు, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. టెంపో రావు ఫ్రమ్ మల్లారం విలేజ్ మధిర మండలం నుండి ఓకే రైట్ ఆన్సర్. అనంతపురం నవోదయ కాలనీ ఇమాంబీ అఖ్తర్ వలీబాషా రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ గణేష్ వేదవతి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ జప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా నుండి ఉమ్మడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం వానపాట వేశారు, జలు పడుతుందట ఓకే కూల్ కూల్ వాతావరణం ఇక్కడ అంటున్నారు. ఎనీవే రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ హర్ష కుమార్ కంకిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జరిబోతుల బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ పవన్ కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పుష్ప 2 అనుకుంటున్నాను అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు, బట్ కాదు కదా, రాంగ్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మొబ మండలం కాజ నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గడ్డ మాంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి జైబాలయ్ అంట, కాదు రాంగ్ ఆన్సర్ అది. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ టైలర్ చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటూ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. కొల్లిపాడు నుండి మావులాలి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి రమేష్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు. సినిమాకి సంబంధించిన క్వశ్చన్స్ అంటే మాత్రం రాంగ్ ఆన్సర్ మీరు పెట్టమన్నా పెట్టమంటూ మెసేజ్ చేశారు, సినిమాలు అంటే అంత ఇష్టం అంటూ. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అంటూ నేను చాలా బాగున్నానండి. చండిక వరలక్ష్మి వాసు గంటలమ్మపాలెం మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలవైకుంఠపురం కాదండి, కాకాని నుంచి శేఖర్ చంద్ర మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ ముస్తాబాద్ నుండి చిన్ని విమల ఆన్సర్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ రాజోలి నుండి కేదారి వీరేష్ రాజోలి మండలం ఓకే రైట్ ఆన్సర్. అండ్ వర్షం ఎంజాయ్ చేస్తున్నారనమాట వానపాటతోటి. ఎనీవే ఇందుకీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం రుద్రమదేవి మూవీ అండి, అల్లు అర్జున్ చెప్తారనమాట ఈ డైలాగ్ని. సో మరి రుద్రమదేవి నుంచి మీకోసం నేను ఆ పాట డెఫినెట్గా ప్లే చేస్తాను, బట్ దానికంటే ముందు నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి కదా, గెట్ రెడీ.

ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశపు అత్యుత్తమ సివిలియన్ అవార్డు ఏది? భారతదేశపు అత్యుత్తమ సివిలియన్ అవార్డు ఏది? గెస్ చేయండి 8662488114 ఈ నంబర్కి మీ మెసేజ్ని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం రుద్రమదేవి చిత్ర నుంచి చిత్ర సాధన సర్గం చిన్మయి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో. ఎంజాయ్ లిజనింగ్ వివిత్ భారతి ఎఫ్ఎం 101.3.

విజయ్ మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడినటువంటి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం విన్నారు. 3 hours 35 minutes 5 seconds లో ఉంది వీవీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సంద్రీ సంద్రీ ప్రోగ్రామ్ లో ఉన్నాం. ప్రశ్న అడిగాను కదా, భారతదేశపు అత్యుత్తమ సివిలియన్ అవార్డు ఏది అని అడిగాను. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ అలాగే కేదర్ వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. కనకారావు పెడన నుండి రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఓకే, అండ్ జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. విజయవాడ నుండి కరుణ రైట్ ఆన్సర్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు పెడ నుండి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మొవ మండలం కాజు నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి రైట్ ఆన్సర్. అవనిగడ్డ నుండి జేవి సత్యనారాయణ రైట్ ఆన్సర్. అండ్ మునెమ్మ పెద్దపరియ తిరుపతి జిల్లా నుండి రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి స్పందన టైలర్ కృష్ణ సంతోష కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుండి.

రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతి గారు అంటూ చండిక వరలక్ష్మి వాసు గంటలమ్మ పాలెం మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పవన్ కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ నాగేంద్రప్ప ఉడేవు మొలకలూరా మొలకంలూరు తాలూక్ కర్ణాటక నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ధర్మవరం మార్కెట్ యార్డ్ నుండి బాల రాఘవేంద్ర రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాసరం మచిలీపట్నం రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుండి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి దామర్ల చినమస్థానరావు దామర్ల పెద్దమస్థానరావు రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వినుకొండ నుండి సోడా సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి రాంగ్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి టైలర్ రమేష్ మెకానిక్ వెంకటా చలపతి రైట్ ఆన్సర్. నాని మిర్యాలగూడ నుండి మెసేజ్ చేశారు, మిగిలినవన్నీ ప్లే అవుతున్నాయి కానీ 101.3 అండ్ విజయవాడ స్టేషన్స్ మాత్రం ట్యూన్ అవ్వట్లేదు యాప్లో, ఏమైందో అర్థం కావడం లేదు అంటూ మెసేజ్ చేశారు. చూద్దామండి, డెఫినెట్గా చెప్తాను నేను ఏంటనేది. నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ చాందిని అవినాష్ రిత్విక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాంగ్ ఆన్సర్ అయితే మనకు ఒకటి వచ్చింది, పేరు కూడా లేదు బట్ మెసేజ్ వచ్చింది. అండ్ హర్ష కుమార్ మెసేజ్ చేశారు, కంకిపాడు నుండి తెన్నేరు. ఓకే. అండ్ నెక్స్ట్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంద్యాల నుండి సుబ్బారెడ్డిపల్లి గ్రామం ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామకృష్ణ స్వర్ణ గౌతమి రాజేశ్వరి ఉదయ్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. హాయ్ అంటూ మెసేజ్ వచ్చింది బట్ ఇంకా ఆన్సర్ రాలేదు. ముస్తాబాద్ నుండి చిన్ని విమల రైట్ ఆన్సర్. అండ్ మోహన్రావు లీలావతి హేమప్రియ అమృత కపలదొడ్డి నుండి రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ రైట్ ఆన్సర్. గుంతకల్ నుండి మెసేజ్ చేశారు ఆర్కే రాజు రేణుక అను దీప్తి ఆదిత్య రైట్ ఆన్సర్. అండ్ ఆర్ ఆదిత్య శ్రీ రేణుకాదేవి గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు విజయ్ సినిమాలో వానపాట సూపర్ మేడం థ్యాంక్ యూ అంటూ మెసేజ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మాకు వర్షం కూడా వచ్చేసింది అంటూ మెసేజ్ చేశారు నరసన్న శివగంగ. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ని పంపించారు. సో మరి అడిగిన ప్రశ్న ఏంటి అంటే భారతదేశపు అత్యుత్తమ సివిలియన్ అవార్డు ఏది అని అడిగాను. భారతరత్న ఇస్ ద రైట్ ఆన్సర్.

సో మరి ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాను చివరిగా, ఇదే ఈనాటి సందర్య సంధిలో లాస్ట్ క్వశ్చన్ అనమాట. పేద ప్రజలు తమ సొంత ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరు ఏంటి? గెస్ చేయండి, పేద ప్రజలు తమ సొంత ఇంటి కలను నిర్మించుకోవడానికి, అంటే సొంత ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం పేరు ఏంటి? గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి భీమ్స్ ప్రణవి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

సమయాస్ 46 మినిట్స్ 36 సెకండ్స్ లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఫైనల్ క్వశ్చన్ కూడా ఇచ్చేసాను కదా. సో వై వెంకటరెడ్డి గారు లకవరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు అండ్ అలాగే యాప్ లో రావడం లేదు అంటూ పూజారి ధనుంజయ మెసేజ్ చేశారు. యాక్చువల్గా మీరు సెట్టింగ్స్ కి వెళ్ళి, మొబైల్లో సెట్టింగ్స్ ఉంటుంది కదండి, ఆ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేసి చూడండి. దానిలో మీకు యాప్ మేనేజ్మెంట్ నుంచి యాప్ ఇన్ఫో దగ్గరికి వెళ్ళిన తర్వాత మేనేజ్ యాప్ ఇఫ్ అన్యూజ్డ్ అని వస్తుంది అనమాట. అది మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత అంటే ఎనేబుల్ చేయండి, డిజేబుల్లో ఉండొచ్చు కదా, ఎనేబుల్ చేస్తే మీకు అప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ అనేది వస్తుంది అనమాట. క్లియర్ క్యాచ్ అనేది ఉంటుంది, ఆ క్యాచ్ క్లియర్ చేస్తే మీకు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ అనేది వస్తుంది. ఇన్ కేస్ రాని వాళ్ళు ఆ పని చేయండి, ఎందుకని అంటే క్లియర్ క్యాచ్ అనేది ఉంటుంది అనమాట. అది మీరు క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు వస్తుంది, అర్థమైంది కదా. సెట్టింగ్స్ ప్రైవసీ ట్యాబ్లోకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత క్లియర్ క్యాచ్ అనేది క్లిక్ చేయండి. అప్పుడు మీకు వస్తుంది అనమాట, ఈ ఆప్షన్స్ అనేవి కూడా క్లిక్ చేసుకుంటే వస్తుంది. మేబీ కొంతమందికి రావట్లేదు, అందరికీ ఏం కాదు ప్రాబ్లం, కొన్ని మొబైల్స్లో రావడం లేదు కాబట్టి. ఇన్ కేస్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసి చూడండి, డెఫినెట్గా వస్తుంది మీకు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్ని పంపించారు అండ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్, ఎల్ ప్రమీలాబాయ్ లక్ష్మీనగర్ నుండి అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు, తెలీదు మేడమా, సూపర్ అసలు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అండ్ అలాగే లోకేష్ పెడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు, కనకారావు పెడ నుండి రైట్ ఆన్సర్, రామానగర్ వడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ని పంపించారు అండ్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్ అండ్ అవినిగడ్డ నుండి మెసేజ్ చేశారు, జేవి సత్యనారాయణ రైట్ ఆన్సర్, భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్ అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్ అండ్ పవన్ కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, ధర్మవరం మార్కెట్ యార్డ్ బలం రాఘవేంద్ర మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ అలాగే ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ అండ్ విజయవాడ భార్గవి రైట్ ఆన్సర్, మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, రమేష్ దొంతి అనంతపురం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, మొగమండలం కాజు నుండి టీవీ సుబ్బారావు రైట్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ అండ్ సాంగ్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి మేడం అంటూ వర్షం పాటలతో తడిపేసి జ్యోతి గారు మళ్ళీ ఎప్పుడు వస్తారట గారు, ఈ మంత్కి అయితే రానండి, నెక్స్ట్ మంతే. అండ్ విజయవాడ నుండి కరుణ రైట్ ఆన్సర్ని పంపించారు అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగేంద్రప్ప ఉడేవు మోలకలమూరు తాలూక్ కర్ణాటకనా, ఓకే మీ పేరు ఓకే కానీ మీ ఊరి పేరు నాకు కొంచెం అర్థం కాలేదండి. ఎనీవే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆర్కే రాజు రేణుక అను దీప్తి ఆదిత్య గుంతకల్ నుండి మెసేజ్ చేశారు, ఓకే ఓకే మీరు ఎందులో ఉన్నా కూడా రేడియో అయితే వింటున్నారు కదా. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లత ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్, అనంతపురం నుండి టైలర్ రమేష్ మెకానిక్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్, మునెమ్మ పెద్దపరియా తిరుపతి జిల్లా నుండి రైట్ ఆన్సర్, కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్, అక్కరపాక నుండి రమా సుధాకర్ రైట్ ఆన్సర్ అండ్ ఆర్ ఆదిత్య రేణుకాదేవి గుంతకల్ నుండి రైట్ ఆన్సర్ అండ్ ఈ పథకం అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. ఓకే ఎలా చేయాలో కూడా నేను చెప్పానండి, ఇప్పుడు మీరు పంపించింది అయితే రైట్ ఆన్సర్ అండ్ చెప్పాను కదా సెట్టింగ్స్లోకి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి క్లియర్ క్యాచ్ అనేది వస్తుంది ప్రైవసీలోకి వెళ్ళిన తర్వాత, అప్పుడు మీరు అది క్లియర్ చేస్తే మీకు వస్తుంది అనమాట. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ షబీనా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్, నున్ను నుండి శోభారాణి రంగారావు సాగర్ చాందిని ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ 4 రోజులు ఆగి ఈ రోజు ఉదయం నుండి వస్తుంది, ఎందుకు అలాగా అంటున్నారు, ఈ రోజు వస్తుంది కదండి, ఓకే ఎనీవే కనకారావు గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ వినుకొండ నుండి సోడా సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి రైట్ ఆన్సర్, దీపిక హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ అండ్ మోహన్ రావు లీలావతి హేమప్రియ అమృత కబలతోడి నుండి రైట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, జో అన్ని మంచి పాటలతో మంచి ప్రశ్నలతో ఆన్సర్స్, ఓకే లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ అండ్ నరసన్న శివగంగ పెడన రామలక్ష్మి కాలనీ నుండి రైట్ ఆన్సర్, జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుండి నవోదయ కాలనీ ఇమాంబి అఖ్తర్ వలీ భాషా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హర్ష కుమార్ కంకిపాండ్ నుండి మెసేజ్ చేశారు కృష్ణా డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండ్ పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి రైట్ ఆన్సర్.

సార్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుండి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి దామర్ల పెదమస్తానరావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జేరుబోతుల బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుండి రైట్ ఆన్సర్. ముజఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్ర బాబు చక్కగా మంచి సాంగ్స్ ప్లే చేశారు, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాజు విశాఖపట్నం అక్కయ్యపాలెం నుండి జగ్గారావా ఓకే మెసేజ్ చేశారు. అండ్ అలాగే కొంతమంది కాదండి, విజయవాడలో ఎఫ్ఎం కొంతమందికి రావట్లేదు అంటూ మెసేజ్ చేశారు. ఓకే ఎనీవే, అండ్ నెక్స్ట్ మెసేజ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఈరోజు ప్రోగ్రామ్ అండ్ సాంగ్ సూపర్గా ఉన్నాయి, థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు. షో అంతా హుషారుగా సాగింది, మంచి షో చేసిన మీకు ధన్యవాదాలు అంటూ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రామళ్ళకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ ప్రధానమంత్రి ఎస్ రైట్ ఆన్సర్, ఈరోజు మంచి పాటలు వినిపించారు, ఆనందపరిచారు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పట్లాగే ఈ రోజు కూడా సందడి సందడి అదిరింది మేడం అంటూ సరదా సరదా మాటలు సినిమా పాటలతో, రెండు వర్షం పాటలతో షో సూపర్ హిట్గా నిలిచింది, ఇది కదా జ్యోతి గారి షో అంటూ అంటూ మెసేజ్ చేశారు. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. వాతావరణం కూల్గా ఉంది, మీరు కూడా కూల్ కూల్గా ఛాయ ఓకే చాలా కూల్గా ప్రోగ్రామ్ పూర్తి చేశారు అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇది ఈనాటి సందడి సందడి. సో మరి ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను, పెద్ద మూవీ నుంచి ఏఆర్ రెహమాన్ పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం. వింటూ స్టేజ్ వింటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.9.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: के प्रायोजक हैं AISSMS पुणे।
1: विंटनारो विविध भारती FM 101.3।
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులు

0: లైఫ్ ఈజీ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి. 4:34:17 లో ఉంది వి బీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి ఈ రోజు సింగర్ స్పెషల్ గా రాజేష్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ విందాం. నిన్నే పెళ్లాడతా చిత్రానికి సందీప్ చౌతా మ్యూజిక్ కంపోజిషన్ లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ ని రాజేష్ పాడారు. మరి ఈ పాట ఇప్పుడు మీకోసం. వింటూ స్టే ట్యూన్.

4 hours 43 minutes 31 seconds లో ఉంది. వీబీ క్లాక్ రాజా చిత్రం నుంచి రాజేష్ సుజాత పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. చివరిగా వినబోతున్న పాట జానీ చిత్రానికి రాజేష్ నందిత పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం.

0: FM 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: सुनते रहो विविध भारती FM 101.3।
1: विविध भारती FM 101.3 विथ मी ज्योति एंड 4 hours 50 minutes की దగ్గరగా ఉంది వీబీ క్లాక్ అయితే అంటే 4 గంటల 50 నిమిషాలకి దగ్గరగా ఉంది మరి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనెలా ఉంటుంది కదా ఈ రోజైతే మనం సక్సెస్ఫుల్గా అన్ని ప్రోగ్రామ్స్ని చక్కగా కంప్లీట్ చేసేసుకున్నాం మరి ఇప్పుడు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనెలా ఉంటుంది అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జోస్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ్ భారతి FM 101.3

కృత్రిమ మేధస్సు ప్రయోజనాలు నష్టాలు గురించి బలబలం మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. పలు కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులు కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతను ఉపయోగించుకొని వినియోగదారుల సేవలను త్వరగా అందించగలుగుతున్నాయి. కాల్ సెంటర్కి ఫోన్ చేసినప్పుడు కృత్రిమ మేధ సాంకేతిక ద్వారా కంప్యూటర్లే సమాధానాలు ఇవ్వగలిగేలా అభివృద్ధి జరిగింది. ఇందులో భాగంగా మాటల ద్వారానే కాకుండా చాట్ బోర్డ్ ద్వారా కూడా సేవలు అందించడం జరుగుతుంది. కార్పొరేట్ సంస్థలు మానవ వనరులను చెప్పే ఈ పనులు వేతనాలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. అదే కృత్రిమ మేధను వినియోగించడం ద్వారా తక్కువ ఖర్చుతోనే పనులు జరిగిపోతున్నాయి. ఉద్యోగ నియామకాల కోసం కూడా కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించుకుంటూ సమయాన్ని ఖర్చుని ఆదా చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలాగా కూడా కృత్రిమ మేధ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఈ సాంకేతికతతో అభివృద్ధి పరచబడిన చాట్ బోర్డ్ ద్వారా ప్రజలు తమకు అవసరమైన సేవలను పొందడానికి, సమస్యలను ప్రభుత్వం దృష్టిలోకి తీసుకుని వెళ్లడానికి అవకాశం కలిగి, తద్వారా పౌరులు తమకు కావలసిన సేవలు త్వరితంగా పొందడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పటి వరకు పలు రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు అవి గ్రహించిన సమాచారం ఆధారంగా కొన్ని స్వరాలను మాత్రమే గుర్తించగలిగే సాంకేతిక అభివృద్ధి చేశారు. అటువంటి పరికరాలకు కృత్రిమ మేధస్సును సాంకేతికతను జోడించడం ద్వారా మాండలికాలతో భాషను, యాసను, స్వరంలో ఎటువంటి చిన్న మార్పు కలిగినా దానిని పూర్తి ఖచ్చితత్వంతో కూడిన స్వరాలను గుర్తించేలా కృత్రిమ మేధ ద్వారా

అవుతుంది. కృత్రిమ మేధ సాంకేతికతతో ఎటువంటి చేతిరాతనైనా గుర్తించి తద్వారా అక్షరాల ఆకృతిని అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. ఏ విధమైన రాతనైనా చదవగలగడం, లిపిని సరిచేయడం వంటి సామర్థ్యం ఈ సాంకేతికతకు కలదు. మేధోపరమైన క్రీడల్లో కూడా కృత్రిమ మేధను శాస్త్రవేత్తలు విజయవంతంగా వినియోగించారు. ఫర్ ఎగ్జాంపుల్, చెస్ వంటి క్రీడల్లో ఎత్తులకు పైవెత్తు వేసి ప్రత్యర్థిని ఓడించగలగడం కృత్రిమ మేధ సాంకేతికత ద్వారా సాధ్యమని ఇప్పటికీ నేను. దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో యావత్ ప్రపంచంలోనే అనేక విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నూతన సాంకేతికత కారణంగా పలు రంగాల్లో తక్కువ నైపుణ్యం, తక్కువ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తున్న అనేక మంది ఉపాధి ప్రమాదంలో పడిపోతున్నారు. అయితే వారంతా తమ నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకుంటూ ఈ సమస్యను అధిగమించుకునేందుకు నిపుణులు చెప్తున్నారేంటంటే, దే కెన్ ఆల్వేస్ ఎక్సెల్ అట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే మానవరహిత కార్లు అందుబాటులోకి రావడం వాహన రంగాల్లోకి ఒక సంచలనాత్మక విజయం, కానీ వాటి కారణంగా ప్రమాదాలు సంభవిస్తే బాధ్యత వహించేదేమో అనేది ప్రశ్నార్థకం. వైద్య, ఆరోగ్య, ఆర్థిక, వాణిజ్య రంగాల్లో ఈ సాంకేతికత విరివిగా వాడచ్చు. దీని ద్వారా తక్కువ సమయంలో పౌరులకు ఉత్తమ సేవలు అందించేందుకు పూర్తి అవకాశం ఉంటుంది. కానీ భద్రతకు సంబంధించిన రంగాల్లో మాత్రం ఈ సాంకేతికను వినియోగించడం అంత శ్రేయస్కరం కాదని ఎక్స్పర్ట్స్ అంటారు. ఏదేమైనా, ఈ సరికొత్త సాంకేతికతో నష్టాల కంటే ప్రయోజనాలు ఎక్కువగా ఉండడం వల్ల అన్ని రకాల రంగాల వారు దీనివైపు మొగ్గు చూపుతున్నారు. మొత్తం మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక మానవ జీవితంలో ఒక సరికొత్త విప్లవాన్ని తీసుకుని వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మనిషి అన్వేషణ జీవి, మస్తిష్కానికి పదును పెడుతూ నూతన ఆవిష్కరణలను మరెన్నో వస్తువులకు ప్రాణం పోస్తూ ఉంటాడు. అసలు ఊహకి అద్దరి పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటారు. తద్వారా జీవితాన్ని రోజు రోజుకి సులభతరం చేసుకుంటున్నాడు మానవుడు. ఇదే క్రమంలో ఆవిష్కృతమైన కృత్రిమ మేధ అనే సరికొత్త సాంకేతికత అతి త్వరలో ప్రపంచ గమనాన్ని గణనీయంగా మార్చేయబోతుంది. మనుషుల జీవితాల్లో సరికొత్త వెలుగులు తీసుకురాబోతుంది. కొత్త సంవత్సరంలో ఈ దిశగా మరింత వేగంగా అడుగులు పడుతున్నాయి. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? కేవలం ప్రయోజనాలేనా? సవాళ్లు కూడా ఉన్నాయా? థింక్ అబౌట్ ఇట్. కృత్రిమ మేధస్సు యొక్క అతిపెద్ద ప్రయోజనాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ ని అభివృద్ధి చేయడం ద్వారా మానవుల యొక్క అనేక ప్రమాదకర పరిమితులను మనం అధిగమించవచ్చు. ఇది మనకు ప్రమాదకర పనులు చేయగలదు. ఇది అంగారక గ్రహానికి వెళ్లడం, మహాసముద్రాల లోతైన భాగాలను అన్వేషించడం, బొగ్గు చమురు కోసం తవ్వకాలు చేయడం, ఇది ఎలాంటి సహజ లేదా మానవ నిర్మిత విపత్తుల్లోనూ సమర్థవంతంగా ఉపయోగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మానవ జోక్యం ప్రమాదకర పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ రోబోట్లను ఉపయోగించవచ్చు. విరామాలను మినహాయించి సగటు మానవుడు రోజుకి 4 నుండి 6 గంటలు పనిచేస్తాడు. అగైన్ ఫర్ ఫ్రెష్ డే సిద్ధంగా ఉండటానికి కొంత సమయాన్ని వెచ్చించే విధంగా నిర్మించబడ్డాడు. బట్ తమ పని జీవితం వ్యక్తిగత జీవితంతో చెక్కు చెదరకుండా ఉండటానికి వారానికి ఒకసారి సెలవు కూడా తీసుకుంటాడు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనం యంత్రాలు ఎటువంటి విరామాలు లేకుండా 24/7 పనిచేస్తాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అండ్ హెల్ప్ లైన్ సెంటర్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి సమర్థవంతంగా నిర్వహించగలిగే అనేక ప్రశ్నలకు, సమస్యలకు ఆన్సర్స్ పొందుతున్నారు. డియర్ ఫ్రెండ్స్, లైఫ్లో ఏదైనా కానీ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ప్రతిరోజు అప్డేట్ అవుతుందన్న హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ తాజా అవసరాలను తీర్చడానికి సమయంతో పాటు నవీకరించబడాలి. యంత్రాలకు మరమ్మత్తు, నిర్వహణ అవసరం, మెయింటెనెన్స్ అవసరం, దీనికి చాలా ఖర్చులు అవసరం. ఇది చాలా సంక్లిష్టమైన యంత్రాలు కాబట్టి దాని ఉత్పత్తికి అపారమైన ఖర్చులు అవసరం. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని అనువర్తనలతో పని యొక్క ప్రాధాన్యతను ఆటోమేట్ చేయడంతో మానవులను నిష్క్రయంగా చేస్తుంది. భవిష్యత్ తరాలకు సమస్యను సృష్టించగల ఈ ఆవిష్కరణలకు మానవులు బానిసలవుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెజారిటీ పునరావృత పనులు, ఇతర పనులు రోబోట్లతో భర్తీ చేస్తుందన్న మానవ జోక్యం తగ్గుతుంది. ఇది ఉపాధి ప్రమాణాలలో ప్రధాన సమస్యను కలిగిస్తుంది. ప్రతి కంపెనీ తక్కువ అర్హత కలిగిన వ్యక్తి

0: లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోలతో భర్తీ చేయాలని ఆలోచిస్తుంది. ఇది మరింత ఉత్పాదకతతో పోల్చదగిన పనిని చేయగలదు. సమర్థవంతంగా పనిచేసే విషయానికొస్తే యంత్రాలు చాలా మెరుగ్గా ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే అవి జట్టును తయారు చేసే మానవ సంబంధాన్ని భర్తీ చేయలేవు. టీమ్ మేనేజ్మెంట్ విషయాన్ని వస్తే యంత్రాలు మానవులతో బంధాన్ని పొందలేవు. వెల్ డియర్ ఫ్రెండ్స్, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ప్రతి దాంట్లో ఉంటాయి, కానీ మనము ఏది మంచో అది మనం తీసుకుందాం. వి విల్ ప్రోగ్రెస్ అండ్ దట్ విల్ హెల్ప్ అస్ గెయిన్ సక్సెస్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్స్ యూజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వనల ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915122207039. నంబర్ మరోసారి 0951522070. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center. Vennela.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 తరంగ శ్రేణిపై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలకు పునఃస్వాగతం పలుకుతోంది మీ మధుసూదన్ రెడ్డి. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. ఇప్పుడు విందాం

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా నాలుగు స్తంభాలాట చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, వేటూరి గీతరచన సంగీతం రాజన్ నాగేంద్ర.

0: Sometimes, all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS Level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now, the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
1: Kia. Movement that inspires.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Connect 2.0 and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros, something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
1: Kia, movement that inspires.
3: నాయకుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాట, వెన్నెల కంటి గీత రచన, సంగీతం ఇళయరాజా.

0: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS Level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now, the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
1: Kia. Movement that inspires.
2: PM Jai. अब गरीबों की जाय बन गई है।
3: భారత దేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా చేయడానికి దేశపు యువత సంకల్పించింది. నేడే అర్హత గల లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించి నూతన సంవత్సర కానుకగా అందజేయండి. 60 కోట్ల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు లభిస్తుంది 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స హక్కు. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హత గల లబ్ధిదారులు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించుకోండి. అధిక వివరాలకై 1455 కి కాల్ చేయండి.

0: InCar, for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Connect 2.0, and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros, something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
1: Kia, movement that inspires.
2: अब 70 वर्ष से अधिक उम्र के देश के हर बुजुर्ग को अस्पताल में मुफ्त इलाज मिलेगा।
3: देश युवत चेसुकुन्नारक नूतन संवत्सर संकल्पम 70 ఏళ్లు పైబడిన వృద్ధులకై ఆయుష్మాన్ వయ వందన కార్డు తయారు చేయాలని 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స బహుమతిగా అందజేసి భారతదేశాన్ని ఆయుష్మాన్ చేయాలని నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 70 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ వయసు గల వృద్ధులకు ఆయుష్మాన్ వయా వందన కార్డ్ తయారు చేయించండి. అధిక వివరాలకై 1455555కి కాల్ చేయండి.

0: నిన్నే పెళ్లాడతా చిత్రం నుంచి రాజేష్ పాడిన పాట ఇది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతరచన, సంగీతం సందీప్ చౌతా. నాగా చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్ పాడిన పాట. ఏఎం రత్నం గీతరచన, సంగీతం విద్యాసాగర్. వినబోయే ముందుగా.
1: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
2: Kia, movement that inspires.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
2: Kia, movement that inspires.

లేపాక్షి కార్యక్రమంలో ముందుగా విన్న పాట వినాయక చవితి చిత్రం కోసం ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట విన్నారు. ఈ పాటకు సాహిత్యం సముద్రాల సీనియర్. ఈ పాటను వినిపించమని రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితికా దేవేందర్, శోభారాణి మరియు అశోక్ బాబు వీరందరి కోసం ఈ పాట వినిపించాం.

బొబ్బిలి పులి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం జేవి రాఘవులు. ఈ పాటను వినిపించమని తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూర మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, దుర్గాప్రసాద్, లావణ్య కుమారి వీరందరి కోసం ఈ పాట విన్నాం. తర్వాత

విన్న పాట అశోక్ చిత్రం కోసం జెస్సీ గిఫ్ట్ చిత్ర గానం విన్నాం. సాహిత్యం భాస్కర భట్ల, సంగీతం మణిశర్మ. ఈ పాటను వినిపించమని కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్ మరియు మన్విత్ వీరందరి కోసం ఈ పాట విన్నాం. శ్రోతలు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత

మంచి మనసులు చిత్రం కోసం ఘంటశాల పి సుశీల గానం విన్నాం. ఈ పాటను వినిపించమని తాడిపత్రి నుండి గాజుల కృష్ణప్ప గారి వీధి నుండి ఎం రామకృష్ణారెడ్డి, గౌతమి, జశ్వంత్ రెడ్డి, కేవి బ్రహ్మచారి, కార్తికేయచారి, ధవలేశ్వరి మరియు వృత్తిక వీరందరి కోసం ఈ పాట వినిపించాం.

విన్న పాట సింధూర పువ్వు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం రాజశ్రీ, సంగీతం మనోజ్ జైన్. ఈ పాటను వినిపించమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని మరియు మాయ వీరందరి కోసం ఈ పాట విన్నాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. నిషేధిత జాబితా 22A నుంచి భూములను తొలగించే నిబంధనలను సరళీకృతం చేస్తూ కొత్త జీవో తీసుకువస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తల్లికి వందనం పథకం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన భరోసాగా నిలుస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి కొలుసు భారతసారథి స్పష్టం చేశారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. ప్రధానమంత్రితో భేటీ అనంతరం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తరువాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పోలవరం, జల్జీవన్ మిషన్ అంశాలపై చర్చించారు. గోదావరి, కావేరి నదుల అనుసంధానంపై భాగస్వామ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. నిషేధిత జాబితా 22A నుంచి భూములను తొలగించే నిబంధనలను సరళీకృతం చేస్తూ ఈరోజు కొత్త జీవో తీసుకువస్తున్నామని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. ఇకపై 22A నిర్వహణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ పరిధిలో ఉంటుందని చెప్పారు. గ్రామకంఠం, పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చకూడదన్నారు. 22A జాబితాలో పెట్టాలని ప్రతిపాదించిన ప్రతి ఫైల్కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా పబ్లిక్ ఇంక్లూజన్ రిజిస్టర్ను ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీఆర్ఎస్ నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి భూములిచ్చిన రైతుల త్యాగాలను మర్చిపోలేమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. భోగాపురం విమానాశ్రయాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విమానాశ్రయం రావడం ఎంతో ఆనందదాయకమని మంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ
1: కింజరకు రామ్మోహన్ నాయుడు గారు కూడా పెద్ద బాధ్యత తీసుకొని ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన సలహాలు తీసుకొని పనులన్నీ కూడా వేగవంతం చేయడంతో పాటు

0: నెఫర్వల్స్ ను కూడా వేగవంతం చేయడం జరిగింది. మరి ఇక్కడ రైతులు చేసినటువంటి త్యాగాన్ని కూడా మనం మర్చిపోకుండా వాళ్ళను కూడా మేము గుర్తించుకుంటాం. మరి రేపు జరగబోయే 1వ తారీఖున ఈ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ అనేది చాలా వైభవంగా ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజానికి అందరినీ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయమని కేంద్రం కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.
1: తల్లికి వందనం పథకం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన భరోసాగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం పేద కుటుంబాల విద్యార్థులకు వరంగా మారిందన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో వరుసగా 2వ ఏడాది అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వరుసగా 2వ ఏడాది 67,47,000 మంది తల్లుల ఖాతాల్లో 10,120,78,00,000 రూపాయలను ప్రభుత్వం జమ చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ రోజు నుండి 24వ తేదీ వరకు అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలిసి పార్థసారథి స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసులో మంత్రి ఈరోజు పర్యటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుబ్బ దానయ్య యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. 5,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి ఈ సందర్భంగా అందజేశారు. అనంతరం పలాస కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయంలో పలాస ఇచ్చాపురం నియోజకవర్గాల శాసనసభ్యులు గౌతు శిరీష, డాక్టర్ బెందాలం అశోక్తో కలిసి ఆయా నియోజకవర్గాల గృహ నిర్మాణ కార్యక్రమాల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పార్థసారథి లబ్ధిదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇల్లు నిర్మించి అందజేస్తాయని తెలియజేశారు.
2: అర్హత ఉన్న లిస్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పంపిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు పూర్తిగా వాళ్లే శాంక్షన్ చేస్తున్నారు, డబ్బులు కూడా అక్కడి నుంచే ఇస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ సగంలో ఉన్న ఇల్లు కూడా మనం వాటి అన్నింటి అందరి దగ్గర నుంచి కూడా మనం అప్లికేషన్ తీసుకున్నాం. ఆ అప్లికేషన్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. ఒక 10 రోజులు ఆగండి, రేపు ఎల్లుండి ఒక 77,000 ఇస్తాము. మళ్ళీ తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఢిల్లీ వెళ్లారు, వారి సహకారంతో ఇంకొక 4-5 లక్షల ఇల్లు వెంటనే శాంక్షన్ అవుతాయి. అప్పుడు ఎవరెవరికి వచ్చినాయో వాళ్లే కట్టుకుని పూర్తి చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో పొగాకు రైతులకు అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ పొగాకు రైతులకు మద్దతుగా నిలిచేందుకు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటిస్తానని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచ్చేస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధాని పాల్గొనే బహిరంగ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. వేదిక, వివిధ గ్యాలరీలు, మీడియా సెంటర్, గ్రీన్ రూమ్స్ తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం VIP వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. పటిష్టమైన ప్రణాళికతో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లు సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 4 IAS అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. మున్సిపల్ పరిపాలన శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఈరోజు రేపు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
3: ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: కిచెన్ గార్డెన్ల ద్వారా కుటుంబ ఆరోగ్యం మెరుగుపరచడంతో పాటు ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కూరగాయల మినీ కిట్లను కలెక్టర్ ఈరోజు పంపిణీ చేశారు.

0: మాట్లాడుతూ ప్రతి ఇంట పోషకాహార భద్రతే లక్ష్యంగా కిచెన్ గార్డెన్ల పెంపకాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. ఇంటి ఆవరణలో సురక్షితమైన తాజా పోషక విలువలు అధికంగా ఉన్న కూరగాయలను స్వయంగా పండించుకోవచ్చని సూచించారు. కూరగాయల విత్తనాల మినీ కిట్ ధర 110 రూపాయలు ఉండగా ప్రభుత్వం రాయితీతో 55 రూపాయలకే అందిస్తోందని తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు పర్యటించిన ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఐఐఎం భవనంలో అక్కడి అధికారులతో సమావేశమయ్యారు. కమిటీ చైర్మన్ పులపర్తి ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్, జాబ్ మేళాల నిర్వహణ, ఉపాధి కల్పన, ఆధునిక కోర్సుల ప్రవేశం, సిలబస్ విధానం, బోధనా పద్ధతులు, పోటీ పరీక్షలకు సన్నద్ధం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, పి విష్ణుకుమార్ రాజు, అరిమిల్లి రాధాకృష్ణ, కోల లలిత్ కుమారి, బోర్ల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. నిషేధిత జాబితా 22A నుంచి భూములను తొలగించే నిబంధనలను సరళీకృతం చేస్తూ కొత్త జీవో తీసుకొస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తల్లికి వందనం పథకం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన భరోసాగా నిలుస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలిసు పార్థసారథి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. केन्द्रीय सर्वकारः संसदि नीट प्रश्नपत्र गोप्यता भंग विषये सारगर्भां चर्चां विधातुम् अंगीकृतवान्. तथापि विपक्षस्य श्रान्तं कोलाहलेन प्रावृत सत्रस्य तृतीयेपि दिने उभयोः सदनयोः कार्याचरणं स्थगितम्. सोमवासरे संसद भवनं प्रति आन्दोलनं कुरु.
2: आकाशवाणी అనంతపురం కేంద్రం. ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ కె గంగన్న మరియు శ్రీమతి టి లింగమ్మ గారు పాడిన జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం నిజామాబాద్ జిల్లా కేంద్ర సమర్పణ. 8:00 ఆపాత మధుర గీతాల కార్యక్రమం రసధ్వని. 8:15 పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:45 కానుక నాటిక రచన శ్రీ ఆర్వి రమణమూర్తి, నిర్వహణ శ్రీ పివి రామ్గోపాల్. 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం. 9:16 స్పాట్లైట్. 9:30 నాటిక. ఇక రాత్రి 10:00 ఈరోజు జరిగిన పార్లమెంటు సమావేశాలలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం వింటారు. ఇక 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు.
3: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis, starting at just rupees 12.73 lakh.

0: Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
1: Kia, movement that inspires.
2: GRT Jewelers సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి GRT Jewelers శుభ ఆరంభానికి ప్రారంభం
0: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just Rs. 12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
1: Kia, movement that inspires.
0: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just Rs. 12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
1: Kia, movement that inspires.
2: GRT Jewelers సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి GRT Jewelers శుభ ఆరంభానికి ప్రారంభం
0: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just Rs. 12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
1: Kia, movement that inspires.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా

0: ముందుగా విన్న పాట నరసింహనాయుడు. చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత గానం విన్నాం. సాహిత్యం భువనచంద్ర, సంగీతం మణిశర్మ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B&G Gap with a 5-star safety rating. Add to that ADAS level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now, the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
3: Kia. Movement that inspires.

0: నాగు చిత్రం కోసం పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Connect 2.0, and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros, something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
3: Kia, movement that inspires.

0: విన్న పాట నారీ నారీ నడుమమ్మురారి. చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం కేవి మహాదేవన్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B&G Gap with a 5-star safety rating. Add to that ADAS Level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now, the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
3: Kia. Movement that inspires.

0: విన్న పాట నాగవల్లి. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం చంద్రబోస్, సంగీతం గురుకిరణ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: తాతయ్య, ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్. లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాను.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

విన్న పాట నచ్చావులే. చిత్రం కోసం గీతామాధురి గానం విన్నాం. సాహిత్యం భాస్కర్ భట్ల, సంగీతం శేఖర్ చంద్ర.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విన్న పాట నాకు పెళ్ళాం కావాలి. చిత్రం కోసం పి సుశీల, ఎస్పి శైలజ గానం విన్నాం. సాహిత్యం ఆచార్యాత్రేయ, సంగీతం వాసురావు. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

లలిత గీతం వింటున్నారు. సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. నీటితో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదాపడ్డాయి. ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యల పట్ల సహానుభూతి ఉందని, ప్రతి సమస్య గురించి ఆలకిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పిల్లలతో సహా అందరికీ సురక్షితమైన జవాబుదారీతనం కలిగిన ఇంటర్నెట్ వ్యవస్థను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్లో పీవీ సింధు మహిళల సింగిల్స్ రెండో రౌండ్కి చేరుకున్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్తో పాటు వివిధ సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 2 గంటలకు రెండోసారి వాయిదా పడ్డ తర్వాత లోక్సభ సమావేశమైనప్పుడు ప్రతిపక్షాలు నీట్ సమస్యపై మరోసారి నినాదాలు చేశాయి. గందరగోళం మధ్య వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేస్తూ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మహిళా ఎంపీలను లక్ష్యంగా చేసుకుని కళ్యాణ్ బెనర్జీ అభ్యంతరకరమైన పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని, ఆ విషయాన్ని అధికారికంగా సభ దృష్టికి తీసుకొచ్చామని స్పీకర్ స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెనేటి తెలియజేశారు. ఈ సంఘటన అభ్యంతరకరమైందని, సభ గౌరవ మర్యాదలకు విరుద్ధమని ఆయన అభివర్ణించారు.
1: आज श्री कल्याण बनर्जी ने हमारी महिला सांसदों के साथ असंसदीय भाषा एवं असंसदीय टिप्पणियां की है, जिसकी लिखित शिकायत माननीय अध्यक्ष जी को प्राप्त हुआ है. ये सदन की गरिमा के विरुद्ध है.
0: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మూజువాణి ఓటు ద్వారా ఆమోదం పొందింది. గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నపత్రం కేటాయింపు చేపట్టడానికి ప్రయత్నించగా ప్రతిపక్ష సభ్యులు పేపర్ లీక్, విద్యార్థి నిరసన సమస్యను ప్రస్తావించారు. సభను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులను కోరినప్పటికీ సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు ముందు వాయిదా పడింది. మొదటి వాయిదా అనంతరం 12 గంటలకు తిరిగి సమావేశమైనప్పుడు పేపర్ లీక్ సమస్యపై ప్రతిపక్షాలు మరోసారి నిరసన తెలియజేశాయి. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా మళ్లీ ప్రతిపక్షాలను కోరారు. నీట్ పేపర్ లీక్ సమస్యపై చర్చకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని ఆయన సభలో స్పష్టంగా చెప్పారు. అయితే ఏ చర్చ అయినప్పటికీ నిర్దేశిత నిబంధనల ప్రకారమే జరగాలని ఆయన అన్నారు.
2: सरकार नी पेपर लीक का चर्चा के लिए पूरी तरह से तैयार है और हमने पहले दिन से कहा है. मैं अनुरोध करता हूं कि चर्चा कब होना है, चर्चा का ड्यूरेशन और किस नियम के तहत होना है, माननीय स्पीकर महोदय सारे पार्टी के फ्लोर लीडर से बातचीत करके इसका निर्णय किया जाए.
0: సభలో గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మూడో వాయిదా అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు నీట్ తదితర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు నిరసన కొనసాగించాయి. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, సభ నిర్వహణలో ప్రతిపక్షాలు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కోరారు. కాంగ్రెస్ పార్టీ కొత్త షరతులు విధిస్తూ సభలో చర్చ జరిగేందుకు అడ్డంకులు సృష్టిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆలపించారు. కాంగ్రెస్ పార్టీ ముందు చర్చకు సుముఖత వ్యక్తం చేసి ఆ విషయాన్ని చైర్మన్ కు తెలియజేసిందని, ఇప్పుడు కొత్త షరతులు ప్రవేశపెట్టి కొత్త అంశాలు లేవనెత్తుతూ చర్చ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని రిజిజు ఆరోపించారు. గందరగోళం మధ్య డిప్యూటీ చైర్మన్ సభను

0: కాసేపటికి వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైనప్పుడు సిక్కింలోని ఎన్హెచ్పిసి తీస్తా స్టేజ్ 6 జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సొరంగంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల చైర్మన్ సిపి రాధాకృష్ణన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేస్తూ యువజనుల మనోభావాలు ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో సహానుభూతితో వ్యవహరిస్తోందని, విద్యార్థులు ప్రస్తావించే ప్రతి అంశాన్ని వినడానికి పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, సోమవారం నాడు పార్లమెంటు వైపు మార్చ్ చేస్తున్న నిరసనకారులపై విపరీతమైన బలప్రయోగం జరిపారన్న ఆరోపణలపై ఎటువంటి వాస్తవం లేదని అన్నారు.
1: అత్యంత దుర్భాగ్యపూర్ణ హే కి హమారే దేశ్ కి ఛాత్రో ఔర్ నౌజవానో కో కుచ్ లోగ్ అప్నే రాజనీతిక్ స్వార్థో కి పూర్తి కే లియే ఏక్ రాజనీతిక ఔజార్ కే రూప్ మే ఇస్తేమాల్ కర్నే కా ప్రయాస్ కర్ రహే హే. ప్రధానమంత్రి మోదీ జీ కే నేతృత్వ మే హమారీ సర్కార్ విద్యార్థియో ఔర్ నౌజవానో కి ఆకాంక్షాఓ కో పూరా కర్నే ఔర్ ఉన్కే కళ్యాణ్ కే ప్రతి పూరీ తరహ్ సే ప్రతిబద్ధ హే. హమారే ఛాత్రో కి హర్ చింతా కో సున్నా ఉస్కా సమాధాన్ కర్నా యే హమ్ సబ్ కి జిమ్మేదారీ.
0: బలప్రయోగం జరిపారన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసుల నుంచి ఢిల్లీ హైకోర్టు ఈ రోజు వివరణ కోరింది. 4 వారాల గడువిచ్చింది. ఢిల్లీలో విద్యార్థుల నిరసన సమయంలో ప్రాణనష్టం సంభవించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వాదనలను ఫేక్ అని పేర్కొంటూ నిరసనల సమయంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఢిల్లీ పోలీసులు ధృవీకరించినట్లు తెలియజేసింది. నీట్ పేపర్ లీక్ రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో రాజ్భవన్ ముట్టడికి పిలుపునివ్వగా బీజేపీ గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించడంతో హైదరాబాద్ మధ్య ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఖర్తాబాద్ నాంపల్లి వద్ద ఇరుపక్షాల గ్రూపులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యాలయం వద్ద ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఉద్రిక్తతను అదుపు చేసే యత్నంలో రాష్ట నాయకులు మహేష్ కుమార్ గౌడ్, రామచంద్రరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలతో సహా వినియోగదారులందరికీ సురక్షితమైన, నమ్మదగిన, బాధ్యతాయుతమైన ఇంటర్నెట్ అందించడమే ప్రభుత్వ విధానాల లక్ష్యమని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈరోజు లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ డిజిటల్ వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ను నియంత్రించేందుకు చట్టపరమైన ఒక ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేస్తూ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అమలు చేశామని చెప్పారు. ఈ చట్టం పిల్లల ఆన్లైన్ గోప్యతను రక్షించడానికి ఒక చట్టపరమైన వ్యవస్థను అందిస్తుందని ఆయన చెప్పారు. పిల్లల వ్యక్తిగత వివరాలను ప్రాసెస్ చేసేందుకు తల్లిదండ్రుల సమ్మతినేది తప్పనిసరి చేస్తుందని, అలాగే ట్రాకింగ్, ప్రవర్తన పర్యవేక్షణ లేదా పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రకటనల వంటి వారి శ్రేయస్సుకు హాని కలిగించే పద్ధతులను నిషేధిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఆధునిక సాంకేతికత, మౌలిక సదుపాయాలు, మెరుగైన నిర్వహణ ద్వారా రైలు భద్రతను బలోపేతం చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్సభలో చెప్పారు. భద్రతా సంబంధిత కార్యకలాపాలపై 2013-14 పెట్టిన ఖర్చు సుమారు 39,000 కోట్ల రూపాయల నుంచి 2026-27 నాటికి 120,000 కోట్ల రూపాయలకు పెరిగిందని వైష్ణవ్ తెలియజేశారు. లోకో పైలట్ల అప్రమత్తతను మెరుగుపరిచేందుకు అన్ని లోకోమోటివ్లను విజిలెన్స్ కంట్రోల్ డివైజెస్తో అనుసంధానం చేసినట్లు కూడా ఆయన చెప్పారు. న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 61 సంవత్సరాలకు పెంచే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. దేశవ్యాప్తంగా జిల్లా జ్యుడిషియల్ న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు ఏకరీతిగా పెంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారిస్తూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ వి మోహన సభ్యులుగా ఉన్నారు. జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో లాల్ చౌక్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఈరోజు ఒక పోలీసు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతి చెందిన పోలీసుకు నివాళులర్పించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. సిక్కింలోని నామ్చీ జిల్లా సమర్దుంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం లోపల గాలింపు బృందాలు మరో 8 మృతదేహాలను గుర్తించాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ మృతదేహాలను బయటకు తీయడం సాధ్యం కాలేదు. దృగ్గోచరిత సరిగ్గా లేని కారణంగానూ, మీథేన్ గ్యాస్ లీకేజ్ కారణంగానూ సహాయ రక్షణ చర్యలు సవాలుగా మారాయని అధికారులు తెలియజేశారు. ఇంతవరకు ఈ ప్రమాదంలో 13 మృతదేహాలను వెలికితీశారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భాగంగా చాంగ్జౌలో ఈ రోజు మధ్యాహ్నం జరిగిన మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు మన దేశానికి

0: చెందిన ఉన్నతి హుదాను ఓడించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ శెట్టి ఇండోనేషియాకు చెందిన ప్రపంచ 11వ ర్యాంక్ క్రీడాకారుడు ఆల్వి ఫర్హాన్ ఓడించి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించారు. విశేషాలు మరొకసారి. నీటితో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యల పట్ల సహానుభూతుందని, ప్రతి సమస్య గురించి ఆలకిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పిల్లలతో సహా అందరికీ సురక్షితమైన, జవాబుదారీతనం కలిగిన ఇంటర్నెట్ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పివి సింధు మహిళల సింగిల్స్ రెండో రౌండ్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈనాటి పల్లె ప్రాంతాలు రంగస్థలిలో జానపద గీతాల కార్యక్రమంలో శ్రీ కె గంగన్న పాడిన జానపద గీతాలు వింటారు.

ఇప్పటి వరకు శ్రీ కె గంగన్న పాడిన జానపద గీతాలు విన్నారు. ఇప్పుడు శ్రీమతి టి లింగమ్మ పాడిన జానపద గీతాలు వింటారు.

0: శ్రోతలు, ఇంతవరకు పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీమతి టి లింగమ్మ పాడిన జానపద గీతాలు విన్నారు. సమయం 7:45 కావస్తుంది. ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
1: ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం. నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు, సహకారం శ్రీ మానెట్టి భూమేశ్వర్.
2: ప్రధానమంత్రి కౌశల కేంద్రం ద్వారా వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు. నిర్వహణ శ్రీ సలివోజు కృష్ణ శరత్ బాబు, సహకారం మానెటి భూమేశ్వర్.
3: శ్రోతలకు నమస్కారం. మన దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుంది. రేపటి ఉజ్వల భారతాన్ని నిర్మించే శక్తి మన యువత చేతుల్లోనే ఉంది. యువతకు సరైన నైపుణ్యం తోడైతే వారు సాధించలేనిది ఏదీ లేదు. ఇదే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. కౌశల్ భారత్, కుశల్ భారత్, నైపుణ్య భారతదేశం, సమర్థవంతమైన భారతదేశం అనే నినాదంతో మన దేశ యువతను స్వయం సమృద్ధులుగా మాత్రమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నేడు మన యువత కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికత, వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారు. ఉచిత శిక్షణ, గుర్తింపు పొందిన సర్టిఫికేషన్, అలాగే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పిఎం కౌశల్ వికాస్ కేంద్రాలు నేడు యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నాయి. మన నిజామాబాద్ జిల్లాలోని కౌశల్ వికాస్ కేంద్రంలో ఉచితంగా రకరకాల కోర్సుల్లో నైపుణ్య శిక్షణ పొందుతూ రేపటి సరికొత్త నవభారత నిర్మాణంలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని గర్వంగా చెబుతున్నారు మన స్థానిక యువత. మరి ఈ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఏమంటున్నారు, వారి మాటల్లోనే విందాం.
4: నా పేరు రసజ్ఞ, నేను మదన్పల్లి నుండి వచ్చాను ఇక్కడికి. నేను ఇక్కడ ఫ్రీ కోర్స్ నేర్చుకుంటున్నాను. ఫస్ట్ మనం జాబ్ చేయాలంటే మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, మనకి ఏం వచ్చి ఉండాలి, అవి రాకపోతే ఇక్కడ మనకి నేర్పిస్తారు. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, మనం దాంట్లో షీట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి. సో ఒక షీట్లో ఏదైనా శాలరీ కౌంట్ కావచ్చు, ఏదైనా బడ్జెట్ కావచ్చు, మనం ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటే దాంట్లో షార్ట్గా ఇలాంటి ఫార్ములాస్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఆ ఫార్ములాస్ చెప్తారు, ప్రొజెక్టర్లో చెప్తారు, అండ్ మనకు ప్రాక్టికల్గా కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో నేను ఇక్కడ వచ్చాను, ఇక్కడ 1 మంత్ నుండి నేర్చుకుంటున్నాను. సో ఇది మనకి లైఫ్లో యూజ్ అవుతుంది, అంటే మనీ పేడ్ కాదు కాబట్టి, ఫ్రీగానే కాబట్టి మనకి కావాల్సిన నాలెడ్జ్ని మనం నేర్చుకోవచ్చు. అండ్ టైమింగ్స్ కూడా మనకి ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఫర్దర్లో జాబ్కి మనం అంటే ఏదైనా పోస్ట్ వస్తే కూడా చెప్తారు, గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, అలా మనకి బాగా హెల్ప్ అవుతుంది. మనకి ఫ్రీ వైఫై ఉంటుంది అండ్ ప్రొజెక్టర్ ఉంటుంది, సిస్టమ్స్ ఉంటాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఫెసిలిటీస్ అయితే బాగుంటాయి. అండ్ ఇక్కడ నేను 1 మంత్ నుండి నేర్చుకుంటున్నాను. ఆఫీస్లో వర్క్ చేయాలి, సిస్టమ్ వర్క్ అని ఇక్కడ నేర్చుకుంటున్నాను. డిగ్రీ కంప్లీట్ చేశాను, నెక్స్ట్ పీజీకి ఇంకా టైం ఉంది. సో ఇది హెల్ప్ అవుతుందని ఈ మధ్యలో నేర్చుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ఏదైనా హెల్ప్ అవుతుంది అడిషనల్ కానీ నేర్చుకుంటున్నాను స్కిల్స్. లేదంటే ఏదైనా ప్రైవేట్ జాబ్లో అయినా కూడా మనకి ఆఫీస్లో వర్క్ యూజ్ అవుతుందని ఈ మధ్యలో టైంలో నేను నేర్చుకుంటున్నాను. అదృష్టం బాగుంటే ఐటీ జాబ్ వస్తే ఇంకా బాగుంటుంది. ఒక పల్లెటూరు నుంచి వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే పల్లెటూరు అయినా సిటీ అయినా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేలా మనకి యూజ్ అవుతుంది ఇది. అందుకని ఇక్కడ ఎవరైనా జాయిన్ అయినా కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి స్కిల్స్ నేర్పిస్తారు. థ్యాంక్ యూ.
5: గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ నమిత పర్సింగ్, బీటెక్, హైదరాబాద్. రీసెంట్లీ ఐ జాయిన్డ్ ఇన్ పిఎంకేకే నిజామాబాద్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్

0: Nizamabad at Kanteshwar Bypass Road. Here in Pradhanamantri Kaushal Kendram, I had joined in application developer course where I had started learning with programming basics, operating system functioning, setting environmental variables and writing PowerShell scripts. When comes to programming, we started with Python before these programming basics such as flowcharts, algorithms, indentation and comments. Also IDE such as VS Codes. In Python, started with variables, operators, class and object, control statements, conditional statements, concepts such as inheritance, polymorphism, abstraction, encapsulation, also expectational file handling with frameworks. Here the faculty is very good, they provides knowledge, extra skills. సో ఇక్కడికి వస్తే మనం ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. మనకు తెలివని కూడా ఈ సార్స్, ఈ ఫ్యాకల్టీ మనకి స్కిల్స్ నేర్పిస్తారు. ఇక్కడ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి సార్, జాబ్స్కి కానీ ఎక్స్ట్రా స్కిల్స్కి కానీ. ఇక్కడ స్కిల్ ఇండియా పోర్టల్లో వీళ్ళు జాబ్స్కి అప్లికేషన్ చేపిస్తారు. మనకి ఏమైనా ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటాయి కానీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్ జాబ్స్ కోసము. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు మీకు ఇలా ఇలా అని జాబ్స్ కోసం. గుడ్ సార్, ఇక్కడికి వస్తే మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, బయట వరల్డ్ కూడా తెలుసుకున్నట్టు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
1: నా పేరు వాసు, మా నాన్న పేరు సతీష్. మా నాన్న చేసే పని ఎలక్ట్రీషియన్ పని. నేను నేర్చుకునేది డొమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్, డిఈడిఓ, ఎక్సెల్, పవర్ పాయింట్. పవర్ పాయింట్లో ఏదైనా నేర్చుకోవచ్చు, రకరకాలుగా ఎన్నో క్రియేటివిటీ సృష్టించవచ్చు, కొత్తగా ఎడిటింగ్ వేయచ్చు, ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ఎక్సెల్, పవర్ పాయింట్, ఈమెయిల్ అండ్ జీమెయిల్ డిఫరెన్సెస్, ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ కొత్త కొత్త స్కిల్స్ నేర్పిస్తారు. టైపింగ్ ప్రాక్టీస్ ఉంటే 2 మంత్స్ తర్వాత స్పీడ్ అయిపోవచ్చు. జాబ్ ఇంటర్వ్యూకి పోయేటప్పుడు నేను ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకొని సాఫ్ట్వేర్కి వెళ్దామని చూస్తున్నా. పైథాన్, డిఈడిఓ చాలా ఉన్నాయి, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఎడిటింగ్ సంబంధించిన అన్నీ నేర్పిస్తుంది. చాలా బాగున్నాయి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడి స్టార్ట్ కాండి కోర్స్కి, మీ ఫ్యూచర్ బాగుంటుంది. థ్యాంక్ యూ.
2: ఐఎమ్ నిషితా, ఐఎమ్ ఫ్రమ్ ఇటాపల్లి. కమింగ్ టు మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ లర్నింగ్ ఇన్ డొమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటింగ్, టైపింగ్ ప్రో, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, ఫైల్ అండ్ ఫోల్డర్. మా సీనియర్ ద్వారా నేను నేర్చుకుంటున్నా ఇక్కడ. వాళ్ళు అడ్రస్ చెప్పినారు, 1 మంత్ అవుతుంది నేర్చుకోవట్టి. ఫైల్ అండ్ ఫోల్డర్, టైపింగ్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, అందులో టైప్స్, కార్డ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ట్రైనింగ్ బాగా చెప్తారు. న్యూ థింగ్స్ మనం నేర్చుకోవచ్చు ఇక్కడ. ఫ్రీ నెట్, ఫ్రీ వైఫై, ఫ్రీ కోర్స్, ఫ్యాకల్టీ బాగుంది. మార్నింగ్ 9 to 1.
3: నా పేరు నిహారిక, మై ఫాదర్ నేమ్ ఇస్ రాజన్న, మదర్ నేమ్ ఇస్ చిల్కవ్వ. ఐఎమ్ ఫ్రమ్ మిట్టాపల్లి, లిచ్పల్లి మండల్. నేను ఇక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకుంటున్నా నిజామాబాద్లో. కోర్స్ పీజీడిసి. ఇందులో ఎక్సెల్, పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్. ఎక్సెల్లో ఇంకా ఫార్ములాస్ ఉంటాయి, అందులో శాలరీ షీట్, అటెండెన్స్ షీట్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎంఎస్ వర్డ్లో ఇంకా మనం ఇన్విటేషన్ కార్డ్స్ ప్రిపేర్ చేసుకుంటాం, సర్టిఫికెట్స్. ఇక్కడ కౌన్సిలింగ్ సార్స్ బాగున్నారు. దీన్ని నేర్చుకుంటే ఫ్యూచర్లో జాబ్ చేయడానికి యూజ్ అవుతుంది. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన, ఇది అడిషనల్ స్కిల్. దీని ద్వారా నేను జాబ్ చేయాలనుకుంటున్నా. అన్ని బాగా నేర్పిస్తారు, ఫ్రీ కోచింగ్, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి ప్రధానమంత్రి కౌశల కేంద్రం.
4: శిక్షకులు శ్రీ శ్రవణ్ కుమార్ గారి మాటలు.
5: నా పేరు శ్రావణ్ కుమార్. నేను ఇక్కడ గత సంవత్సరంన్నర నుంచి, 1.5 ఇయర్ నుంచి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నాను. నా రోల్స్ వచ్చేసి ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ కి స్కిల్లింగ్ లో నేను ట్రైనింగ్ ఇవ్వాలి. అందులో భాగంగానే నేను ఇక్కడ ఏఐ డెవప్స్, పైథాన్, సి వీటిపైన నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. పైథాన్ అనేది ఎవర్ గ్రీన్ కోర్స్ అది. సో మరీ పెద్ద అప్లికేషన్స్ కాకుండా, మరీ చిన్న అప్లికేషన్స్ కాకుండా మిడిల్ లెవెల్లో అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం. సో దీనికి పైన జావా ఉంటుంది. సో జావాకి ధీటుగా పైథాన్ కూడా మనం నేర్చుకోవచ్చు. పైథాన్లో కూడా చాలా ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. అందులో మెయిన్గా వచ్చేసి డిజాంగో ఫ్రేమ్వర్క్, ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్. ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ అనేది మీడియం లెవెల్ అప్లికేషన్స్కి యూజ్ చేసుకోవచ్చు, డిజాంగో అనేది హై లెవెల్ అప్లికేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ కవర్ చేసి చెప్తాము. వీళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మేము చెప్పిన తర్వాత మేము వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాక

0: వీళ్ళకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ప్రిపరేషన్ చేపిస్తాము, మాక్ ఇంటర్వ్యూస్ కూడా పెట్టిస్తాము, నీ క్వశ్చన్ పేపర్స్ కూడా మేము వీళ్ళకి చేయిస్తాము. వీళ్ళు నౌకరీలో కానీ ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రయత్నించాలి. నౌకరీ ద్వారా కూడా వీళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. మాకు ఎక్కడైనా రిఫరెన్సెస్ వస్తే కూడా మేము కూడా వీళ్ళని రిఫర్ చేస్తాం. అక్కడ వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి, వీళ్ళ ఇంటర్వ్యూలో మాట్లాడే విధానం బట్టి, స్కిల్స్ బట్టి సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇక్కడ అన్ని కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తున్నారు. విలేజ్ నుంచి వస్తున్నారు, తర్వాత సిటీ నుంచి వస్తున్నారు. విలేజ్ నుంచి అంటే మనకి ఆల్మోస్ట్ 60-70 కిలోమీటర్స్ నుంచి కూడా వచ్చి నేర్చుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ సిటీలో లోకల్లో కూడా చాలా మంది వస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగనే ఏజ్ విషయంలో కూడా, అంటే మ్యారీడ్ అమ్మాయిలు కానీ ఉమెన్స్ కానీ వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఏజ్ తో సంబంధం లేకుండా కూడా నేర్చుకుంటున్నారు. ఫ్యూచర్ చూడండి, ఇప్పుడు మనం బయటకు వెళ్ళి ఒక జాబ్ చేసుకోవాలి అన్నా, మార్కెట్ లో ఉండాలి అన్నా, మనం ఇతరులతో ఎలా డిఫరెన్షియేట్ గా ఉన్నాము, వాళ్ళకి మనకి తేడా అయింది, అది చెప్పేది స్కిల్లింగ్. సో ఒక 10 మంది ఇంటర్వ్యూకి వెళ్తే మనం టాప్ లో ఉన్నామా బాటమ్ లో ఉన్నామా అని తెలుసుకోవడానికి కావాల్సింది స్కిల్లింగ్. స్కిల్స్ ఉంటే మనకి మనం ముందుగా ఉంటాము. అదే ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇక్కడ ప్రతిదీ ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాల్లో బ్యాచెస్ ఉంటాయి, తర్వాత ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, గవర్నమెంట్ మనకి ఉచితంగా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మేము స్టూడెంట్స్ దగ్గర చూడాల్సింది ఏంటి అంటే, వాళ్ళు రెగ్యులర్ గా వస్తున్నారా, వాళ్ళ అటెండెన్స్ బేస్ పైన ఉంటుందండి. సో ఇక్కడ ఏ కోర్స్ అయినా కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో ఒక స్టూడెంట్ కానీ ఎవరైనా సరే నేర్చుకొని ఏదైనా సాధించుకోవాలి అని అనుకున్న వాళ్ళకి, ఫైనాన్షియల్ గా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి కూడా మన దగ్గర ఇది ఒక బంగారు అవకాశం అండి. ఇక్కడికి వచ్చి మీరు మీ సమయాన్ని వెచ్చించి మేము చెప్పినట్లుగా మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని వెళ్తే మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుందండి. మీరు నేర్చుకున్నాక కూడా మేము చెప్పకుండానే మీరు వేరే వాళ్ళు కూడా చెప్తారు, అలా ఉంటుందండి. ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాలో వచ్చిన వాళ్ళందరూ మంచి రెస్పాన్స్ తో వెళ్తున్నారు, మంచి భవిష్యత్తుతో ప్రణాళిక వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇక్కడ ఇంకోది ఏంటంటే, వీళ్ళకి సర్టిఫికేట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ సర్టిఫికేట్ తో విదేశాల్లో కూడా వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దుబాయ్ గానీ, మస్కర్ గానీ, ఆర్ ఎల్స్ అరబ్ కంట్రీస్ లో కానీ, తర్వాత ఇజ్రాయెల్ లో కానీ, మేము ఇచ్చే ప్రోగ్రామ్స్ లో వీళ్ళు నైపుణ్యం పొంది, సర్టిఫికేట్స్ పొంది బయట దేశంలో కూడా వెళ్ళి కెరీర్ అనేది ప్రారంభించారు. మాకు అప్పుడప్పుడు కూడా వీళ్ళు ఫోన్ చేసి కూడా మాట్లాడతారు. ఇక్కడ వచ్చి మేము స్కిల్లింగ్ నేర్చుకున్నందుకు మేము మా భవిష్యత్తును చాలా మంచిగా ప్రణాళిక వేసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. సో మీరు కూడా రండి ఇక్కడికి, మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి, మీ భవిష్యత్తును ప్రణాళిక వేసుకోండి. థ్యాంక్ యూ.
1: శిక్షకులు మరియు మేనేజర్ శ్రీ మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ,
2: నమస్కారం అండి, నా పేరు మహేష్. నేను ఇక్కడ ప్రధానమంత్రి కౌశల్య కేంద్రంలో మేనేజర్ గా పనిచేస్తున్నాను. మీకు తెలుసు, ప్రధానమంత్రి కౌశల్య కేంద్రం నిజామాబాద్ లో ఇండియా టవర్స్ కి అపోజిట్ ఉండే. దాన్ని ఇక్కడ మన కంటేశ్వర్ బైపాస్ స్మార్ట్ 4th ఫ్లోర్ కి షిఫ్ట్ చేసామండి. సో ప్రజెంట్ ఇందాక చెప్పినట్టుగాను మన దగ్గర PMKVY కానీ DDUGKVY అని కోర్సెస్ అనేవి, దాంట్లో భాగంగా PMKVY కానీ PMKVY లో అప్లికేషన్ డెవలపర్ కానీ, డెవాప్స్ కానీ, డేటా ఎంట్రీ కోర్సెస్ ఉన్నాయి. DDUGKVY కి వచ్చేసరికి IoT కోర్సెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ అండ్ JSD జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి స్కీమ్స్ మన దగ్గర ఉన్నాయి. దీంతో పాటు మనం ఈ PMKK ఇన్స్టిట్యూషన్స్ లో PM విశ్వకర్మ స్కీమ్ కూడా రన్ అవుతుంది. సో దీనికి గాను ఎవరైతే మీ సేవలో అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇక్కడ 5 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే 5 డేస్ ట్రైనింగ్ అయిపోయి 1 లాక్ లోన్ క్లియర్ చేసుకున్నారో వాళ్ళకి 15 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇలాంటి స్కీమ్స్ ని, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ని, పట్టణ ప్రజలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్ లో ఉన్న ప్రజలు కావచ్చు, అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, స్టడీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఇలాంటి సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.
3: విన్నారు కదా, వారి మాటల్లోని ఆత్మవిశ్వాసాన్ని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో కదా. సరిగ్గా ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే నైపుణ్యం మన దేశాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. నైపుణ్యం కలిగిన ప్రతి చేతికి ఉపాధి దొరికినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవుతుంది. ప్రగతి పదంలో దూసుకుపోతున్న మన దేశం 2047 నాటికి ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా, అంటే ఒక వికసిత్ భారత్గా రూపాంతరం చెందడంలో ఇలాంటి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. సరికొత్త నైపుణ్యాలతో, నూతన ఉత్సాహంతో మన యువత ముందుకు సాగాలని, స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షిద్దాం.
1: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి కౌశల కేంద్రం ద్వారా వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సలువోజి కృష్ణశరద్బాబు, సహకారం.

0: నమస్కారం, శ్రీ మానిటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఆపాత మధుర గీతాల కార్యక్రమం రసధ్వని. కార్యక్రమంలో ముందుగా

రసధ్వని కార్యక్రమంలో ముందుగా విన్న పాట నర్తనశాల చిత్రం కోసం ఎస్ జానకి గానం విన్నాం. ఈ పాటకు సంగీతం సుశల దక్షిణామూర్తి.

0: నవరాత్రి చిత్రం కోసం ఘంటసాల గానం విన్నాం. సాహిత్యం కొసరాజు, సంగీతం టి చలపతిరావు.
1: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Connect 2.0 and a 5-star Bharat NCAP safety

ఒక్కసారి ఇటు చూడు పిల్ల, మనసు విప్పి మాట్లాడు బుల్లే. ఒక్కసారి ఇటు చూడు, మనసు విప్పి మాట్లాడు, నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు. ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ, ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ, గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ.

0: వాడు నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు. ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ, ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ, గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ.
1: రసధ్వని కార్యక్రమంలో చివరిగా విన్న పాట నేనంటే నేనే. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం కొసరాజు, సంగీతం ఎస్పి కోదండపాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం, విద్యార్థుల నిరసనలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నిరసనల నడుమ పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. స్వేచ్ఛాయుతమైన సమాన అవకాశాలు కలిగిన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. యువత భావోద్వేగాలు, ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం, విద్యార్థుల నిరసనలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నిరసనల నడుమ పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం పదకొండు గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు ప్రతిపక్ష సభ్యులు పేపర్ లీక్, విద్యార్థుల నిరసన అంశాలను లేవనెత్తారు. సభ నిర్వహణకు సహకరించాలని ప్రతిపక్షాలను స్పీకర్ ఓం బిర్లా కోరినప్పటికీ వారు నిరసన కొనసాగించడంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాలు నిరసన కొనసాగించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేసీ వేణుగోపాల్, సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ విద్యార్థుల నిరసన అంశాన్ని లేవనెత్తారు. నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సభలో ఏ చర్చ అయినా నిబంధనలకు లోబడి జరగాలని ఆయన వివరిస్తూ,
1: నీట్ పేపర్ లీక్ కా చర్చా కే లియే పూరీ తరహ సే తయార్ హై. పహలే దిన్ సే కహా హై, జబ్ చర్చా హోతీ హై తో కిసీ నియమ్ కా తహత్ హోనా పడతా హై ఔర్ ఇస్కా వ్యవస్థా బనానా పడతా హై కి చర్చా కబ్ హోనా హై, చర్చా కా డ్యూరేషన్ కితనా లంబా చర్చా హోనా హై సారే పార్టీ కే ఫ్లోర్ లీడర్ సే బాత్చీత్ కర్కే ఇస్కా నిర్ణయ కియా జాయే. సర్కార్ పూరీ తరహ సే నీట్ పేపర్ లీక్ పే చర్చా కర్నే కా తయార్ హై.
0: అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభం కాననే నీట్ అంశంపై ప్రతిపక్షాలు మళ్లీ నినాదాలు చేయడం ప్రారంభించాయి. దీంతో ప్రిసైడింగ్ అధికారి సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు మూడోసారి వాయిదా తరువాత సభ సమావేశమైనప్పుడు నీట్ తదితర అంశాలపై ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. నీట్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభ నిర్వహణకు ప్రతిపక్షాలు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కోరారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు. యువత భావోద్వేగాలు, ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ఈరోజు మాట్లాడుతూ ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు తమ స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం విద్యార్థులు, యువతను రాజకీయ ఆయుధంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల ఆకాంక్షలను నెరవేర్చడానికి, యువత సంక్షేమాన్ని కాపాడేందుకు పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. పార్లమెంట్లో ప్రతి అంశంపై అర్థవంతమైన చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. రాజ్యసభలో ఈరోజు ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే సిక్కింలోని ఎన్హెచ్పీసీ తీస్తా స్టేజ్ 6 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న టన్నెల్లో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సంతాపం తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా రాజ్యసభ కొద్దిసేపు మౌనం పాటించింది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రారంభమైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను రాధాకృష్ణన్ అభినందించారు. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు కార్యకలాపాలు ప్రారంభం కావడం ద్వారా భారత్ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించిందన్నారు. హర్యానాలోని ఉత్తర రైల్వేకు చెందిన జింద్ సోనిపట్ సెక్షన్లో 10 కోచ్ల రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయని, ఇది పర్యావరణ హిత, సాంకేతికంగా పురోగమించిన రైలు రవాణా వైపు ఒక ప్రధాన అడుగు అని రాజ్యసభ చైర్మన్

సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఉత్తర మాసిడోనియా దేశ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మ్యూజియం ఆఫ్ ది సిటీ ఆఫ్ స్కోబ్జేలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ, మహాత్మాగాంధీ భారతదేశానికి చెందినప్పటికీ ఆయన బోధించిన సత్యం, అహింసా సందేశం సమస్త మానవాళికి చెందుతుందన్నారు. ఘర్షణలు, అసహనం, విభజనాలతో కూడిన నేటి ప్రపంచంలో గాంధీజీ ప్రతిపాదించిన చర్చలు, కరుణ, శాంతియుత సహజీవనం వంటి ఆదర్శాలు ఎంతో అనుసరణీయమైనవని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అస్థిరత, ఆటంకాలు నెలకొన్న ఈ యుగంలో అత్యంత స్పష్టమైన ఒత్తిడి సరఫరా వ్యవస్థలపైనే కనిపిస్తోందని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిలిప్పీన్స్లోని మనీలా నగరంలో ఈరోజు జరిగిన ఆసియాన్ పోస్ట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ విత్ ఇండియా 2026 సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఇంధనం, ఆహారం, ఆరోగ్య భద్రతలను ఇకపై తేలిగ్గా తీసుకోలేమని చెప్పారు. భారతదేశం, ఆసియాన్ రెండు తమ భవిష్యత్ అవకాశాలపై ఆశాజనకంగా ఉన్నాయని సవాల్

0: సరఫరా వ్యవస్థలపైనే కనిపిస్తోందని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిలిప్పీన్స్లోని మనీలా నగరంలో ఈరోజు జరిగిన ఆసియాన్ పోస్ట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ విత్ ఇండియా 2026 సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇంధనం, ఆహారం, ఆరోగ్య భద్రతలను ఇకపై తేలిగ్గా తీసుకోలేమని చెప్పారు. భారతదేశం, ఆసియాన్ రెండు తమ భవిష్యత్ అవకాశాలపై ఆశాజనకంగా ఉన్నాయని, సవాళ్లను ఎదుర్కొంటూనే అవకాశాలపై దృష్టి సారించాలన్నారు. ఈ సంవత్సరం ఆసియాన్ ఇండియా సముద్ర సహకార సంవత్సరమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇక 2 రోజుల ఫిలిప్పీన్స్ పర్యటనలో ఉన్న డాక్టర్ ఎస్ జయశంకర్ మనీలా నగరంలో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రులతో కలిసి క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈరోజు పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులను సమీక్షించడంతో పాటు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించినట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఆసియాన్ కేంద్ర స్థానాన్ని గుర్తిస్తూనే స్వేచ్ఛాయుతమైన, సమాన అవకాశాలు కలిగిన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్ కట్టుబడి ఉందనే విషయాన్ని పునరుద్ఘాటించారు. ఈ సమావేశం అనంతరం జయశంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో భేటీ అయ్యారు. భారత నౌకాదళం మాహే శ్రేణికి చెందిన 2వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అయిన ఐఎన్ఎస్ మాల్వాను ఈరోజు కర్ణాటకలోని కార్వర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ నిర్భర్త దిశగా నౌకాదళం చేస్తున్న కృషిని అభినందించారు. దేశ తీర ప్రాంతాల సముద్ర భద్రతలో ఐఎన్ఎస్ మాల్వాన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ మిషన్లో భాగంగా కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మించిన ఈ ఐఎన్ఎస్ మాల్వాన్ యాంటీ సబ్మెరైన్ వాటర్ క్రాఫ్ట్లో 80% పైగా స్వదేశీ పరికరాలు, సాంకేతికతను ఉపయోగించారు. ఈ నౌక భారత సముద్రగర్భ రక్షణలో కీలక పాత్ర పోషించగలదు. యుద్ద నౌకల నిర్మాణంలో దేశానికి పెరుగుతున్న సామర్థ్యానికి, అలాగే సముద్ర భద్రత, యాంటీ సబ్మెరైన్ పోరాటంలో పెరుగుతున్న భారత రక్షణ రంగ బలానికి ఈ యుద్ద నౌక నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178 00 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వాతావరణం. గుజరాత్, మధ్య మహారాష్ట్రలలో ఈరోజు అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్, కొంకన్, గోవా, మధ్యప్రదేశ్, పంజాబ్లలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, విదర్భ, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 77,470 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 715 పాయింట్ల నష్టంతో 76,755 వద్ద ముగిసింది. నిఫ్టీ 191 పాయింట్లు నష్టపోయి 23,996 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 96.58 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర $94.74 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్సు ధర $4,117 వద్ద ట్రేడ్ అవుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జాతీయ రాజధానిలో 16 మెట్రో స్టేషన్లను మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డిఎంఆర్సీ ఈరోజు వెల్లడించింది. మూసివేసిన స్టేషన్లలో లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బారాఖంబా రోడ్, సుప్రీంకోర్టు, సేవాతీర్థ, జన్పద్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ పార్క్, శివాజీ స్టేడియం ఉన్నాయి. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం, విద్యార్థుల నిరసనలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నిరసనల నడుమ పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. స్వేచ్ఛాయుత, సమాన అవకాశాలు కలిగిన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. యువత భావోద్వేగాలు, ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: ఇప్పుడొక చిత్రగీతం విందాం.

0: నమ్మక ద్రోహులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం విన్నాం. ఇప్పుడు వినండి కానుక నాటిక. రచన శ్రీ ఆర్వి రమణమూర్తి, నిర్వహణ శ్రీ పివి రామ్ గోపాల్.
1: అనంతపురం కేంద్రం. కానుక నాటిక వింటారు. రచన శ్రీ ఆర్వి రమణమూర్తి, నిర్వహణ శ్రీ పివి రామ్ గోపాల్.

0: అమ్మా, ఏం గుడియా?
1: ఏం కావాలి?
2: బా, ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదు? తానాలా గంటల శబ్దం వెళ్ళలేదు? ఎప్పుడు నీకు పనేనా? ఇంకా నిద్రపోవా?
1: నిద్రపోతాలేమ్మా, ఇదో ఇదొక్కటే ఉంది. కొంచెం కష్టపడితే ఈ పని పూర్తవుతుంది.
2: అది కాదమ్మా, ఇవాళకి ఈ పని ఆపు, రేపు మళ్ళీ చేద్దు. కానీ ఎంతసేపు అని కష్టపడతావు? నీ వయసు ఎంత అనుకుంటున్నావు? నాలా చిన్నదానివా? ఇంకా ఎంత కష్టపడతావు?
1: ఈ ఒక్క గోను పూర్తయితే రేపు వాళ్ళకి బట్టలు ఇచ్చి ఆ డబ్బు తీసుకుని రావాలి.
2: ఈ ఒక్కరోజుకి ఆ పని ఆపమ్మా, రేపు చేద్దు. కానీ చూడు, మాటలోని అర్ధరాత దాటుతోంది. ఇక ఆ పని ఆపి పడుకో, నా మాట వినమ్మా.
1: అలాగే. ఇదిగో ఈ చిన్న గుండె ఒకటి కుట్టేసి ఆపేస్తాను. ఎవరబ్బా ఇప్పుడు తలుపు కొడుతున్నారు? అమ్మ గుడియా, ఒక్కసారి వెళ్ళి చూసిరామ్మా.
2: అలాగే. అమ్మా, ఎవరు లేరమ్మా. కిటికీలోంచి చూస్తే ఎవరు కనిపించడం లేదు.
1: మళ్ళీ చూడమ్మా, ఎవరు నెమ్మదిగా తలుపు తడుతున్నారు.
2: ఎవరు లేరమ్మా, ఇప్పుడే నేను చూసొచ్చాగా. అయినా నీ భ్రమ గాని, మన ఇంటికి ఎవరు వస్తారమ్మా? అది ఈ అర్ధరాత్రిలో.
1: అదిగో ఎవరో నెమ్మదిగా తలుపు తడుతున్నారు. ఉండు, నేను చూసి వస్తాను.
2: అమ్మో, ఈ అర్ధరాత్రి ఇప్పుడు తలుపులు తీసి చూస్తావా?
1: నాకేం భయమా?
2: కాదు, నాకే భయం. నువ్వు భయపడతావని.
1: ఎందుకు దొంగనా నీ భయం?
2: అది కాదమ్మా, ఆ వచ్చినవాడు నువ్వు కష్టపడి దాచుకున్న డబ్బులు లాక్కుంటాడని.
1: అబ్బా ఉండవే, పాపం ఇందాక నుండి తలుపు తడుతున్నాడు. కిటికీ నుంచి చూసి తలుపు తీస్తాలే.
2: సరే.
1: ఎవరు, ఎవరక్కడ? ఇలా కిటికీ దగ్గరికి రండి.
3: అమ్మా, అమ్మా.
1: ఏం బాబు, ఎవరు కావాలి? ఈ అర్ధరాత్రి ఇలా వచ్చావు?
3: అమ్మా, మీకు చాలా రుణపడి ఉంటాను. ఈ ఒక్క రాత్రి నాకు కొంచెం ఆశ్రయం ఇవ్వు తల్లి.
1: ఎవరు బాబు నువ్వు?
3: నేను మళ్ళీ చెప్తాలే అమ్మా, ముందు నన్ను లోపలికి రానివ్వు.
2: ఎవరు నువ్వు? చెప్తే గానీ లోపలికి రానివ్వు.
3: అమ్మా, దయచేసి నన్ను లోపలికి రానివ్వు. ఆలస్యం చేయకు, నన్ను లోనికి రానివ్వు. పోలీసుల కంటపడితే ఎంతో ఇబ్బంది.
2: పోలీసుల అంటే నువ్వు దొంగవా? అమ్మా, తలుపులు తీయకు, ఆ కిటికీ వేసాయి.
3: అమ్మా, ఈ ఒక్క అర్ధరాత్రి కనీసం ఒక గంట సేపైనా ఆశ్రయ యువతలే. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. ఆలస్యం చెయ్యకు. పోలీసులు వాళ్ళు కానీ ఇటు వస్తే ఎంత నష్టం. ఒక గంటైనా ఆశ్రయం ఇచ్చి సాయం చేయండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వెంటనే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను.
1: అలాగే బాబు, రా రా లోపలికి.
2: అమ్మా, తలుపులు తీయద్దు. నీకేమైనా మతిపోయిందా?
1: కాదమ్మా, పాపం ఎంతో కష్టంలో ఉన్నట్లున్నాడు. మరేం పర్వాలేదు. రా బాబు, లోపలికి రా.
3: అమ్మా, నన్ను కాపాడు. నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటాను.
1: రా, అదిగో అలా కూర్చో బాబు. అమ్మా గుడియా, కొంచెం మంచినీళ్ళు తెచ్చివ్వు. చెప్పు బాబు, ఎవరు నువ్వు? ఎందుకు ఇంత అర్ధరాత్రి ఇలా తిరుగుతున్నావు? ఏం చేశావని పోలీసులు నిన్ను వెంటాడుతున్నారు?
3: అమ్మా, నా పేరు నువ్వు వినే ఉంటావు.

0: ಅಜಾದ್, ಚಂದ್ರಶೇಖರ ಆಜಾದ್.
1: ಆಜಾದ್ವಾ ನುವ್ವು? ಚಂದ್ರಶೇಖರ್ ಆಜಾದ್ವಾ ನುವ್ವು? ಆಜಾದ್ವಾ అంటే?
0: నా గురించి పేపర్లో చదివే ఉంటారు, రేడియోలో కూడా వినే ఉంటారు.
1: పేపరా బాబు? నాకు చదువు రాదే, రేడియోవా? అది కొనేంత స్తోమత లేదే నాకు.
2: ఆజాద్, ఆజాద్, మీ గురించి కొంత విన్నాను, ఇంకా వినాలనుంది. అవును, ఎందుకు ఇలా మారువేషంలో తిరుగుతున్నారు?
0: చెప్తానమ్మా. తెల్లవాళ్ళు మనల్ని దోచేస్తున్నారు, అడిగేవాణ్ణి అంతం చేస్తున్నారు. ఎందరో శాంతియుతంగా వేళతో పోరాడుతున్నా మాలాంటి యువకులకు చాలామందికి ఈ పోరాటం నచ్చడం లేదు. మేమంతా ప్రాణాలకు తెగించి తెల్లవాళ్లపై దెబ్బకు దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నాం. వాళ్ల ప్రాణాలు తీస్తాం, అవసరమైతే మా ప్రాణాలు కూడా ఇచ్చేస్తాం.
1: ఇంత చిన్న వయసులోనే అంతకు తెగిస్తున్నావా బాబు?
0: అలా అనుకుంటే ఎలా అమ్మా? దేశంతో పోలిస్తే మన ప్రాణాలు ఎంతమ్మా? ఈ తెల్లవాణ్ణి బతిమాలితే దేశం వదిలి వెడతాడా చెప్పమ్మా? వాణ్ణి బెదరగొట్టి మన దేశం నుండి గెంటివేయాలి. అందుకే మేం విప్లవ మార్గాన్ని ఎంచుకున్నాం. పోలీసుల కళ్ళు కప్పి ఇలా అర్ధరాత్రులు మీలాంటి వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు తల్లి.
1: అలా అనకు బాబు, పెద్దవాళ్ళం నేను చేయలేని పనిని మీరు చేస్తున్నారు. మీ శ్రమ తప్పకుండా ఫలిస్తుంది. ఈ తెల్లవాళ్ళు తప్పకుండా మన దేశం నుండి పోతారయ్యా.
2: అమ్మా, ఎంతసేపు అలా మాట్లాడతావు? భోజనం చేశారో లేదో అడుగమ్మా.
1: అయ్యో బాబు, ఆ విషయమే మర్చిపోయాను. రానాయనా, భోజనం చేద్దు గానీ.
0: ఎందుకమ్మా మీకు శ్రమ? ఆశ్రయం ఇచ్చారు, అది చాలు.
1: కొడుక్కి అన్నం పెట్టడం తల్లికి శ్రమ ఎలా అవుతుంది బాబు? లే, భోజనం చేద్దు గాని.
0: ఎంత కమ్మగా ఉంది ఈ చేతి వంట! ఎన్ని రోజులైందో ఇంత కమ్మటి భోజనం చేసి. చెల్లై.
2: అన్నయ్య,
0: ఇంతసేపటి నుండి అడగడం మర్చిపోయాను, బావగారు ఏం చేస్తూ ఉంటారమ్మా? ఎక్కడున్నారు?
1: అంత అదృష్టం ఇంకా రాలేదు బాబు. ఈ పేద తల్లి నీ చెల్లికి ఇంకా పెళ్లి చేయలేదు, అందుకే ఇలా ప్రతిరోజు అర్ధరాత్రి దాకా బట్టలు కుట్టి దాని పెళ్లి కోసం సొమ్ముని కూడా పెడుతున్నాను.
0: అమ్మా, ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి మీకు.
1: చెప్పు బాబు.
0: నా అసలు పేరు చంద్రశేఖర్. ఒకసారి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు విప్లవ చర్యల్లో పాల్గొన్నాను, కోర్టుకు తీసుకెళ్ళారు. అప్పుడు జడ్జి నీ పేరేమిటి అంటే ఆజాద్ అని అన్నానమ్మా. ఆ రోజు నుండి నా పేరు ఆజాద్ చంద్రశేఖర్గా మారిపోయింది.
1: అదా బాబు సంగతి? నీకెంతో బాగుంది బాబు ఈ పేరు.
0: అలా ఆజాద్ చంద్రశేఖర్ గాని నేను హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అన్న విప్లవ సంస్థ సభ్యుణ్ణైపోయాను. వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ని చంపడానికి ప్రయత్నించిన వారిలో నేను ఒకణ్ణి. నా ప్రాణమిత్రుడు భగత్ సింగ్ను జైలు నుండి తప్పించడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను. ఢిల్లీ కుట్ర కేసు, కకోరీ రైలు దోపిడీ కేసుల్లో కూడా నేను నిందితుణ్ణి. సాండర్స్ను చంపడానికి ప్రయత్నించిన వారిలో నేను కూడా ఉన్నానమ్మా. ఇలా ఎన్నో కేసుల్లో నేను తెల్లవారికి కావలసిన వాణ్ణి. అందుకే నన్ను పట్టి ఇచ్చిన వారికి బహుమతి ప్రకటించింది ఈ ప్రభుత్వం. వారికి దొరకకుండా రోజుకో విధంగా తప్పించుకుంటూ విప్లవ చర్యలు నిర్వహిస్తున్నాను.
1: ఇలా ఎంతకాలం కష్టాలు పడతావయ్యా?
0: దేశం కోసం శ్రమపడ్డం కష్టం కాదమ్మా. మన దేశం బాగుంటే మనం బాగుంటాం. అసలు విషయానికి వద్దాం. నన్ను పట్టించిన వారికి ప్రభుత్వం 30,000 రూపాయల బహుమతి ఇస్తుందని చెప్పాను కదా,

0: నన్ను నువ్వు పోలీసులకు పట్టించు, ఆ డబ్బు చెల్లి పెళ్లికి ఉపయోగించు. అమ్మా, నా దగ్గర ఇప్పుడున్న ఈ డబ్బుని నా మిత్రుల వద్దకు చేర్పించండి, అంతే, అది వాళ్లకు ఎంతో అవసరం.
1: అన్నయ్య.
0: అవునమ్మా, నన్ను పట్టించగా వచ్చిన సొమ్ము నీ పెళ్లికి పనికొస్తుంది. నన్ను ఈరోజు రక్షించిన మీకు ఈ నిర్భాగ్యుడు ఇంతకన్నా ఏమివ్వగలడు. నా మాట కాదనకండి.
1: అన్నయ్య, నువ్వు ఈ దేశానికి కావాలి, నేను కంటికి రెప్పలా కాపాడుకుంటావు.
2: బాబు, నీకు అన్నం పెట్టిన ఈ తల్లి ఎలా పోలీసులకు అప్పగిస్తుందని అనుకున్నావు? హాస్యం ఆడుతున్నావా బాబు?
0: హాస్యం కాదమ్మా, నిజం. నన్ను కాపాడిన నీలాంటి తల్లికి నాలాంటి వాడు తప్పకుండా సాయం చేయాలమ్మా. నేను అరెస్ట్ అయినా పర్వాలేదు, ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసేవారు ఎందరో ఉన్నారు. నేనొక్కడిని లేకపోతేనే?
1: బాబు, మా బాధలేవో మేం పడతాం. 30,000 కాదు, 30,00,000 ఇచ్చినా నిన్ను పట్టించాం. హాయిగా నిద్రపో బాబు.
0: అమ్మా, ఈ డబ్బు జాగ్రత్తగా ఉంచు, రేపు నా మిత్రులకు ఇది అందించు.
1: అలాగే బాబు, నువ్వు నిద్రపో.
0: అలాగే.

0: అమ్మా గుడియా లే మా లే.
1: అబ్బా ఏంటమ్మా?
0: ఆజాద్ కనిపించడం లేదు.
1: ఆజాదా? ఏంటి ఆజాద్ కనిపించడం లేదా?
0: అవునమ్మా.
1: పెరట్లో చూసావా?
0: అంతా వెతికాను, ఎక్కడా కనిపించడం లేదు. నేను లేచేసరికి గది తలుపులు గడియ తీసి దగ్గరగా వేసున్నాయి.
1: అమ్మా నిన్న మన దగ్గర దాచిన డబ్బు సంచి ఉందో లేదో చూడు.
0: చూస్తాను. ఇదిగో డబ్బు సంచి.
1: అయితే సంచి మర్చిపోయి వెళ్ళిపోయినట్టున్నాడు.
0: ఆ మంచం దగ్గర ఏదో కాగితం ఉన్నట్టుంది. ఏం రాశాడో చదవమ్మా.
1: అవును ఉత్తరమే. గౌరవనీయులైన అమ్మగారికి
2: ఆదరణ పూర్వక చరణ స్పర్శ. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన అవినయానికి క్షమించమని కోరుతున్నాను. మీరు నా ప్రతిపాదనను అంగీకరించలేదు, నన్ను పోలీసులకు అప్పగించను లేదు. మీ ఇష్టం, కానీ ఇప్పుడు మాత్రం మీ ఇష్టం కాదు, మీ పుత్రుని ఇష్టమే నెరవేరుతుంది. మీ వద్ద ఉంచిన డబ్బుతో వీలైనంత త్వరలో నా చెల్లెలి పెళ్లి జరిపించండి. ఆ సమయానికి చెల్లెలి దగ్గరగా ఉండాలనే కోరిక నాకు ఉంది, కాదు నేనెక్కడుంటానో ఎవరికి తెలుసు. అమ్మా, పరారి అయిన ఒక అన్న తన చెల్లెలి కోసం ఇంతకంటే ఏం చేయగలడు? అదృష్టం ఉంటే ఎప్పుడో ఒకసారి బావగారిని కలుసుకుంటాను, చెల్లెలికి ఆశీస్సులు ఇచ్చి వస్తాను. ఇప్పుడు మాత్రం వెళ్ళిపోతున్నాను, చెల్లెలికి నా శుభాశీస్సులు తెలపండి. మీ పుత్రుడు చంద్రశేఖర్ ఆజాద్.

0: కానుక నాటిక విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీమతి పి శోభాసారథి, శ్రీ రాంభట్ల నరసింహశర్మ, శ్రీమతి ఎం హేమ. రచన శ్రీ ఆర్వి రమణమూర్తి, నిర్వహణ శ్రీ పివి రామ్గోపాల్.
1: నాటిక విన్నారు. సమయం 9 గంటలు. ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
2: Good evening. This is Akashvani and I am Valsa Williams with the news at 9.

0: నిర్వహణ శ్రీ బేతా సూర్యప్రకాష్. ఇందులో పాల్గొన్నవారు నరసింహం శ్రీ అంపోలు మురళీకృష్ణ, కృష్ణమూర్తి శ్రీ బేతా సూర్యప్రకాష్, జానకి శ్రీమతి ఎం కృష్ణకుమారి, సత్యభామ శ్రీమతి పివి శశిలక్ష్మి, శరత్ మాస్టర్ పి రాఘవతేజ, శ్రావ్య చిరంజీవి కనకదుర్గ. వినండి నరకుడు కాదు నరుడు నాటిక.
1: జానకి, జానకి, జానకి,
2: తలుపు తీసే లోపలనే ఇంత తొందర ఎందుకు?
1: ఏమిటి నిద్రగాని పోతున్నావా?
2: నిద్రేం కర్మ, గురక్ కూడా పెడుతున్నాను.
1: ఏమిటా ఎదురు సమాధానం?
2: లేకపోతే ఏమిటండి, అసురు సంజయ వేళ ఎవరైనా నిద్రపోతారా?
1: సరే సరే, కాసిన మంచినీళ్ళు తగలేస్తావా?
2: దాంతో పాటు కాఫీ కూడా తగలేయమంటారా?
1: ఏమిటా మాటలు?
2: లేకపోతే ఎప్పుడు తగలడ్డం చల్లార్చడం తప్ప వేరే మాటలే దొరకవా?
1: అవును మరి, 30 ఏళ్ల నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ లో చేస్తూ ఉంటే ఇలాంటివి కాక ఎలాంటి మాటలు వచ్చి తగలడతాయి?
2: ఏ, ఈవేళ ఆఫీస్ నుంచి పెందలాడే వచ్చారు.
1: ఆ ఊళ్ళో ఒక్క కొంప కూడా ఇవాళ అంటుకోలేదు, అందుకే పెందలాడే తగలడ్డా.
2: మీ ఫైర్ బ్రాండ్ మాటలు ఆపేసి బట్టలు మార్చుకోండి, కాఫీ పట్టుకొస్తా.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి నరకుడు కాదు నరుడు నాటిక రచన శ్రీ పుచ్చా భార్గవ రామోజీ.

0: ఇదిగో కాఫీ, ఇవిగో మంచినీళ్ళు.
1: ఓహో, కాఫీ దివ్యంగా ఉంది.
0: అయితే మీ పుట్టినరోజు సందర్భంగా స్నేహితులకి బంధువులకి కాఫీ ఆఫర్ చేస్తే సరే.
1: వద్దు, అంత శ్రమ వద్దు. ఆ సంగతి నేను చూసుకుంటాగా.
0: ఎవరికన్నా ఏమైనా పెట్టాలంటే చాలు, ఇట్టే ఎస్కేప్ అయిపోతారు. ఎప్పుడు ఇంతే.
1: చూడు, కప్పు కాఫీ రేట్ ఎంతో తెలుసా నీకు?
0: కాఫీ కూడా అంత కక్కుర్తి ఎందుకండి?
1: సరే, నేను కక్కుర్తిగానే పిసినారినే. సరేనా, అసలు నేను గుండు కొట్టించింది ఎందుకో తెలుసా?
0: నాకేం తెలుసు?
1: కొబ్బరి నూనె ఖర్చు తగ్గించడానికి.
0: చాలా రోతగా ఉందండి నాకు.
1: ఏమిటి?
0: మీ గుండు.
1: ఇంకా నయం, నా ఒక్కడితోనే ఆగిపోయాను, నీ జోలికి రాలేదు.
0: ఏమిటి ఆఖాయి చెప్ప మాటలు, ఇంకా ఆపండి.
1: పోనీ, నువ్వు ఏమైనా ఆహ్లాదకరమైన మాటలు చెప్పు, వింటాను.
0: అయ్యో, మర్చిపోయానండి. ఓయ్, ఉత్తరం వచ్చింది.
1: ఎక్కడి నుంచి?
0: అల్లుడి దగ్గర నుంచి
1: వచ్చింది ఉత్తరమా? నోటీసా?
0: ఏ, భయపడుతున్నారా?
1: నాకెందుకు భయం?
0: పెళ్ళయిన తర్వాత మనం అల్లుడిని అస్సలు పిలవలేదుగా. అతగాడు మంచివాడు గనక సరిపోయింది.
1: ఆహా, అల్లుళ్ళ మంచితనం నువ్వేమిచ్చుకోవాలి. అల్లుడంటే ఎవరో తెలుసా? కన్యారాశిలో ప్రవేశించి మిథున రాశిలోకి జ్వరబడి కుంభరాశిలో స్థిరపడిపోయి అత్తారింటి మీదే ఏకైక దృష్టి సారించే కాస్ట్లీ గెస్ట్.
0: అందుకని అల్లుడిని అస్సలు పిలవకపోవడం తప్పు కాదు.
1: తప్పే కానీ తీటకు దురద లక్షణం, అల్లుడికి గొంజటం లక్షణం అని సామెత. చీటికి మాటికి వ్రతాలు పూజలు తలపెట్టి కట్నాల పేరుతో పిండేస్తారే. నీకు తెలియదు జానకి, ఛాన్స్ ఇస్తే అల్లుళ్ళు ఇంట్లోనే సెటిల్ అయిపోతారు. కావలిస్తే పురాణాలు తిరిగాయి. పరమేశ్వరుడు పార్వతిని పెళ్లి చేసుకుని మామగారి ఇల్లైన హిమాలయాల్లో తిష్ట వేసేశాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుని పాలసముద్రంలో పవళించాడు. హరిహరాదులే మామల కొంపలు పట్టుకుని వేలాడుతూ ఉంటే ఆఫ్టరాలు మన అల్లుడెంత.
0: నేనెంత పాకులాడినా మీరు మాత్రం మారరు, అస్సలు మారరు. అంతే,
1: ఎన్ని కట్టబెట్టినా మామని పిసినారనే అంటారే.
0: చాలా మంచిగా సెలవిచ్చారు. ఈ ధోరణి ఆపేసి ఉత్తరం చదవండి.
1: అల్లుడి మీద ఆపేక్ష నీకేగా, నువ్వే చదువు, వింటాను.
0: సరే, చదువుతాను, వినండి. సింహపురి వాసులు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నరసింహం మామగారికి నమస్కారములు. ఆహా, చూసారా, అల్లుడికి మీరంటే ఎంత ప్రేమో, ఎంత గౌరవమో.
1: ఇలాంటి మర్యాదలు ప్రతివారు ఉత్తరాల్లో రాస్తారులే, తర్వాతలో ఏం చదువు.
0: మీ పుట్టినరోజు నరక చతుర్దశి, మర్నాడు దీపావళి పండుగ కనుక రెండు రోజులు సెలవు పెట్టి వచ్చి పిల్లల చేత దగ్గరుండి బాణాసంచా కాల్పించవలసిందిగా ప్రార్థన. చూడండి ఎంత ప్రేమో మీరంటే.
1: ఇందులో ఏదో ట్రిక్ ఉందన్న అనుమానం.
0: ముందు అనుమానం పుట్టి తర్వాత మీరు పుట్టారు.
1: సరేలే, చూద్దాం, తర్వాత చదువు.
0: మిమ్మల్ని స్వయంగా దగ్గరుండి తీసుకురావడానికి మీ అమ్మాయి మదీయ భార్యామణి చిరంజీవి సౌభాగ్యవతి సత్యభామ కృష్ణా ఎక్స్ప్రెస్లో బయలుదేరి వస్తోంది. స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకోగలరు. ఇట్లు మీ ముద్దులాల్లుడు కృష్ణమూర్తి.
1: ఏమిటి?

0: ఉందా?
1: అయ్యో నామతి మండా, ముందుగా చెప్పడం మర్చిపోయానండి. బండి వచ్చేసిందేమో.
0: వచ్చేసిందేమో.
1: ముందు స్టేషన్కి ఫోన్ చేయండి.
0: అలాగే అలాగే. హలో, కృష్ణ ఎక్స్ప్రెస్ వచ్చిందండి. వచ్చిందా? ఎంతసేపు అయింది?
2: ఇప్పుడే, జస్ట్ 10 నిమిషాలు అయింది నాన్నగారు.
0: ఏమ్మా వచ్చేసావా? స్టేషన్కి వద్దామని ఫోన్ చేస్తున్నా, ఇంతలో నువ్వు రానే వచ్చావు.
1: మాటల్లో పడి మీ నాన్నగారికి ముందుగా నేనే చెప్పలేదమ్మా.
2: మరేం పర్వాలేదు, నేను వచ్చేసానుగా.
0: ఏం తల్లి ఇలా చిక్కిపోయావు?
1: మీరు అమ్మాయిని చూసి చాలా

0: మాటల్లో పడి మీ నాన్నగారికి ముందుగా నేనే చెప్పలేదమ్మా.
1: మరేం పర్వాలేదు, నేను వచ్చేసానుగా.
2: ఏం తల్లి ఇలా చిక్కిపోయావు?
0: మీరు అమ్మాయిని చూసి చాలా కాలం అయ్యేసరికి అలా అనిపిస్తోంది అంతే.
1: అవునాన్న, ఇంతకీ మీ ఆరోగ్యం బాగుందా?
2: ఓ లక్షణంగా ఉన్నాను, రోజు డ్యూటీకి టెన్షన్గా వెళ్ళొస్తున్నాను.
0: అవునే అమ్మాయి, సెలవు రోజు కూడా ఆఫీసుకెళ్ళి ఫైర్ ఇంజన్లన్నీ చెక్ చేసి గంట మోగిస్తేనే కానీ ఆయనకి తోచదు, నీకు తెలుసుగా.
1: నాన్నగారు డ్యూటీలోనే దేవుణ్ణి దర్శిస్తారు.
2: నా కూతురు నన్ను సరిగ్గా అర్థం చేసుకుంది.
0: అందుకే పెళ్ళై 15 ఏళ్ళైనా అల్లుణ్ణి కూతుర్ని ఒక్కసారి కూడా గుమ్మల్లోకి రమ్మని పిలవలేదు.
2: నాకెవరితో లడాయి లేదు, ఎవరికి బడాయి కబులు చెప్పను లేదు.
0: అది కాదండి, పండగ నాడు అల్లుడు కూతురు లేకపోతే ఎంత వెలితో తెలుసా?
2: నేనెందుకలా ఉన్నానో నీకు తెలీదు జానకి.
1: అమ్మా అవన్నీ ఇప్పుడెందుకు? నాన్న మీరు ఇవే మనసులో పెట్టుకోకండి. నాన్న, ఈసారి మీ పుట్టినరోజు మా ఇంట్లో ఘనంగా జరపాలని, మర్నాడు దీపావళి అతి వైభవంగా మీ కళ్ళెదుటి జరుపుకోవాలని నిశ్చయించుకున్నాం. మిమ్మల్ని స్వయంగా దగ్గరుండి వెంట తీసుకురమ్మని మీ అల్లుడి గారు నన్ను పంపించారు.
2: కానీ నాకు కుదరదమ్మా.
0: ఏ అల్లుడింటికి వెళ్ళడానికి సిగ్గుపడుతున్నారా?
2: అబ్బే అలాంటివి ఏవీ నాకు లేవు, మాది అత్యవసర సర్వీసు, అందులో దీపావళి రోజు సెలవు అస్సలు కుదరదు.
0: అవునమ్మా, ఏ దీపావళి రోజు మీ నాన్నగారు ఇంట్లో ఉండరు. చిన్నప్పుడు మీ తమ్ముళ్ళు పోపుల పెట్టిలో దాచిన డబ్బులు మెల్లిగా లాగేసి మీ నాన్నగారికి తెలియకుండా టపాకాయలు కాల్చేవాళ్ళు.
2: అయితే పోపుల పెట్టిలో వేరే ఖజానా ఉందన్నమాట.
0: లేకపోతే 30 ఏళ్ళుగా మీతో ఎలా కాపురం చేస్తున్నాననుకున్నారు?
1: నాన్న ప్లీజ్ కాదనుకోండి, ఈ ఒక్కసారికి సెలవు పెట్టండి.
2: పండుగ నాడు డ్యూటీ చేస్తే డబుల్ పేమెంట్ వస్తుందమ్మా.
1: అబ్బా ఆ డబ్బులేవో అల్లుడి గారితో చెప్పి నేనే మీకు ఇప్పిస్తాను, సరేనా నాన్న?
2: అలాగైతే ఓకేనమ్మా, తప్పకుండా వస్తాను.
0: మీ మాటలు వింటుంటే నాకు తలనొప్పి వస్తుంది.
1: అమ్మా నువ్వు ఊరుకో.
2: మీ అమ్మకేమీ తెలియదమ్మా, మనీ మేక్స్ మెనీ థింగ్స్.
1: అయితే నాన్న రేపు నవజీవన్ ఎక్స్ప్రెస్కి వెళ్దామా?
2: ఎందుకమ్మా, లక్షణంగా ప్యాసింజర్ బండి ఉందిగా.
1: అలాగే.

0: డాడీ డాడీ హోంవర్క్ మొత్తం అయిపోయింది డాడీ.
1: గుడ్ గుడ్ వెరీ గుడ్.
2: నాన్నగారు మ్యాథ్స్ అయిపోయింది, సైన్స్ చదువుకుంటా.
1: అలాగేరా
0: డాడీ. అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారు?
1: ఇంకో అరగంటలో వచ్చేస్తారమ్మా.
0: అలాగా డాడీ, తాతగారు ఎలా ఉంటారు?
1: తాతగారు ఎర్రగా పండుకోతులాగా, సన్నగా బొప్పాయి కొట్టంలాగా, బారుగా వాసంలా నున్నటి గుండు వేసుకుని సీరియస్గా ఉంటాడరా.
2: నాన్నగారు, తాతగారు అసలు పేరేంటి?
1: తాతగారు అసలు పేరు జ్వాలా నరసింహం. నరక చతుర్దశి నాడు పుట్టడంతో బంధువులు స్నేహితులు వాళ్ళంతాను ముద్దుగా నరకాసుర అని పిలుస్తుంటారు.
2: నాన్నగారు, నరకాసుర తాతగారు మన ఇంటికి ఎందుకని రారు?
0: పోనీ, మనల్ని ఎందుకు రమ్మన్నారు?
1: 15 సంవత్సరాలుగా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా సరే ఈ ప్రశ్నలకు నాకు సమాధానం దొరకలేదు. అందుకే దగ్గరుండి తీసుకుని రమ్మని మీ అమ్మని పంపించనారా.
0: డాడీ, తాతగారి పుట్టినరోజున ఏం కొంటారు?
1: బట్టలు కొందాం అనుకుంటున్నాను.
2: వద్దండి, కాకర పువ్వొత్తులు అగ్గిపెట్టలు కొనండి, కాలుస్తూ కూర్చుంటారు.
0: పోనీ, పిస్తోలు పిల్లలు కొనివ్వండి, టాప్ టాప్ అంటూ పేలుస్తారు.
2: నాన్నగారు, ఈ 3 ఆటం బాంబులు అవుట్లు నేను కాలుస్తా, కొవ్వొత్తులు కాలిస్తే మా ఫ్రెండ్స్ నవ్వుతారు.
0: డాడీ, నేను మాత్రం విష్ణు చక్రాలు భూచక్రాలు కాలుస్తా, నాకు బోలెడు కావాలి.
1: సరేనమ్మా, పెద్ద పొట్టులోని అవుట్లు బాంబులు సీమ టపాకాయలు తాటాకు టపాకాయలు ఇవన్నీ తీసుకుందాం.
0: ఇవన్నీ కొనాలంటే చాలా డబ్బు కావాలి కదా డాడీ.
1: అవునమ్మా, 1000 రూపాయలు కావాలి.
2: అయితే వద్దులే, సింపుల్ గా కొనండి.
0: పోనీ, తాతయ్యని అడిగితే సరే.
1: బాగుందర్రా మీ ఐడియా, తాతయ్యని అడగండి.
2: తాతయ్య గారు ఇవ్వరేమో.
0: మనం అడిగితే తప్పకుండా ఇస్తారా తమ్ముడు?
2: మరి తాతయ్య పిసినారి అంటారుగా,
1: అడిగి చూద్దాం.
2: ఓకే.
1: తాతగారు వచ్చేసరికి మనం అంతా ఆయనకి వెల్కమ్ చెప్పాలి, తెలిసిందా?
2: నాన్నగారు, మీరు చెప్పినట్లు తెల్ల కాగితం మీద స్కెచ్ పెన్నుతో స్వాగతం అని రాశాను, కానీ కాగితం అట్టముక్కకు అంటుకోవడం లేదు.
1: అంటుకోవడం లేదా? ఏ, ఎందుకు?
2: జిగురు సీసాలో గమ్ అయిపోయింది.
0: అన్ని మెతుకులతో అంటించరా తమ్ముడు.
1: వద్దులే శరత్తు, ఆ వెల్కమ్ బోర్డు ఇలా పట్టరా, నేను అంటిస్తాగా.
0: డాడీ, చిన్నప్పుడు మీరు గాలిపటాలు చేసేవాళ్ళ?
1: అవునమ్మా, నేను గాలిపటం చేసి దానికి తోక

0: అంటించి సూత్రం కట్టి గాలిలోకి వేస్తే ఆకాశంలోకి రంగ్యమని దూసుకు వెళ్ళిపోయేది.
1: నాన్నగారు ఇదిగోండి బోర్డు.
0: గుడ్, వెరీ గుడ్.
1: అమ్మా, అమ్మమ్మ బాగున్నావా?
0: ఏం సత్య, మామగారు రాలేదా?
2: వచ్చారు నాయన. ససేవిర రిక్షా ఎక్కను అంటూ స్టేషన్ దగ్గర ఒకటే గొడవ. సామాన్లన్నీ తానే నెత్తిన పెట్టుకొస్తానంటూ హఠం వేసుకు కూర్చున్నారు.
3: దాంతో నాకు సిగ్గేసి నేనే బలవంతంగా రిక్షా కట్టించాను.
0: సరే సరే, మీరు లోపలికి నడవండి. నమస్కారం మామగారు, లోపల దయచేయండి.
4: మూర్చివాడిలా మెళ్ళో అదేమిటయ్యా అట్టముక్క?
0: మీకు వెల్కమ్ చెప్పే బోర్డు అండి.
4: ఇలాంటి ఆర్భాటాలు నాకు నచ్చబోయి. పిల్లలు ఇంట్లో లేరా?
0: మీకోసం ఎదురు చూస్తున్నారండి.
4: ఓహో, అలాగా?
1: బావ్,
4: హారి భడవల్లారా, అసాధ్యులేనే మీరు.
0: అలా కూర్చోండి మామగారు.
4: ఏమర్రా, ఏం చదువుతున్నారు?
1: నేను థర్డ్ చదువుతున్నాను తాతగారు.
5: నేను ఫిఫ్త్ చదువుతున్నా తాతగారు, ఇంగ్లీష్ మీడియం.
4: గుడ్, వెరీ గుడ్. మార్కులు బాగా వస్తున్నాయా?
5: అమ్మ చదువుకోమంటుంది, డాడీ చదువుకోమంటారు, మరి తాతగారు కూడా చదువు సంగతే అడుగుతున్నారు. అబ్బబ్బా, ఈ చదువులతో చచ్చిపోతున్నాను తాతగారు.
4: మరేం కావాలమ్మా?
1: దీపావళి వస్తుందిగా, మాకు టపాకాయలు కావాలి తాతగారు.
5: అవును తాతగారు, మాకు 1,000 రూపాయలు కావాలి. బుట్టలు బుట్టలతో టపాకాయలు కొనాలి.
4: టపాకాయలు వద్దమ్మా, వేస్టు, ప్రమాదమును, పైగా డబ్బులు దండుగా.
5: నూను టపాసులు కావాలి.
1: ఊళ్ళో వాళ్ళందరూ కాలుస్తారు తాతగారు.
4: ఎవరు కాల్చినా ఢామ్ ఢామ్ శబ్దాలే కదమ్మా వచ్చేది. వాళ్ళంతా కలిస్తే మనం చూస్తూ కూర్చుంటే సరిపోలే.
0: పోనీలే మామగారు, పిల్లలు ముచ్చట పడుతున్నారు. ఈ మాటకి నా కానిచ్చేయండి.
4: ఈ అచ్చట్లు ముచ్చట్లు నువ్వు చూసుకోవయ్యా. కుదరదు. అరవకండిరా, గొడవ చేయకండి. మీరు అడిగినట్లుగా డబ్బులు ఇస్తా, కానీ నేను క్విజ్ ఏర్పాటు చేస్తా, అందులో గెలిచిన వాళ్ళకే తప్పకుండా ఇస్తా, సరేనా?
5: తమ్ముడు, మనకు డబ్బులు ఎగ్గొట్టేయడానికి తాతగారు ప్లాన్ వేస్తున్నారు.
1: పర్వాలేదులే అక్క, నాన్నగారు ఉన్నారుగా, ఓ పట్టుబడతారులే.
5: మేము రెడీ తాతగారు.
1: నేను మా అక్కైనా పాల్గొనేది.
4: మీ అమ్మా నాన్న కూడా పాల్గొనొచ్చు.
2: ఎవర్రా పిల్లలు? ఏమిటి మీ తాతగారితో ఏవో కబుర్లు చెప్తున్నారా?
1: కబుర్లు కాదమ్మమ్మా, కాంపిటీషన్.
2: అదేమిటి?
5: మాకు క్విజ్ పెట్టి అందులో గెలిచిన వాళ్ళకి తాతగారు 1,000 రూపాయలు ఇస్తున్నారమ్మమ్మా.
2: ఆహా, పిల్లలతో కూడా పోటీ పడుతున్నారా? ఇదెక్కడి మనిషిరా బాబు.
4: పిల్లలే కాదు జానకి, అమ్మాయి అల్లుడు కూడా క్విజ్లో కూర్చుంటారు.
2: ఇంకే బాగుంది సంబడం.
4: అమ్మాయి అల్లుడు ఏ టీము గాను, మనవడు మనవరాలు బి టీము గాను విభజిస్తున్నాను.
1: మరి క్విజ్ ఎప్పుడు పెడతారు?
4: ఎప్పుడోనా, రేపొద్దున్నే. ఈలోపు రాత్రల్లా బాగా ఆలోచించుకొని రెడీ అయిపోండి.
5: ఓకే, మేము రెడీ.
2: నాన్న లేవండి, అసలే ప్రయాణం బడలికలో ఉన్నారు.
4: లేవండి రా పిల్లలు, లేవండి. భోజనం చేసి హాయిగా రెస్ట్ తీసుకుందాం.
0: ఏం మామగారు, ఇంకా నిద్రపోలేదా?
4: లేదయ్యా.
0: మీ ఆరోగ్యం అది సరిగ్గా ఉందండి?
4: ఓ, బ్రహ్మాండంగా ఉంది.
0: బీపీ కానీ షుగర్ కానీ అలాంటివి ఏమి లేవు కదా?
4: అదేం ప్రశ్న?
0: అదే, ఊరికే జస్ట్ తీసుకుందామని.
4: అలాగైతే సరే.
0: మిమ్మల్ని చూసి 4-5 ఏళ్ళు దాటింది అనుకుంటాను.
4: అవునవును.
0: చెత్త గొప్ప కాలుతుంటే పూరుళ్ళని భ్రమించి ఎవరో ఫోన్ చేశారు, అప్పుడు వాటిని చల్లార్చడానికి హుటాహుటిగా మీరు వచ్చారు. అప్పుడు అప్పుడు ఆ పెంట గొప్ప సరసన చీపులో కూర్చున్న మిమ్మల్ని దర్శనం చేసుకున్నాను.
4: ఎస్ ఎస్, అప్పుడు డ్యూటీలో ఉన్నానులే.
0: ఓహోహో, అలాగా. అది సరే గాని మామగారు, రేపు క్విజ్లోకి ఏం ప్రశ్నలు వేస్తున్నారు?
4: ఏమయ్యా, ఏమిటా దేవుడి కొట్టు ప్రశ్న? ఇంత వయసు వచ్చింది పిల్లలతో పోటీ పడుతున్నావా? వెళ్ళి హాయిగా పడుకో.
0: అలాగేనండి, అలాగే. గుడ్ నైట్ మామగారు, గుడ్ నైట్.
3: నాన్న, ఏంటి ఇంకా పేపర్ చూస్తున్నారా?
4: నిద్ర పట్టడం లేదమ్మా.
3: నాన్న, తమ్ముళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చేసాయి, రిటైర్ అయినా మీకు ఇబ్బంది లేదు.
4: అవునమ్మా.
3: తమ్ముళ్ళకి ఫస్ట్ క్లాస్ అయిన సంబంధాలు చూడాలి.
4: అదేనమ్మా ఆలోచిస్తున్నాను.
3: మీ అల్లుడి గారి ఆఫీస్ మేనేజర్కి పెళ్లి కావాల్సిన కూతురు ఒక అమ్మాయి ఉంది. ఆ మధ్య చూశాను, పిల్ల చాలా బాగుంటుంది, కట్నం కూడా బాగా ఇస్తారు.
4: మేము ఇక్కడ ఉండగానే అల్లుడిని మాట్లాడమనం, లేకపోతే రైల్ ఛార్జీలు పెట్టుకుని మళ్ళీ రావాలి.
3: నిజమేనన్నా. నాన్న, ఇంతకీ మీరు రేపు క్విజ్లో వేసే ప్రశ్నలు కాస్తంత రహస్యంగా చెప్తారా నాకు?

0: నాకు తెలుసు తల్లి, నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని చిరంజీవి దశమగ్రహం నిన్ను నా మీదికి ఉసిగులిపోయాడన్నమాట.
1: అబ్బబ్బే, అదేం లేదు నాన్న, నేను వెళ్తున్నా, మీరు పడుకోండి. మంచినీళ్ళ చెంబు గ్లాసు పక్కనే పెట్టా, చూసుకోండి.
2: తాతగారు, మాకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి, మరి బాగా చదవాలి కదా.
0: అవునవును, బాగా కష్టపడి చదవాలి, మంచి మార్కులు రావాలి రా నాన్న.
2: అందుకే నిద్రపోకుండా చదువుతున్నా.
0: మరి ఇక్కడికి వచ్చేవెందుకు?
2: రేపు క్విజ్లో వెయ్యబోయే క్వశ్చన్స్ చెప్తారేమో అని వచ్చా.
0: వేధావాయ్, ఇదేమన్నా ఎంసెట్ పేపర్ అనుకున్నావా లీక్ చేయడానికి? ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ మానుకో, లేకపోతే ఫ్యూచర్ చెడిపోతుంది.
2: అలాగే, బుద్ధి తక్కువై అడిగా, ఇక ఎప్పుడు అడగను.
0: ఆడేటప్పుడు ఆడాలి, చదివేటప్పుడు చదవాలి, తెలిసిందే?
2: అలాగేనండి తాతగారు, మీ వెనకాల బీరువాలో ఇంగ్లీష్ గైడ్ ఉంది, ఇటు పారేయండి వెళ్తా.
3: తాతగారు, తాతగారు.
0: ఏమా, నువ్వు ఇంకా పడుకోలేదా?
3: లేదు, నాకు ఒక డౌట్ వచ్చింది. రేపు క్విజ్లో ప్రశ్నలు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయా, తెలుగు మీడియంలో ఉంటాయా? తెలుగు మీడియం అయితే తమ్ముడికి ఎక్కువ మార్కులు వస్తాయి.
0: అమ్మడు, నీకు ఏ మీడియం కావాలంటే అందులోనే వేస్తా.
3: తాతగారు, ఏ ప్రశ్నలు వేస్తారో చెప్పరా, కావలిస్తే నా కిడ్డీ బ్యాంకులో డబ్బులన్నీ మీకు ఇస్తావా?
0: తప్పమ్మా, నువ్వు డబ్బులు ఇవ్వకూడదు, నేను తీసుకోకూడదు. దీన్ని ఏమంటారో తెలుసా? లంచం అంటారు.
3: అలాగా, అయితే వద్దులేండి.
0: పొద్దుపోయింది, పొద్దుపోయింది, పడుకోమ్మా. బంగారు తల్లి. కొద్ది క్షణాల్లో క్విజ్ ప్రారంభం అవుతోంది, ఇంత లోపల ఎవరి గురించి వాళ్ళు పరిచయం చేసుకోండి.
4: అవ్వా అవ్వా, మీ పిల్లల గురించి మీరే పరిచయం చేసుకోమంటారు ఏమిటండి?
0: ఆడియన్స్ లో కూర్చున్న వారు మాట్లాడకూడదు, ఎవరైనా సరే, రూల్ రూలే.
5: సరే అయితే, నా పుట్టింటి వారు పెట్టిన పేరు సత్యవాణి. మా వారు నన్ను ముద్దుగా సత్యభామా అని పిలుస్తారు. కృష్ణమూర్తి గారి భార్యను, జ్వాలా నరసింహం గారి కూతురు నిన్ను.
6: మా అమ్మ నాన్నలు పెట్టిన పేరు కృష్ణమూర్తి, సత్యభామ విధేయుణ్ణి, సదా ఉగ్రుడైన నరసింహం గారి జామాతని.
2: నా పేరు శరత్, శ్రీ కృష్ణ సత్యల పుత్రరత్నాన్ని.
3: నా పేరేమో శ్రావ్య, మా మిస్ కూడా నా పేరు చాలా బాగుందని ఎన్నో సార్లు మెచ్చుకున్నారు.
0: ముందుగా ఏ టీం వారికి ఒక ప్రశ్న. ఆకాశంలో మెరిసేవి, కిటికీలో కనిపించేవి, ఆ రెండూ కలిపితే ఓ టపాకాయ పేరు వస్తుంది, అదేమిటో చెప్పండి.
5: ఏమిటండి అది?
6: నక్షత్రం.
5: నాకు తెలిసింది తెలిసింది, నక్షత్ర కడ్డి.
0: కాదు, తప్పు. బి టీమ్ వారు మీరు చెప్పండి.
3: తమ్ముడు నీకు తెలుసా?
2: అమ్మో, నాన్నగారే తప్పు చెప్పారు, మన వల్ల కాదు.
3: సారీ.
0: కరెక్ట్ ఆన్సర్ తారాజువా. ఓకే, నెక్స్ట్ బి టీమ్ వారికి ప్రశ్న. బాంబుత్రయం అని వేటిని పిలుస్తారు?
2: సీమ టపకాయి, నేల టపకాయి, తోటాకు టపకాయి.
0: తప్పు. ఏ టీం వారు మీరు చెప్పండి.
6: ఇంకేముంది, కప్పగంతులు, పిస్తోల్ బిళ్ళలు, కరెంటు టపాకాయలు.
0: తప్పు తప్పు, అది కూడా కాదు. కరెక్ట్ ఆన్సర్ వంకాయ బాంబు, టెంకాయ బాంబు, బాస్కెట్ బాంబు.
4: చిన్నపిల్లల్ని చేసి అంత కష్టమైన ప్రశ్నలు అడుగుతారా? మీకు మనసు ఎలా వచ్చిందండి?
0: చూడు, ఇక్కడ ఆడియన్స్ కు ప్రత్యేక ప్రైజ్ లేదు, నువ్వు మాట్లాడుకో.
5: అమ్మా, నువ్వు ఊరుకోమ్మా.
6: మామగారు, మీరు ప్రొసీడ్ అవ్వండి.
0: ఏ టీం వారికి ప్రశ్న. మతాబా కనుక్కునేది ఎవరు?
6: మామగారు, మరీ అంత కష్టమైన క్వశ్చన్స్ వేస్తే ఎలా కనుక్కున్నారు?
5: నాన్న, కొంచెం తేలిగ్గా అడగండి.
0: ఇలాంటివి నా దగ్గర కుదరవు.
6: ఓకే ఓకే, అలాగే కానివ్వండి, పాస్.
0: బి టీమ్ వారు మీరు చెప్పండి, మతాబా కనుక్కునేది ఎవరు?
2: మహాత్మా గాంధీ.
0: నీ మొహం. బి టీమ్ వారికి ప్రశ్న. పిల్లలు పిస్తోలు బిళ్ళలు, ఆటలు ఆటం బాంబులు, ఈ కావ్యాలు రాసింది ఎవరు?
3: తమ్ముడు నీకు తెలుసా?
2: నేను చెప్తాగా అక్క, మహాకవి శ్రీశ్రీ.
0: ఏడి షేవ్. ఏ టీమ్ వారు మీరు చెప్పండి.
4: ఎవరండి రాసింది?
6: ఏమో, నేను మాత్రం కాదు.
4: కొంపదీసి మా నాన్నగాని రాయలేదు కదా.
6: మీ నాన్న కాదు, నాయనమ్మ కాదు, మనకు అర్థం కాకుండా ఉండడానికి ఒత్త చెత్త చెత్త ప్రశ్నలు వేస్తున్నాడు.
4: అలాగా?
5: నో రిప్లై ప్లీజ్.
4: అండి, మీ ప్రశ్నలు అర్థం కాక పిల్లలు గోల పడిపోతున్నారు, కాస్త చూసి చూడకుండా క్విజ్ నడిపించండి.
0: జానకి.

0: తెలుసుగా, నేను సిన్సియరు సీరియస్సు, నువ్వు మాట్లాడదు. బీటిం వారు ప్రశ్న అందుకోండి. భూచక్రానికి విష్ణుచక్రానికి గల తేడా లింగ భేదంతో సహా రెండు ముక్కల్లో వివరించండి.
1: అబ్జెక్షన్ ప్లీజ్. బీటిం వారు చిన్నపిల్లలు గనక ఇలాంటి ప్రశ్నలు వేయడానికి వీల్లేదంతే.
2: ఇదేం క్విజ్రా బాబు?
0: తప్పదు, ఒప్పుకోవలసిందే. నేను కిడ్జ్ మాస్టర్ని, నా ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ వేస్తా.
2: అమ్మా, ఈ అక్రమాన్ని నువ్వేనా ఆపలేవా?
3: మీ నాన్నగారు ఉత్తమ మొండి మనిషమ్మా. ఆయన్ని వినిపించడం బ్రహ్మరుద్రాదుల వల్ల కూడా కాదు.
0: ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మొదటి రౌండ్ ముగించేస్తున్నానంతే. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి రెండు టీముల వారికి 0 మార్కులు డిక్లేర్ చేస్తున్నా.
1: నో నో నో నో, ఇది చాలా అన్యాయం. ఈ క్విజ్ చల్లదంతే.
2: అడ్డదిడ్డమైనవి అసందర్భమైనవి ప్రశ్నలు వేసి మాకు 0 మార్కులు వేశారు కావాలని.
4: ఈ క్విజ్ క్యాన్సిల్ చేయాలి. మమ్మల్ని చిన్నపిల్లలు చేసి తొండి పిక్కిరి చేశారు.
0: అయితే 1000 రూపాయలు ఊరికే వస్తాయా?
3: ఏం మనిషమ్మా విచిత్రం, పిల్లలతో కూడా పోటీ పడుతున్నారేమిటి?
0: నాది ధర్మయుద్ధం.
2: ఏం ధర్మం? మాకు ఆశలు కల్పించి మమ్మల్ని వెర్రివాళ్ళని చేసి మోసం చేస్తున్నారా నాన్న?
0: ఇందులో మోసం ఏముంది? ఓటమికి కూడా సిద్ధపడేగా మీరు కిజ్జు ఒప్పుకున్నారు.
1: అయితే ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయడం అన్యాయం కాదేమిటి?
0: ఏ 1000 రూపాయలు అంటే మాటలా?
4: అయితే తపాగాయని డబ్బులు ఇవ్వరా? పోనీలే, మీ దగ్గరే ఉంచుకోండి. మాకు అస్తలు అక్కర్లేదు. తమ్ముడు, మనం తాతయ్యతో మాట్లాడద్దు.
5: వద్దు, ఇక మాట్లాడద్దు.
0: ఓడిపోయిన వాళ్ళంతా ఇలాగే మాట్లాడతారు.
2: అలాగైతే మీరు మాకు పైసా కూడా ఇవ్వకర్లా.
3: యాండి, ఆడుతున్న నాటకం ఇంకా చాలు, ఆపండి. పిల్లలు నిజమే అనుకుంటున్నారు.
1: ఏమిటి నాటకం ఇదంతా?
3: అవును నాయన, పండగ నాడు మీ మామగారు సరదా కోసం ఇలా డ్రామా ఆడారు అంతే.
1: అవునా?
0: అవునయ్యా, పండగ స్పెషల్, ఓ ఫన్ ఉండాలిగా, అందుకే ఇలా క్విజ్ పెట్టి నాటకం ఆడాను.
2: నాన్న క్షమించండి, నేను కూడా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను.
0: ఏం పర్వాలేదులే అమ్మా. పిల్లలు ఇలా రండిర్రా, ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకుని టపాకాయలు కొనుక్కోండి.
4: థ్యాంక్ యూ తాతయ్య.
0: అల్లుడు, ఈ 10,000 తీసుకుని నువ్వు అమ్మాయి పిల్లలు కావలసినవి కొనుక్కోండి.
1: అవన్నీ ఇప్పుడు ఎందుకండి మామగారు?
0: మరేం పర్వాలేదు నాయన, తీసుకో. జానకి, ఆ కాగితాలు కవర్ ఎలా అయ్యి?
3: అలాగేనండి, ఇదిగో.
1: కవర్ ఏమిటండి?
0: తినబోతూ రుచెందుకయ్యా అడగడం?
1: నాకు అర్థం కావటం లేదు మామగారు.
3: ఇదిగో.
0: అల్లుడు, మీకు పిల్లలు పుట్టినప్పుడు వెంటనే వాళ్ళ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకున్నాను. అవి ఈనాటికి సుమారుగా 50,000 అయ్యాయి. అందుకోవయ్యా డిపాజిట్లు బాండ్లును.
1: మామగారు, మిమ్మల్ని సరిగ్గా ఎవరు అర్థం చేసుకోలేదండి. మీ దూరదృష్టికి అభినందన తెలియజేస్తున్నాను. సత్య, మా మామాశ్రీని అందరూ నరకాసుడని ఆడిపోసుకుంటారు కదా, తప్పు తప్పు, ఆయన నరకుడు కాదు, నరుడు.
6: మీరింతవరకు నరకుడు కాదు నరుడు నాటిక విన్నారు. రచన శ్రీ పుచ్చా భార్గవ రామోజీ, నిర్వహణ శ్రీ బేతా సూర్యప్రకాష్. ఇందులో పాల్గొన్నవారు నరసింహం శ్రీ అంపోలు మురళీకృష్ణ, కృష్ణమూర్తి శ్రీ బేతా సూర్యప్రకాష్, జానకి శ్రీమతి ఎం కృష్ణకుమారి, సత్యభామ శ్రీమతి పివి శశిలక్ష్మి, శరత్ మాస్టర్ పి రాఘవతేజ, శ్రావ్య చిరంజీవి కనకదుర్గ. ఈనాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
7: ఇప్పుడు సమైక్య గీతం వింటారు.
8: సప్తస్వరాలు కలిస్తే సంగీతం అవుతుంది,
9: సప్తవర్ణాలు కలిస్తే హరివిలు వికసిస్తుంది.
10: మనిషి భాష భావం సహనం స్నేహం కారుణ్యం సమైక్య గీతంగా పల్లవిస్తే అదే భారతదేశమవుతుంది.

రాజకీయ గీతం విన్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి రాగం తానం పల్లవి. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి గారి గానం వింటారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వైలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. తోడి రాగం తానం సారస దళ నయన హరే గోవింద మాంపాహి అనే పల్లవి. ఆదితాళం

సరదా బుల్లోడు చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం కోటి. ఇంద్రధనస్సు కార్యక్రమంలో చివరిగా

ఇంద్రధనస్సు కార్యక్రమంలో చివరిగా విన్న పాట ముద్దుల కృష్ణయ్య చిత్రం కోసం. ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కేవి మహాదేవన్. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపు మా ప్రభాత ప్రసారంలో 6:10 భక్తి రంజని కార్యక్రమంలో కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి సుప్రభాతం. 6:30 శ్రీ ఎం రామశేషయ్య వినిపిస్తున్న వినదగుమాట. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో పుచ్చ దోస సాగులో మెళకువల గురించి హేమంతరాజు గారు అందించే వివరాలు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 లలిత గీతం. 7:15 భగవద్గీత పారాయణం. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, ఆ తర్వాత విజ్ఞాన విపంచి కార్యక్రమంలో పాముల గురించి వివరాలు అందించేవారు శ్రీమతి బి ప్రభావతి గారి ప్రసంగం. అనంతరం పర్యావరణ గీతాలు. 8:35 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 9:00 మన ఆలయాల శీర్షికన కందుకూరులో నెలకొన్న శ్రీ మధ్యవిరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ విశేషాలు. 9:30 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం అభిలాష. 10:00 జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. 10:20 నుండి వివిధ భారతి కార్యక్రమాలు. ఇక రేపు సాయంత్రం 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 5:30 హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:20 ప్రసార విశేషాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హైడ్రోఫోనిక్స్ విధానం వలన ఉపయోగాల గురించి మడకసిర వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంజనీర్ శ్రీ బివి మోహన్ రావు గారి ప్రసంగం. అనంతరం జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు. 7:45 వికసిత్ భారత్. 8:00 చిత్రసీమ. 8:15 పార్లమెంటు సమావేశాలపై సమీక్ష. 8:45 శ్రీ పి ఖాసిం సాహెబ్ బృందం వారు పాడిన జానపద గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం. 9:16 స్పాట్లైట్. ఇక రాత్రి 10:00 పార్లమెంటు సమావేశాల్లో జరిగిన ప్రశ్నోత్తరాల

కార్యక్రమం. ఇక రాత్రి 10:30 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారంలోని ముఖ్య అంశాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.